శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 11వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:56. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతలు, మీరు వింటున్నారు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతలు మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ శివ భక్తి గీతాలు.

గదాధరం వృషభవాహన మంచికేశం ఖట్వాంగశూలవరదాభయహస్తమేశం ఖట్వ

0: సర్గ స్థితి.
1: మీరింతవరకు శ్రీ శివభక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు జి పద్మనాభ శాస్త్రి గారిచే సూక్తి సుధ వింటారు.
5: ఈ మానవాళి చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు, మహానుభావులు అవతరించి తమ జీవిత కాలంలోనే ఈ ప్రపంచాన్నంతా ప్రభావితం చేసి అద్భుత స్పందనలు కలుగజేశారు. వారి అద్భుత విజయాలు ప్రజల కళ్ల ముందు కొద్దిసేపు మెరుపులా మనకు మెరుస్తాయి. వారు గతించగానే ప్రజలు వారిని మర్చిపోతారు. దీనికి కారణమేమంటే, దృఢమైన ఉన్నత వ్యక్తిత్వం గలవారు తమ అద్భుతమైన మేధాశక్తితో ప్రజల మనస్సుల మీద మంచి బలవత్తరమైన ప్రభావం కలగజేస్తారు. జీవితంలో సాధించే విజయాలు తప్పక వ్యక్తిని గొప్పవాడిగా చేస్తాయి, గాని అతని వ్యక్తిత్వాన్ని పెంచడానికి ఎక్కువగా దోహదం చేయవు. జీవితంలో సాధించిన విజయాల మీద కాకుండా సచ్చీలం, సత్ప్రవర్తన ఆధారంగా పెంపొందిన వ్యక్తిత్వం మనకు ఇప్పుడు అవసరము. ఈ సమాజానికి కూడా కావాలి. అటువంటి వ్యక్తులు అతి కొద్ది మందే ఉన్నా మానవాళికి ఒక రూపం దిద్ది దాని మనుగడనే వారు శాసించగలరు. ఈ ఆధునిక కాలంలో మన దేశంలో జన్మించిన మహాపురుషుల్లో వివేకానంద స్వామిని ఉదాహరణగా తెలుపవచ్చు. వ్యక్తిత్వ వికాసాన్ని గురించి ఈ రోజుల్లో తీవ్రమైన ఉత్సుకత ముఖ్యంగా యువకులలో బాగా ఉన్నది. వీరు ఈ విషయంలో చాలా అడావుడిగా ఉండి క్షణాల మీద తమ వ్యక్తిత్వంలో మార్పులు రావాలని కోరుకుంటారు. అసలు వారికి మార్పుకి అభివృద్దికి మధ్య తేడా తీరడం లేదు. మానవ వ్యక్తిత్వంలో 4 ముఖ్య స్థాయిలు ఉంటాయి. ఈ సంయమనంతో అభివృద్ది చెందినప్పుడే అది నిజమైన వ్యక్తిత్వం అవుతుంది. ప్రతి ఒక్కరూ చక్కని ఆరోగ్యాన్ని, దృఢమైన మనస్సును, పవిత్రమైన బుద్ధిని, ఆధ్యాత్మికతను ఒకే సమయంలో అలవర్చుకోవడానికి యువకులు కృషి చేయాలి. దృఢమైన మనస్సు ఎలా ఉండాలంటే, కష్టాలలో కూడా ప్రశాంతంగా ఉండాలి. ప్రలోభాలకు ఎన్నడూ లొంగిపోరాదు. అవినీతికరమైన విషయాల వద్దు అని ధైర్యంగా చెప్పడానికి ఎన్నడూ వెనుదీయకూడదు. వ్యతిరేక భావాలకి, అనుమానానికి అది ఎల్లప్పుడూ దూరంగా ఉంటుంది. అది దృఢమైన మనస్సు. దృఢమైన మనస్సు ఆలోచనలలో స్పష్టత వలన సరైన నిర్ణయాలు తీసుకోవడం, సరైన విధంగా వ్యవహరించబడడం దీనికి సాధ్యమవుతుంది. సానుకూల భావాలు, ఏకాగ్రత, నిర్భయత్వం, సాహస కృత్యాలు, ఆత్మవిశ్వాసం ఇవన్నీ దృఢమైన మనస్సుకుండే ముఖ్యమైన లక్షణాలు. క్రమపద్ధతి శిక్షణ ద్వారా, దృఢమైన సంకల్ప సిద్ధి ద్వారా స్వాధీనంలో లేని బలహీనమైన మనస్సును కూడా స్వాధీనంలోకి తెచ్చుకుని దృఢతరం చేసుకోవచ్చు. శరీరానికి పుష్టికరమైన ఆహారం కావాలి. అదేవిధంగా మనస్సుకు ఉన్నత భావాలు కావాలి. మనస్సును దృఢశక్తిగా మారడానికి ఆలోచనా శక్తి మహత్తరమైన ఆధారం. సంగీతం, లలిత కళలు, పద్యరచన, నృత్యం, నాటకం వంటి వివిధ సహజ సామర్థ్యాలని ప్రతిభలను పొందాలంటే సృజనాత్మకత అంటే క్రియేటివిటీ తప్పనిసరిగా అవసరమవుతుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ద్వారా మన మానసిక దృఢత్వాన్ని అభివృద్ది చేసుకోవడం సాధ్యమవుతుంది. ధ్యాన సాధన మన మానసిక బలహీనతలు, నిరాశ నిస్పృహలను, మానసిక చంచలతను, ఒత్తిడులను తగ్గించి మనస్సుకు నిర్మలంగా ఉంచుతుంది. అందుకని ప్రతిదినము కొంత సమయం ప్రార్థన, ధ్యానం, నిస్వార్థ సేవ, విచక్షణ, జ్ఞాన సాధనకు కేటాయించాలి. ఈ విధంగా చేయడం వల్ల మన వ్యక్తిత్వంలోని ఆధ్యాత్మిక స్థాయిని పెంపొందించుకోవడానికి దోహదం చేస్తుంది. వ్యక్తిగా ఎదిగి సమాజానికి సరైన దిశలో నడపడానికి ప్రతి వ్యక్తి ధీర వ్యక్తిగా మారి ముందు అడుగు వేయాలి.
1: శ్రోతలు ఇంతవరకు జి పద్మనాభ శాస్త్రి గారిచే సూక్తి సుధ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో ప్రధానమంత్రి పలు అంశాలపై ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రోజంతా తగినంత నీరు తాగడం, అవసరం లేని సందర్భాల్లో ఎండలో బయటకు వెళ్లకుండా ఉండటం, శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం అవసరమని ప్రధాని పేర్కొంటూ,
1: హమారే యహా గర్మీ సే లడ్నే కా తరీకా కై బార్ రసోయి మే భీ మిల్తా హై. ఆప్నే భీ దేఖా హోగా జైసే జైసే గర్మీ బఢ్తీ హై వైసే వైసే ఘర్ కీ రసోయి కా స్వాద్ బదల్ జాతా హై, రసోయి కా ప్రకార్ బదల్ జాతా హై, కహీ మట్కే కా పానీ నికల్ ఆతా హై, కహీ దహీ జమ్నే లగ్తా హై, తో కహీ కచ్చే ఆమ్ ఉబల్నే లగ్తే హై, ఔర్ ఫిర్ షురూ హోతా హై దేశీ పేయ కా దౌర్. దేశీ పేయ సే ఆప్ భీ పరిచిత్ హై.
0: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజావేదికలో స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారుల ఇళ్లను సందర్శించి వారితో మాట్లాడి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ పనితీరు మెరుగుపడటం ప్రభుత్వ కృషికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన నిన్న పేర్కొన్నారు. భవిష్యత్తులో యంగ్ ఇండియా సమీకృత పాఠశాలలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యా వ్యవస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు. గత రెండేళ్లలో విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేశామని మోడల్ స్కూళ్ల ఏర్పాటు, ఉపాధ్యాయుల నియామకాలు, డిజిటల్ విద్యా ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు చేపట్టామని వెల్లడించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరులో పొగాకు రైతులు మంత్రిని కలిసి తమ సమస్యలను నిన్న వివరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంబంధిత మంత్రులు, జిల్లా అధికారులతో ఫోన్లో చర్చించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఉదయగిరి, కావలి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతాంగం ధరలు తగ్గిపోయి సరైనటువంటి కొనుగోళ్లు టొబాకో బోర్డు ద్వారా అమ్మకాలు జరగడం లేదనేటువంటి ఒక ఆందోళనతో రైతాంగం, రైతు ప్రతినిధులందరూ కలవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పొగాకు రైతుల యొక్క ప్రతినిధుల సమావేశానికి వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, వీరికి న్యాయం చేసే వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా నిర్ణయాలు చేయడం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ్ డాక్టర్ తరుణ్ కాకాని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: గ్రామీణ భారత నుంచి గ్లోబల్ వేదిక వరకు భారతదేశం ప్రతిష్ట ఇనుమడింపబడింది. అలాగే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేసింది.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ జోన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం డివిజన్ కూడా ఉన్నాయి. రైల్వే జోన్ పరిధిలో మొత్తం 3,501 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం ఉంది. 4 డివిజన్లలో 385 రైల్వే స్టేషన్లు ఉండగా సుమారు 17,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక అభివృద్దికి బాటలు వేస్తుందని తెలిపారు. అలాగే రైల్వే జోన్ ఏర్పాటుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనంత పేర్కొన్నారు. విశాఖపట్నం లంకెలపాలెం సమీపంలో విధి నిర్వహణలో ఉండగా కత్తి దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డును మంత్రి నిన్న పరామర్శించారు. ఘటనకు సంబంధించి నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలిపారు. రాష్టంలో పోలీసు సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
5: సరికి కాపలా కాసే బాధ్యత వాళ్ళకు ఉంది. ఆ బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న సమయంలో కూడా ఇటువంటి దాడులు జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. డెఫినెట్ గా వాళ్ళు రాత్రులు 11, 12 గంట అయినా పనిచేయాలి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అర్ధరాత్రులు అపరాత్రులు అనేది బయటకు వచ్చి పనిచేస్తారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి దాడి జరగడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మా డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం. అలాగే పబ్లిక్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని బంజారా హిల్స్ పరిధిలోని మిథిలా నగర్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులతో ఆయన ముచ్చటించి సమాజ శ్రేయస్సు, ప్రజారోగ్యం, ఫిట్నెస్ కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఓపెన్ జిమ్ల వంటి ప్రజా సౌకర్యాలు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు వ్యాయామాన్ని తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలో ఈరోజు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో విద్యారంగ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
6: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः। प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य नवदिल्ल्यां म्यांमार देशस्य राष्ट्रपतिना यू मिन आंग लाइंग इत्यनेन सह चर्चां करिष्यति। उभयोः देशयोः मध्ये ऐतिहासिकानां सभ्यतानां च संबंधान इतोपि सुदृढीकरणाय वार्तालापः भविष्यति। वार्तालापावधौ म्यांमार भारतयोः मध्ये सुरक्षा संपर्कौ च समेत्य संपूर्णेषु विभिन्नेषु विषयेषु चर्चाः भविष्यन्ति। राष्ट्रीय सुरक्षा परामर्शदः अजीत डोभालः गतरात्रौ दिल्ल्याम् अतिथिगणमान्यैः सह मेलनं विहितवान्। अवधेयं यत् म्यांमार देशस्य राष्ट्रपतिः शनिवासरे भारतस्य पञ्चदिवसीय यात्रायां बिहारस्य गयानगरं सम्प्राप्तवान् आसीत्। म्यांमार देशस्य राष्ट्रपतेः भारतस्य आधिकारिक यात्रायाः कारणात् उभयोः देशयोः मध्ये बहुपक्षीय सम्बन्धः इतोपि सुदृढः भविष्यति इत्यपेक्षास्ति। प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना प्रकृति संरक्षणे स्थानीय समाह्वानानां निराकरणे अन्य सामाजिक कार्येषु च तेषां प्रेरक उपक्रमाणाम् उपलब्धीनां च विषये अनेकेषां नागरिकाणाम् उत्कृष्ट योगदानाय प्रशंसा कृता। आकाशवाण्याः स्वकीये मासिक कार्यक्रमे मन की बात इत्यनेन कार्यक्रमेण राष्ट्रम् अभिसंबोधयन् श्रीमोदी झारखण्ड राज्यस्य रांचीनगरे आयोजिते राष्ट्रिय वरिष्ठ एथलेटिक्स फेडरेशन स्पर्धायां उदयोन्मुख क्रीडकानां उत्कृष्ट प्रदर्शनस्य प्रशंसाम् अकरोत्। प्रवर्तमानायाः उष्णतरङ्गस्य स्थितिं प्रति चिन्तां प्रकटयन् प्रधानमन्त्रिणा जनान् अधिकृतान् उपदेशान् अनुसृत्य सुरक्षितं स्थातुं पूर्वसूचनानुसारं कार्यं च कर्तुम् उद्बुद्धवान्।
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है। तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है। पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले। इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं।
6: पश्चिम बंगाल राज्यस्य मुख्यमंत्री शुभेंदु अधिकारी अद्य स्वमंत्रिमंडलस्य विस्तारं करिष्यति। पञ्चत्रिंशत् नूतनाः मन्त्रिणः मन्त्रिमंडले समाविष्टाः भविष्यन्ति। शपथग्रहणं प्रातः एकादशवादने लोकभवने भविष्यति। नूतनेन समावेशेन शुभेन्दु प्रशासने महत्वपूर्णरूपेण संवर्धनं भविष्यति, येन मई मासस्य नवमे दिनांके पञ्चमन्त्रिभिः सह कार्यभारं स्वीकृतमासीत्। अनेन विस्तारेण राज्यमन्त्री

0: मण्डलस्य मन्त्रिणां कुलसंख्या एकचत्वारिंशत् यावत् वर्धिता भविष्यति। निर्वाचनायोगेन दशराज्याणां चतुर्विंशतिः राज्यसभासदस्यानां द्विवार्षिक निर्वाचनस्य कार्यक्रमस्य घोषणा अद्य क्रियते। भूतपूर्वः प्रधानमन्त्री एचडी देवगौड़ा, केन्द्रीयमन्त्रिणौ जॉर्ज कुरियन तथा रवनीत सिंहश्च तेषु सदस्येषु अन्तर्भवन्ति। आन्ध्रप्रदेशे, गुजराते तथा कर्णाटके प्रत्येकस्मिन् राज्ये चत्वारि चत्वारि आसनानि सन्ति। राजस्थाने तथा मध्यप्रदेशे प्रत्येकस्मिन् राज्ये त्रीणि त्रीणि आसनानि सन्ति। झारखण्डे द्वे आसने स्तः, मणिपुरे, मेघालये, अरुणाचलप्रदेशे च, मिजोरमे च प्रत्येकस्मिन् राज्ये एकैकम् आसनं रिक्तमस्ति। आयोगस्यानुसारं जूनमासस्य अष्टादशदिनाङ्के मतदानं भविष्यति। मतगणना अपि तस्मिन्नेव दिने भविष्यति। महाराष्ट्रस्य, तमिलनाडुराज्यस्य, ओडिशाराज्यस्य च प्रत्येकस्य एकस्य आसनस्य कृते राज्यसभायाः उपनिर्वाचनस्य कार्यक्रमस्य अपि आयोगेन घोषणा क्रियते। एतत् निर्वाचनमपि अग्रिममासस्य अष्टादशदिनाङ्के भविष्यति। एकोननवतिवर्षीया प्रख्यातगायिकायाः सुमनकल्याणपुरस्य मुम्बईनगरे स्वनिवासस्थाने मृत्युः अभवत्। 50-अधिक-ऊनविंशतिशततमात् वर्षात् 70-अधिक-ऊनविंशतिशततमं वर्षं यावत् चलचित्रसङ्गीतस्य स्वर्णयुगे नैकासु भारतीयभाषासु कृतकार्याणां कृते एषा वयोवृद्धगायिका प्रसिद्धा आसीत्। अपि च आईपीएल क्रिकेट क्रीडायां गतरात्रौ अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे अन्तिमस्पर्धायां गुजरात टाइटन्स दलं 5 पराजित्य गतविजेतृदलेन रॉयल चैलेंजर्स बेंगलुरु इत्यनेन अस्य वर्षस्य श्रृंखलापि विजिता इति वार्ताः।
1: आकाशवाणी निजामाबाद केंद्रम, समयं 7 गंटलो।
2: GRP జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ప్రసార వివరాలు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈరోజు వినిపించే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 7:05 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు, 7:15 విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి కార్యక్రమంలో, 7:30 అనిల్ డయాబెటిస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారిచే షుగర్ వ్యాధి గురించిన సలహాలు సూచనలు వింటారు. 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారిచే వివరాలు వింటారు. అలాగే ప్రబోధ గీతం, సినీ భక్తి కూడా భక్తిగీతం కూడా వింటారు ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో. 8:15 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:45 సినీ రంజని, 9:00 హృదయ రాగాలు, 10:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 10:30 ప్రారంభమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక సాయంత్రం 5:00 అభిరుచి, 5:30 జానపద సంగీతం, 5:45 సినీ రంజని.

0: హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు 7:15 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8:00 అభిరుచి 8:30 జానపద సంగీతం 8:45 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు 9:00 ఆంగ్లంలో వార్తలు 9:15 స్పాట్ లైట్ ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి 10:00 నుండి 11:00 వరకు అలరిస్తాయి అలనాటి మధుర గీతాలు 11:00 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు 11:05 ఆంగ్లంలో వార్తలు 11:10 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనపై కార్యక్రమాల ధారావాహిక మొదటి భాగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 11:45 ఈనాటి మన నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు సమాప్తమవుతాయి. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 తెలుగులో వార్తలు
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ హైలాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్పై గెలిచి వరుసగా 2వ సారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ హైలాంగ్తో చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ చర్చలు దృష్టి సారిస్తాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు రానున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో పర్యటనకు వచ్చిన మయన్మార్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అలాగే మయన్మార్ అధ్యక్షుడు మయన్మార్ ఇండియా బిజినెస్ ఫోరంలో కూడా ప్రసంగించారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యక్షుడు శనివారం బీహార్లోని గయకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు ఆ దేశ కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా పర్యటనకు వచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి ఆయన రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యక్షుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో పరస్పర చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. దేశ రాజధానిలోని రాయ్పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ద లైట్ అండ్ ద లోటస్ రిలిక్స్ ఆఫ్ ద వేకెంట్ వన్ ప్రదర్శనను కూడా ఆయన సందర్శించనున్నారు. గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాఫా అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచారు. మన దేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్టిస్ట్ మహాసాగర్ విధానాల కలయికలో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ హైలాంగ్ అధికారిక పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు మరింతగా విస్తరణకు దోహదం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి రిచర్డ్ మార్లిస్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే 2వ భారత ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ది, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. 35 కొత్త మంత్రులు మంత్రిమండలిలో చేస్తారు.

ప్రమాణ స్వీకారోత్సవం ఉదయం 11 గంటలకు కోల్కతాలోని లోక్ భవన్ లో జరుగుతుంది. మే 9వ తేదీన 5గురు కేబినెట్ మంత్రుల బృందంతో బాధ్యతలు స్వీకరించిన సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు మరింతగా విస్తరణ కానుంది. ఈ విస్తరణతో రాష్ట కేబినెట్ మొత్తం బలం 41కి పెరుగుతుంది. 290 మంది సభ్యులు గల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రాజ్యాంగబద్దంగా నిర్దేశించిన 15% పరిమితికి లోబడే మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఖేత్ బచావ్ అభియాన్ ను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు మధ్యప్రదేశ్ లోని రైజన్ జిల్లా నుంచి ప్రారంభిస్తారు. 4 రోజుల పాటే సాగే ఈ ప్రచారం 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతుల్య విచక్షణాయుత వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారంలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేరాలని ఆయన కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా కోరారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఏఆర్ కు చెందిన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశం జరిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వ్యవసాయ మంత్రి వారిని కోరారు. 10 రాష్ట్రాల నుండి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి 3 స్థానాలు, జార్ఖండ్ లో 2 స్థానాలు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుండి 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సభ్యులు ఉన్నారు. మహారాష్టలో అధికార మహాయుతి కూటమి రాబోయే 17 స్థానాల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ఫార్ములాను ఖరారు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం బీజేపీ 11 స్థానాల్లో, శివసేన 4 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అంతకుముందు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 17 స్థానాలకు 15 స్థానాల కేటాయింపును ప్రకటించింది. కాంగ్రెస్ 8 స్థానాలు, శివసేన యూబీటీ 4 స్థానాలు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 3 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. మిగిలిన నాసిక్, నాందేడ్ స్థానాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. శాసనమండలి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మహారాష్టలో ఈవేళ చివరి రోజు. ప్రముఖ హిందీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణపూర్ నిన్న ముంబైలోని ఆమె నివాసంలో మరణించారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. 1950ల దశకం నుండి 1970ల వరకు సినిమా సంగీత స్వర్ణయుగంలో హిందీ, మరాఠీ, అనేక ఇతర భారతీయ భాషల్లో తాను పాడిన పాటల ద్వారా సుమన్ కళ్యాణపూర్ మంచి గుర్తింపు పొందారు. 1937 జనవరి 28వ తేదీన బంగ్లాదేశ్లోని ఢాకాలో జన్మించిన సుమన్ కళ్యాణపూర్ లతా మంగేష్కర్ స్వరానికి చాలా దగ్గరగా స్వరం కలిగి ఉండేవారు. 1950ల మధ్యకాలంలో ఆమె హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ముఖ్యంగా మహమ్మద్ రఫీతో కలిసి 100లాది పాటలు రికార్డు చేశారు. ఆజ్కల్ తెరే మేరే ప్యార్ కే చర్చ, నానా కర్కే ప్యార్ కర్కే బెఠే, తుమ్నే పుకార ఔర్ హమ్ చలే ఆయే వంటివి ఆమె పాడిన గీతాల్లో ప్రసిద్ధమైనవి. మరాఠీ సంగీతాన్ని కూడా ఆమె విశేషంగా కృషి చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, సునీత పవార్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఎబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అధినేత ప్రకటించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు బునియా నగర పర్యటన సందర్భంగా కొత్త ఎబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ ఈ విషయం వెల్లడించారు. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. బ్యాడ్మింటన్ లో భారత్ కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది.

0: ఫైనల్లో ఈ జోడీ ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ క్రికెట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి కూడా ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు. విరాట్ కోహ్లీ చేసిన 75 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 161 పరుగులు చేసి టైటిల్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మయన్మార్ అధ్యక్షుడు యూ మిన్ ఆంగ్ హ్లైన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ రోజు వెలువడుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ ను ఓడించి రెండోసారి టైటిల్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

వినోదం, విజ్ఞానం, ఆనందం, ఆరోగ్య సలహాలు, సూచనలు అందించే ప్రభాత్ లహరి కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 అనీల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయుష్త కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు షుగర్ వ్యాధికి ఇన్సులిన్ ఆవశ్యకత గురించిన సలహాలు, సూచనలు అందిస్తారు. 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయుజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషానవీన్ గారు అందించే వివరాలు వింటారు. అలాగే ఈరోజు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా వివరాలు వింటారు. మరి ఈనాటి కార్యక్రమాన్ని స్వాగతిస్తూ విందాం ఈ ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు వింటారు ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్

0: వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9999227979. నిర్మల్ వండర్లాండ్.
1: అబ్బా అదిరింది.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9440004837.
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
5: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
5: డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258.
7: మాతృత్వం ఒక మధురమైన వరం.
8: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
7: సంప్రదించండి.
8: డాక్టర్ బండారి సుజాత,
7: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
8: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344.
9: ముఖాన మొటిమల,
10: హై బాల్,
9: గజ్జా బొబ్బల,
10: హై బాల్,
9: నడుగుల తామరా,
10: హై బాల్,
9: బుర్రద పుల్ల,
10: హై బాల్.
11: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సైబాల్.
12: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
13: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
14: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
15: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
16: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
15: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
16: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
15: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
14: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
15: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
16: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
15: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
16: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
15: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
17: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు ఘంటసాల గారి గంభీర స్వరం, పి సుశీలమ్మ గారి మాధుర్య గానం, టీవీ రాజుగారు అద్భుతంగా సంగీతంతో రూపొందించిన దేవకన్యా చిత్రంలోని ఈ భక్తిరస గీతం మీకోసం.

0: భక్తి గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారిచే షుగర్ వ్యాధి గురించిన సలహాలు సూచనలు వింటారు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
1: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
2: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
1: సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 9963090230.
3: గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మనము ఇన్సులిన్ గురించి సంబంధించిన విషయాలు, డయాబెటీస్ ఇన్సులిన్ కి సంబంధము, తర్వాత ఇన్సులిన్ సంబంధించిన రకాలు, దాన్ని ఏ టైంలో వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, తర్వాత దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వాటి గురించి చర్చించుకుందాం. ఫస్ట్ ఇన్సులిన్. ఇన్సులిన్ అంటే ఏంది? ఇన్సులిన్ అంటే హార్మోన్. ఈ హార్మోన్ ఏదైతే ఉందో బాడీలో బీటా కణాలను ఉంటాయి. ఇది ప్యాన్క్రియాస్ గ్రంథిలో, ప్యాన్క్రియాస్ అనే గ్రంథి ఉంటుంది, దాంట్లో ఆల్ఫా సెల్స్ ఉంటాయి, బీటా సెల్స్ ఉంటాయి. బీటా సెల్స్ లో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. యూజువల్ గా ఇన్సులిన్ ఈ హార్మోన్ ఏదైతే ఉందో ఉత్పత్తి తగ్గడం గాని, పనితత్వం తగ్గడం వల్ల కానీ డయాబెటీస్ రావడం జరుగుతుంది. సో ఇన్సులిన్ అనేది మనకు బాడీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్. తర్వాత మనకు బయట నుండి ఇంజెక్షన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ కి డెఫిషియన్సీ ఉంటుంది, బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గుతుంది కాబట్టి మనం బయట నుండి ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇన్సులిన్ టాబ్లెట్ రూపంలో అవైలబుల్ లేదు. మనకు టాబ్లెట్ల రూపంలో కూడా ట్రై చేశారు, ఓరల్ ఇన్సులిన్స్ ట్రై చేసినారు, కాకపోతే బయో అవైలబిలిటీ అంటారు. అంటే మనం 100 యూనిట్లు బాడీలో ఇనేల్ చేసినాం అనుకోండి, అది 10 యూనిట్లే పని చేస్తుంది. సో అది మళ్ళా బ్యాన్ చేయడం జరిగింది, దాన్ని మార్కెట్ నుండి విత్డ్రా చేయడం జరిగింది. ఈ ఇంజెక్షన్ రూపంలో ఏంటంటే సబ్క్యూటేనియస్, మన చర్మం కింద తీసుకోవడం అన్నట్టు. చాలా అంటే చిన్న నీడిల్స్ తో కూడా వస్తుంది. ఇవాళ రేపు మనకు బాటిల్స్ తీసుకునే వాళ్ళకి కూడా ఇన్సులిన్ 31 గేజ్ సిరింజెస్ వచ్చినాయి. మనకు దోమకుట్టు కన్నా తక్కువ నొప్పి ఉంటుంది. దోమకుడితే ఎంత నొప్పి ఉంటుందో దానికన్నా తక్కువ నొప్పి ఉంటుంది. కాకపోతే ఏంటంటే సబ్క్యూటేనియస్ లో అబ్జార్ప్షన్ మనకు 100% ఉంటుంది. సో ఇన్సులిన్ మనకు డిస్కవర్ చేసింది బ్యాంటింగ్ అండ్ బెస్ట్. ఇన్సులిన్ డిస్కవరీ కన్నా ముందు చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ మరణించడం జరిగింది. ఇన్సులిన్ డిస్కవరీ తర్వాత మనకు లైఫ్ చాలా చాలా ఎక్స్పెక్టెన్సీ పెరిగింది డయాబెటీస్ పేషెంట్స్ లో. సో ఇన్సులిన్ అనేది అద్భుతం. మనకు టోటల్ 6000 రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి. వీటిలో ఇన్సులినే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. అంటే దానికి ర్యాంకింగ్ 1 ర్యాంకింగ్ వచ్చింది. అంటే ఇది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ మెడికేషన్. చాలా మంది షుగర్ పేషెంట్లు కొద్దిగా భయపడతా ఉంటారు ఇన్సులిన్. ఎందుకు భయపడుతుంటారంటే వాటితో మనకు నొప్పి వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు 30 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఇంజెక్షన్

0: తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఫస్ట్ ఒక 10-15 డేస్ నొప్పి లేకపోతే అబ్నార్మల్ ఫీలింగ్ ఉంటుంది, తర్వాత అసలు నొప్పి అనేది పేషెంట్స్ కంప్లైంట్ చేయట్లేదు. తర్వాత మనకు ఇన్సులిన్ వచ్చేసి ఎప్పుడు తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. ఇన్సులిన్ అనేది ఇప్పుడు మనకు మందులు ఇచ్చి చూసినాం, పెద్దవాళ్లలో టైప్ 2 డయాబెటీస్ అంటాము, అది కామన్, 90% పేషెంట్స్ టైప్ 2 డయాబెటీస్ ఉంటారు. ఆ టైప్ 2 డయాబెటీస్ అంటే పెద్దవాళ్లకు వచ్చే డయాబెటీస్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ 10-15 ఇయర్స్ టాబ్లెట్స్ తో పనిచేస్తుంది. ఒక్కోసారి హై డోస్ మందులు అంటే 3-4 రకాలు టాబ్లెట్స్ ఇచ్చినా గానీ షుగర్ కంట్రోల్ కాకపోవడం జరుగుతుంది, వాళ్లలో ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమందిలో 1-2 ఇయర్స్ డయాబెటీస్ ఉంటుంది కానీ కిడ్నీలో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మొదటి దశనో రెండో దశనో. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బెస్ట్ మెడికేషన్ మనకి ఇన్సులినే. ఇన్సులిన్ ఏంటంటే మనకు షుగర్ కంట్రోలే కాకుండా బాడీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, దాంతో మనకు మంచి తత్వం అనేది వస్తుంది, అంటే వెల్బింగ్ అంటాం మంచి తత్వం అనేది. తర్వాత బరువు పెరగడం జరుగుతుంది. బరువు అనేది చాలా మంది నెగిటివ్ సెన్స్ లో తీసుకుంటారు కానీ ఇన్సులిన్ వల్ల బరువు ఏదైతే ఉందో మాంసం పెరగడం జరుగుతుంది, కొవ్వు పెరగదు. సో మాంసం ఏదైతే పోతుందో షుగర్ కంట్రోల్ లేని వాళ్ళలో, హై షుగర్ ఉన్న వాళ్లకు మాంసం పోతుంది, బాడీ నుండి వెయిట్ లాస్ వీక్నెస్ వస్తుంది. సో ఆ వెయిట్ లాస్ వీక్నెస్ రికవర్ తొందరగా చేస్తుంది ఇన్సులిన్, అంటే మాంసం పెంచుతుంది, వెయిట్ పెంచుతుంది, తర్వాత వెల్బింగ్ అనేది కూడా ఇంప్రూవ్ చేస్తుంది మనకు ఇన్సులిన్. అదే కాకుండా మనకు పేషెంట్స్ కొంతమంది గాయాలవుతాయి, కాళ్లలో పుండ్లు గాయాలు ఇవి అవుతాయి. సో కాళ్లలో రక్త సరఫరా నరాలను ఇంప్రూవ్ చేసే మందు కూడా ఇన్సులినే. ఇన్సులిన్ ఏంటంటే షుగర్ ఫాస్ట్ గా కంట్రోల్ చేయడమే కాకుండా మనకు కాళ్లలో రక్త సరఫరా పెంచుతుంది, తొందరగా పుండు 2 నెలల్లో మానాల్సిన పుండు 1 మంత్ లో మానే అవకాశం ఉంటుంది. వాళ్లకు 2 టాబ్లెట్స్ తో షుగర్ కంట్రోల్ ఉన్నా గానీ ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా తొందరగా పుండు మానడం జరుగుతుంది, కాబట్టి టాబ్లెట్ డోస్ తగ్గించేసి వాళ్ళకు కొద్దిగా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు ఆపరేషన్ టైంలో కూడా విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది, పేషెంట్స్ కి చాలా స్ట్రెస్ ఉంటుంది, ఆ టైంలో కూడా మనం ఇన్సులిన్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. మనకు ఆపరేషన్ కన్నా ఒక 15 డేస్ ముందు ఆపరేషన్ టైంలో హాస్పిటల్లో ఉన్న టైంలో ఒక 4-5 రోజులు ఇన్సులిన్ ఇవ్వడం, మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఒక 15 రోజులు ఇన్సులిన్ ఇవ్వడం, దాని తర్వాత మళ్ళీ మనం టాబ్లెట్స్ కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. చాలా అంటే చిన్న చిన్న ఆపరేషన్స్ నుండి పెద్ద హార్ట్ ఆపరేషన్స్ దాకా టెంపరీగా అయినా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ షుగర్ 15 దాటిన వాళ్ళలో ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది, బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. మనం టాబ్లెట్స్ ద్వారా అధిక ఇన్సులిన్ బాడీలో ఉత్పత్తి చేయలేకపోతాం కాబట్టి బయట నుండి ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్సులిన్ తీసుకునే విధానం ఎక్కువ మనం వాడేది 30/70 ప్రపోర్షన్ ఇన్సులిన్. 30/70 అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు వేసుకుంటే 30% బ్రేక్ఫాస్ట్ తో పనిచేస్తుంది, మధ్యాహ్నం 70% పనిచేస్తుంది. అంటే పొద్దున వేసుకున్న ఇన్సులిన్ 12 గంటలు పనిచేస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 30/70 ఇన్సులిన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మధ్యాహ్నము అన్నం టైంలో వేసుకుంటారు, నైట్ డిన్నర్ టైంలో వేసుకుంటారు, అది కూడా రాంగ్ అవుతుంది. ఎందుకంటే 6 అవర్స్ టైంలో మనం 2 ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాం. అలా కాకుండా పొద్దున బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు, నైట్ డిన్నర్ కన్నా అరగంట ముందు వేసుకుంటే పొద్దున ఇన్సులిన్ 12 గంటలు, రాత్రి ఇన్సులిన్ 12 గంటలు పనిచేస్తుంది. పొద్దున మనకు టిఫిన్ తో పాటు మొత్తం ఇన్సులిన్ అంతా పనిచేయదు, ఓన్లీ 30% పనిచేస్తుంది. ద డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ 12 అవర్స్. చాలా మంది పేషెంట్ కంప్లైంట్ ఏంటంటే కొద్దినే ఫుడ్ తీసుకుంటాం సార్, ఇంత డోస్ ఇన్సులిన్ ఇస్తున్నారు, ఏం కాదా సరిపోతుందా ఫుడ్ అనేది వాళ్ళ క్వశ్చన్. కానీ 30% ఇన్సులిన్ ఇంజెక్షన్ దాంట్లో పనిచేస్తుంది. తర్వాత చాలా మంది ఇన్సులిన్ ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకుంటారు ఇన్సులిన్. సో యూజువల్ గా మనకేంటంటే డైజెషన్ టైం 1.5 అవర్, 1.5 అవర్ తర్వాత ఇన్సులిన్ ది పీక్ యాక్షన్ 2 అవర్స్. సో మనకు బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు వేసుకుంటే ఇన్సులిన్ యాక్షన్ 2 అవర్స్ కి వస్తుంది. మనం తీసుకున్న ఆహారం 1.5 అవర్ పడుతుంది డైజెస్ట్ కావడానికి. 1.5 అవర్ తర్వాత షుగర్ లెవెల్స్ పెరుగుతాయి రక్తంలో. అదే టైంలో మనకి ఇన్సులిన్ పనిచేసి ఆ షుగర్ లెవెల్స్ తగ్గించింది అనుకోండి, మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఎలాగో తీసుకుంటున్నాం ఇంజెక్షన్, ఆ తీసుకునేది ఏదో కరెక్ట్ పద్ధతిలో టిఫిన్ కన్నా అరగంట ముందు తీసుకోవాలి. తర్వాత చాలా మంది చేయలకు ఇన్సులిన్ తీసుకుంటారు చేయళ్ల మీద. ఆ చేయళ్ల మీద అయితే మనకు మచ్చలు కనబడతాయి, తర్వాత అక్కడ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, నొప్పి ఎక్కువ ఉంటుంది. యూజువల్ గా పొట్ట మీద తీసుకోవడం బెటర్ పొద్దున టైంలో, సాయంత్రం టైం తొడల మీద తీసుకోవడం బెటర్. మళ్ళీ తీసుకున్న చోటనే కాకుండా మార్చుకుంటూ ఒక్కొక్క పొజిషన్ మార్చుకుంటూ, అంటే రౌండ్ సర్కిల్ లాగా ఒకరోజు ఇక్కడ ఒకరోజు ఇక్కడ ఒకరోజు ఇక్కడ అన్నట్టు తొడ చుట్టుపక్కల మొత్తం తీసుకోవడం, కడుపు చుట్టుపక్కల తీసుకోవడం, ఒక తీసుకున్న పాయింట్ దగ్గర కాకుండా మార్చుకుంటూ తీసుకోవాలి, సో దట్ నొప్పి ఉండదు. తర్వాత మనకు చిన్న స్పిరిట్ బాటిల్ కొనుక్కోవడం, దాంట్లో ఈ కాటన్ దూది దాంట్లో అద్దేసి తీసుకునే ముందు తీసుకున్న తర్వాత జస్ట్ ఇలా ఇలా రాసినాం అనుకోండి, అక్కడ ఎర్రదనము లేకపోతే దురద లాంటి అలాంటి ప్లస్ నొప్పి ఇవన్నీ ఉండకుండా ఉంటాయి. తర్వాత ఇన్సులిన్ లో చాలా రకాలు ఉన్నాయి, ఎక్కువ వాడేది మాత్రం మనకు 30/70 ప్రపోర్షన్ ఇన్సులిన్. కొన్ని డిజైనర్ ఇన్సులిన్స్ అని కూడా వచ్చినాయి, అంటే బాడీలో ఇన్సులిన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే టైప్ ఆఫ్ ఇన్సులిన్ మనకు మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. అది కొద్ది కాస్ట్ లో ఉంటుంది, పెన్ రూపంలో అవైలబుల్ ఉంటుంది డిజైనర్ ఇన్సులిన్. అవేలా అంటే మనకు విత్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు, అంటే అరగంట ముందు ఆగాల్సిన అవసరం లేదు, వాటి పీక్ యాక్షన్ 1.5 అవర్ డిసైడ్ అయిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే విత్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇన్సులిన్ తీసుకుని ఇమీడియట్ గా టిఫిన్ కూడా చేయొచ్చు. కొన్ని 24 గంటలు పనిచేసే ఇన్సులిన్స్ ఉన్నాయి, 24 అవర్స్ అంటే పొద్దున ఒకసారి వేసుకుంటే 24 గంటలు పనిచేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే అదే టైం అంటే ఫిక్స్డ్ టైం వేసుకోవాలి. పొద్దున 9 గంటలకు వేసుకున్నారనుకోండి, నెక్స్ట్ డే 9 గంటలకు వేసుకోవడం బెటర్. ఈ మధ్య కాలంలో ఏంటంటే 3 రోజులు పనిచేసే ఇన్సులిన్స్ కూడా వచ్చినాయి. ఒకసారి వేసుకుంటే 3 రోజుల దాకా ఇన్సులిన్ అవసరం ఉండదు. సో మనం సండే వేసుకున్నాం, వెడ్నెస్డే వేసుకోవాలి, వెడ్నెస్డే అంటే బుధవారం వేసుకోవాలి, బుధవారం తర్వాత మళ్ళీ సండే వేసుకోవాలి, అంటే ఒక ఇన్సులిన్ మనకు ఆల్మోస్ట్ 3 డేస్ పనిచేస్తుంది. కాకపోతే దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఇన్సులిన్ వేసుకున్నప్పుడు కూడా ప్రతి ఫుడ్ ప్రతి మీల్ బ్రేక్ఫాస్ట్ తోనే ఇంకో రకం ఇంజక్షన్, లంచ్ తోనే ఇంకో రకం ఇంజక్షన్, డిన్నర్ తో ఇంకో రకం ఇంజక్షన్. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఫర్దర్ రీసెర్చ్ ఎలా జరుగుతుందంటే ఒక్క షార్ట్ ఇన్సులిన్ తీసుకుంటే మీకు 7 డేస్ పనిచేసే విధానంలో కూడా ఉంది. సో ఈ ఇన్సులిన్ పంప్స్ అని వచ్చినాయి, పంప్స్ లో కూడా మనకి నో ర్యాపిడ్ ఇన్సులిన్, ఏదైతే మనకు షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ డిజైనర్ ఇన్సులిన్ అన్నామో ఆ ఇన్సులిన్ దాంట్లో పెట్టేస్తే ఒక్క ప్రిక్ ఇచ్చినాం అనుకోండి పంప్ లో 5 రోజుల దాకా మళ్ళీ మనము సూది కూర్చాల్సిన అవసరం ఉండదు. దానికి అటాచ్డ్ క్యాథెటర్ ఉంటుంది, దాంట్లోనే ఇన్సులిన్ బుడ్డి పెట్టేస్తే 5 డేస్ దాకా మనకు మళ్ళీ ప్రిక్ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఇన్సులిన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఒక పేషెంట్ అడుగుతారు, సార్ ఇన్సులిన్ వల్ల బొక్కలు అరుగుతాయని. సార్, ఇన్సులిన్ అనేది అనబాలిక్ హార్మోన్, అంటే గ్రోత్ పెంచుతుంది, బాడీలో మజిల్ మాస్ పెంచుతుంది, మాంసాన్ని పెంచుతుంది, తర్వాత మనకు ఫ్యాట్ మెటబాలిజం జరుగుతుంది, అంటే కొవ్వు అంతా కరుగుతుంది, తర్వాత మాంసం పెరుగుతుంది, వెల్బింగ్ ఉంటుంది, అంటే బాడీ బిల్డింగ్ ఉంటుంది ఎప్పుడైనా ఇన్సులిన్ తోని, బొక్కలు గ్రోత్ ఉంటుంది, బొక్కల్ని గట్టిపరుస్తుంది. సో బొక్కలు అరగడం అనేది ఎట్టి పరిస్థితిలో జరగదు. కొంతమంది అడుగుతారు కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయా ఇన్సులిన్ వాడడం వల్ల. ఇన్సులిన్ బెస్ట్ మంది అండి కిడ్నీ ఇంప్రూవ్ చేయడానికి. కిడ్నీ ఏంటంటే 5 దశల్లో ఉంటుంది, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్. మనకు సెకండ్ అండ్ ఫస్ట్ స్టేజ్ లో డిటెక్ట్ అయినా గానీ ఆ టైంలో ఇన్సులిన్ తీసుకుంటే డెఫినెట్ గా కిడ్నీ మళ్ళా రివర్స్ అయ్యి మంచిగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదే థర్డ్ స్టేజ్ లో తీసుకున్నాం అనుకోండి ఇన్సులిన్, థర్డ్ స్టేజ్ లో కూడా అట్లీస్ట్ థర్డ్ స్టేజ్ నుంచి ఫోర్త్ స్టేజ్ రాకుండా కాపాడుతుంది. సో ఇన్సులిన్ కిడ్నీ పేషెంట్స్ కి నంబర్ 1 మెడికేషన్, దాంతో 1% కూడా హార్మ్ జరగదు. కొంతమంది ఏమంటారంటే, సార్ ఇన్సులిన్ వాడిన తర్వాత నాకు రెగ్యులర్ గా లో షుగర్ అవుతుంది, ఒక 2 సార్లు పడిపోయినా అంటారు. అంటే ఇన్సులిన్ తీసుకోవడం వల్ల ఎందుకంటే ఫాస్ట్ గా యాక్ట్ చేస్తుంది, తొందరగా షుగర్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి, ఒక్కోసారి మనం టైం కి ఫుడ్ తినలేదు, ఇన్సులిన్ ఆ రోజు ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినాము, సో ఇన్సులిన్ పనిచేస్తుంది, మళ్ళీ మనకు ఫుడ్ అనేది ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోయి లో షుగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్సులిన్ పేషెంట్స్ కి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు కొద్ది చాక్లెట్స్ తర్వాత లేకపోతే మనకి ఏదైనా పండు గానీ ఏదైనా దగ్గర పెట్టుకోవడం బెటర్. ఎప్పుడైనా ఫుడ్ లేట్ అవుతుంది అనుకోండి కొద్దిగా చక్కెర చాయ్ తాగడము లేకపోతే చాక్లెట్స్ తీసుకోవడం ఇలాంటివి చేయాలి. యూజువల్ గా టైమింగ్ ఆఫ్ ఫుడ్ అనేది కరెక్ట్ గా ఉంటే మనకు దీనివల్ల ఇన్సులిన్ వల్ల ప్రాబ్లం కాదు. తర్వాత ఇన్సులిన్ చాలా మందిలో ఏంటంటే ఒక 3-4 టైమ్స్ కంటి ఆపరేషన్ కోసం వస్తారు, 3-4 టైమ్స్ మందులు ఇస్తాము, తగ్గదు షుగర్, సార్ మీరు ఇన్సులిన్ తీసుకోండి, షుగర్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తాం. యూజువల్ గా మనకు ఇన్సులిన్ ఇవ్వడం వల్ల 100% నార్మల్ వస్తుందని కాదు, అది కూడా ఒక మందే. అంటే పేషెంట్ కి డోస్ వేరీ అవుతుంది, ఒక 1-2 టైమ్స్ విజిట్ తర్వాతనే మనకు షుగర్ కంట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకటే పేషెంట్ కి 10 పాయింట్లు ఇచ్చినాం అనుకోండి, తక్కువ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో పేషెంట్ కి 10 పాయింట్లు ఇచ్చినాం అనుకోండి ఇన్సులిన్, అసలు అది సరిపోనే సరిపోదు. కొంతమందికి మనకు 100 పాయింట్లు ఇచ్చినా సరిపోదు, 60 పాయింట్లు ఇచ్చినా సరిపోదు. ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్కలాగా రెస్పాన్స్ ఉంటుంది. సో దీన్ని టైట్రేషన్ అంటాం. ఇవాళ ఇన్సులిన్ ఇచ్చినాం, మళ్ళీ ఒక 5 డేస్ 10 డేస్కో పిలుస్తాం, మళ్ళీ డోస్ పెంచడమో తగ్గించడమో చేస్తాం. అంటే ఇన్సులిన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఒక 10 డేస్ కి 2-3 సార్లు మీ డాక్టర్ ని కలవాలి. మీరు ఒక చిన్న పేపర్ లో పెట్టుకుని ఏమేమి డౌట్స్ ని అన్ని క్లియర్ చేసుకోవాలి. ఇన్సులిన్ గురించి మంచి అవగాహన ఉంటే ఇన్సులిన్ తో అన్ని లాభాలే. మెయిన్ ఏంటంటే ఇన్సులిన్ ఈవెన్ టాబ్లెట్స్ తో కూడా లో షుగర్ అవుతుంది, హైపోగ్లైసిమియా అంటాము, వీటితో కూడా ఇన్సులిన్ తో కూడా ఇన్సులిన్ తోని కొద్ది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హైపోగ్లైసిమియా అంటే మన రక్తంలో షుగర్ శాతాలు 60 కన్నా తక్కువ ఉంటే మనకు చెమటలు రావడము, గుండె దడదడాన్ని పీయడము, ఆకలి ఎక్కువ అవడము, కాలు చేతులు లాగడము, ఒక్కోసారి కాన్షియస్నెస్ పోవడము, ఒక్కోసారి డెత్ కూడా కావచ్చు. అంటే ప్రొలాంగ్ హైపోగ్లైసిమియా, పొద్దున ఎప్పుడో 7 o'clock కి షుగర్ డౌన్ అయింది, మనం రెస్పాండ్ కాలేదు, అలాగే కంటిన్యూస్ గా నడుస్తా ఉంది అనుకుంటే ఒక 2 అవర్స్ వరకు ప్రాబ్లం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళకు కూడా లో షుగర్ గురించి అవగాహన ఉండాలి, ఇన్సులిన్ గురించి అవగాహన ఉండాలి, తీసుకునే విధానం ప్రతి ఒక్కరికి తెలియాలి. పేషెంటే తనే తను సొంతగా కూడా తీసుకోవచ్చు. యూజువల్ గా కొంతమంది ఏంటంటే అక్కడ లోకల్ గా ఊర్లో ఉన్న డాక్టర్ మీద డిపెండ్ అవుతారు ఇన్సులిన్ ఇవ్వడానికి. ఇప్పుడు తను వేరే పేషెంట్ తో బిజీ ఉన్నారు, ఒక్కోసారి ఇన్సులిన్ ఇవ్వడం లేట్ అవుతుంది, ఒక్కోసారి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ తక్కువలు అయ్యే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి ఇన్సులిన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు, వీళ్ళు టైంకి ఫుడ్ తినరు, లో షుగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్సులిన్ గురించి భయపడే కన్నా వాటి గురించి అవగాహన పెంచుకుంటే ఇన్సులిన్ తో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. యూజువల్ గా కొంతమంది ఇలా కూడా అడుగుతారు, అరే సార్ మీరు ఎన్ని బెనిఫిట్స్ చెప్తున్నారు ఇన్సులిన్, మరి టాబ్లెట్లు ఎందుకు రాస్తున్నారు సార్, స్టార్టింగ్ డే నుండి ఇన్సులినే వాడండి, ఇన్సులిన్ మంచిది కదా టాబ్లెట్ల కన్నా అంటారు. టాబ్లెట్లు మంచివే, ఇన్సులిన్ మంచిదే. మనకు ఇండికేషన్ ఇన్సులిన్ ఉందనుకోండి, అప్పుడు మీ డాక్టర్ మీకు దీనివల్ల ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది లేదా గుండె ప్రాబ్లం వచ్చింది, మీరు ఇన్సులిన్ వాడండి అంటే వాడండి. అలానే ప్రతి పేషెంట్ ఇన్సులినే వాడాలనేది ఏం లేదు, టాబ్లెట్స్ కూడా మంచివే. మనకు షుగర్ కంట్రోల్ అవుతూ కాంప్లికేషన్స్ లేవు, సమస్యలు లేవు షుగర్ వల్ల, అప్పుడు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదు, టాబ్లెట్స్ తో నడిపించచ్చు. కొంతమంది 20-25 ఇయర్స్ కూడా టాబ్లెట్స్ వాడిన వాళ్ళు ఉన్నారు, ఇన్సులిన్ అవసరం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ఉంటారండి. ఇప్పుడు 5 ఇయర్స్ ఏ డయాబెటీస్ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఉంటాయి, రెగ్యులర్ గా కాళ్ళలో పుండ్లు అవుతున్నాయి, నరాలు రక్త సరఫరా ప్రాబ్లం ఉంది, లేకపోతే కంటి ప్రాబ్లం ఉంది, లేకపోతే గుండె ప్రాబ్లం ఉంది, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉంది, లేకపోతే 4-5 రకాల మందులు ఇచ్చినా గానీ కంట్రోల్ అవుతలేదు. సో వీళ్ళకి ఏంటంటే మనకు ఇమ్మీడియట్ గా ఇన్సులిన్ ఇవ్వడం బెటర్. కొంత టెంపరీ ఇన్సులిన్ అంటాం, పర్మనెంట్ ఇన్సులిన్ అంటాం. టెంపరీ అంటే కొద్ది రోజులు ఇవ్వడం, మళ్ళీ తీసేయడం. పర్మనెంట్ అంటే ఒకసారి ఇస్తే జీవితకాలం ఇవ్వడం. సో ఒకటే, మీరు ఇన్సులిన్ గురించి భయపడకండి, మీ డాక్టర్ తో డీటెయిల్ గా డిస్కస్ చేయండి, అవగాహన తెలుసుకోండి. అది ఇన్సులిన్ ది బెస్ట్ మెడికేషన్. అపోహలు విడనాడండి. థ్యాంక్ యూ.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ.
1: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: శ్రోతలు, ఇంతవరకు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారిచే షుగర్ వ్యాధికి ఇన్సులిన్ ఆవశ్యకత గురించిన సలహాలు, సూచనలు విన్నారు. శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటిలో వచ్చే గ్లకోమా, మోతిబిందు సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:30 ప్రభాత్ లహరి కార్యక్రమంలో ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్, వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు కొన్ని ప్రకటనలు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలు, ఈరోజు మన క్యాలెండర్లో జూన్ 1వ తేదీ. అది మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కొత్త నెలకు నాంది పలికే రోజు మాత్రమే కాదు, మన జీవితానికి మొదటి గురువులైన మన తల్లిదండ్రులను గుర్తు చేసుకునే ప్రత్యేకమైన రోజు. మన తొలి అడుగు నుంచి ఇంకా చెప్పాలంటే, మనం ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టిన క్షణం నుండి మన ప్రతి విజయానికి వెనుక నిలిచిన తల్లిదండ్రుల ప్రేమను స్మరించుకునే రోజు. అమ్మ ప్రేమకు కొలమానం లేదు, నాన్న త్యాగాలకు లెక్కే లేదు. మనం పడిపోతే లేపిన చేతులు, మనం గెలిస్తే ముందుగా ఆనందించే హృదయాలు వాళ్లవే. ఇప్పుడు వినండి ఈ అందమైన భావాలకు మరింత మాధుర్యం జోడించే ఈ సినీ గీతం అధినేత చిత్రం నుండి.

ఈరోజు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా మన జీవితానికి పునాది వేసిన తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుదాం. మనం జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మన కోసం ఎదురుచూసే హృదయాలు, అమ్మ పిలుపు, నాన్న ఆప్యాయత, వారి ప్రేమ, అనుబంధం, ఇవే మన జీవితాన్ని అందంగా మార్చే నిజమైన సంపద. మన కోసం నిలిచి మన భవిష్యత్తుకి బాటలు వేసిన మన తల్లిదండ్రుల త్యాగాన్ని, వారు పంచిన ప్రేమని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. జీవితంలో మనం ఎన్నో బంధాలను సంపాదించవచ్చు, కానీ మనం పుట్టకముందే మనల్ని ప్రేమించిన ఇద్దరు వ్యక్తులు మాత్రం మన అమ్మా నాన్నలే. మన విజయాల్లో ఆనందపడేవారు ఎందరో ఉండవచ్చు, కానీ మన ఓటమిలో మన వెంటే నిలబడేవారు ఏం కాదులే అని మనకంటే ఎక్కువ మనల్ని నమ్మి గెలుపు వైపు మనల్ని మరల్చి ప్రోత్సహించిన వారు మాత్రం తల్లిదండ్రులే. ఈ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ఒకసారి ఆలోచిస్తే, చివరిసారిగా మనం అమ్మా నాన్నలతో మనస్ఫూర్తిగా ఎప్పుడు మాట్లాడాం? వాళ్ళు మన కోసం పడ్డ కష్టానికి ఎప్పుడైనా ధన్యవాదాలు చెప్పామా? ఒక చిన్న ఫోన్ కాల్, ఒక ప్రేమపూర్వక పలకరింపు, మీరున్నందుకే నేను ఈ స్థాయిలో ఉన్నాను అనే ఒక చిన్న మాట వాళ్ళ హృదయాల్ని ఆనందంతో నింపగలదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం మనకు దూరమైన తల్లిదండ్రుల ప్రేమ, వారి ఆశీస్సులు మాత్రం ఎప్పటికీ మన వెంటే ఉంటాయి. చివరగా ఒక మాట, అమ్మా నాన్నలను గౌరవిద్దాం, ప్రేమిద్దాం, వాళ్లతో గడిపే ప్రతి క్షణం అమూల్యంగా మార్చుకుందాం. ఈరోజు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా శ్రోతలకు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆకాశవాణి.

0: శ్రోతలు, ఇంతవరకు ఈరోజు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా కొన్ని మాటలు పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే వివరాలు వింటారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
2: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంధి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
1: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
2: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
1: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: ఫోన్ 233-444.
3: ఇక వినండి సంతానలేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 33వ భాగం.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: గుడ్ మార్నింగ్ వర్ధన్ గారు, బాగున్నారా?
4: బాగున్నాను.
5: భారతి, బాగున్నావా?
6: బాగానే ఉన్నాను మేడం.
5: ఓకే, రొటీన్ చెకప్ ఏనానా ఈరోజు?
6: లేదు మేడం, మీరు రెగ్యులర్ గానే రమ్మన్నారు.
5: ఓకే,
6: బీపీ రెగ్యులర్ గా చెక్ చేసుకోమన్నారు. ఇంట్లో చెక్ చేస్తున్నాము, నార్మల్ గానే వస్తుంది.
5: ఓకే, ఇప్పుడు సాయంత్రం చెక్ చేస్తున్నారా అమ్మా?
6: ఆయన ఉంటే రెండు పుట్టలా చెక్ చేస్తున్నారు మేడం.
5: ఓకే, కాళ్ళ వాపులు అట్లా ఏమన్నా అనిపిస్తుందా? ఇంతకు ముందు కొంచెం వాపులు ఉండే, ఇప్పుడు నేను చెప్పిన విధానంగా కాళ్ళు ఎత్తి పెట్టుకోవడం అలాంటివి చేస్తున్నారు?
6: అలా పెట్టుకుంటున్నాను మేడం.
5: ఓకే,
6: ఇప్పుడు అంతా ఇబ్బందిగా ఏమి అనిపించట్లేదు.
5: కదలికలు ఎలా ఉన్నాయి?
6: తెలుస్తోంది మేడం, బాగుంది.
5: ఓకే, సరే నేను ఒకసారి చెక్ చేస్తాను, పడుకోండి స్కాన్ బెడ్ మీద. హార్ట్ బీట్ అది మంచిగా ఉన్నది నాన్న, ఉమ్మనీరు అది పర్వాలేదు, కానీ చెప్తాను నేను. బరువు 30 వారాలకి 1.5 కిలో ఉండాలి బరువు. పిండం బరువు 1.4 కిలోలు ఉన్నది, 100 గ్రాములే తక్కువ ఉన్నది భారతి. ఇక కాకపోతే నీరు కొంచెం లోవర్ సైడ్ ఉంది. సో వర్ధన్ గారు, ఉమ్మనీరు కొంచెం పెరగాలి. ఎందుకు అనంటే యూజువల్గా ఈ టైంలో మనము 12 నుంచి 15 సెంటీమీటర్లు ఎక్స్పెక్ట్ చేస్తాము. 10 సెంటీమీటర్లు ఉన్నది, మిగతా పొజిషన్ కానీ, రక్త సరఫరా కానీ, కదలికలు కానీ మంచిగానే ఉంది. బరువు 30 వారాలకి 1.5 కిలో ఉండాలి, 1.4 కిలోలు ఉంది, 100 గ్రాములు తక్కువ ఉన్నది. సో ఫుడ్ విషయంలో కొంచెం ప్రాపర్ కేర్ తీసుకోవాలి, అండ్ నీళ్లు కూడా మంచిగా తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నది వేసవికాలం, మరి ముఖ్యంగా
6: మేడం మీరు చెప్పినట్టే తింటున్నాను, వాటర్ కూడా ఎక్కువే తాగుతున్నాను మేడం, మరి ఎందుకు తగ్గిందంటారు?
5: అంటే యూజువల్గా ఏంటంటే మనకి మధ్యలో కొంచెం బీపీ యొక్క రీడింగ్ రైజ్ అయింది, ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకున్నాము, ముందస్తు జాగ్రత్తగానే మనం మందులు అవి స్టార్ట్ చేసాము. ఇప్పుడు మీరు రెగ్యులర్గా బీపీ మాత్రలు వేసుకుంటున్నారు, అండ్ బీపీ కూడా కంట్రోల్లో ఉంది. కొంచెం ఆ ఫ్యాక్టర్ కావచ్చు రీజన్, బట్ అయినా సరే మనము ఖచ్చితంగా ఉమ్మనీరు ఇంకొంచెం తగ్గకుండా జాగ్రత్త పడాలి భారతి. సో మనము ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇది సమ్మరు, సమ్మర్లో ఎలా ఉంటుంది మనకి చెమట రూపంలో చాలా వరకు ఈ నీరు కూడా పోతూ ఉంటుంది, కాబట్టి కనీసము 2 నుంచి 3 లీటర్లు వాటర్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అలాగే లేదా పెద్ద పెద్ద గ్లాసెస్, 10 నుంచి 12 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. రోజు గంటకి కదలికలు ఎన్నిసార్లు పిండం కదులుతున్నది అబ్జర్వ్ చేయాలి. 3 నుంచి 4 సార్లు కిక్ మూమెంట్స్ ఉండాలి. రోజంతట్లో కూడా కనీసం మినిమం 12-14 or 15 మూమెంట్స్ దాకా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ కడుపు టైట్ అవుతున్నా, కదలికలు తక్కువ అనిపిస్తున్నా ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చేయాలి.
6: వాటర్ తాగుతున్నాను మేడం, కానీ కొంచెం వాటర్ తీసుకోగానే ఇట్లా కడుపు టైట్గా ఫుల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది.
5: ఉంటుంది, ఎందుకు అనంటే పిండం మనకి 7వ నెల తర్వాత 8, 9 దగ్గరకు వస్తున్న కొద్దికి కొంచెం తినాలా, ఎక్కువసార్లు తినాలా. ఎందుకు అనంటే మనకి ఒక్కొక్కసారి ఏమవుతుంది అనంటే కొంచెం తినంగానే కడుపు అంతా నిండిపోయి అనిపిస్తుంది. సో తినిన తర్వాత కొంచెం వాక్ చేయాలా. ఇన్ని వారాలకి ఇంత ఉమ్మనీరు అనేది ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలో మానిటర్ చేయడం జరుగుతుంది. అయితే ఒక సింగిల్ పాకెట్ చూసుకున్నట్లయితే మామూలుగా ఉమ్మనీరు

0: సో ఎప్పుడైనా కూడా ఉమ్మనీరు తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఉమ్మనీరు ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. యాక్చువల్లీ ఉమ్మనీరు అనేది మనకి తెలియకుండా ఏమన్నా నీరు పోతున్నా, లేకపోతే బీపీ అంటే లైక్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నా, ఒక్కొక్కసారి గర్భిణీ స్త్రీ మధుమేహంతో అంటే డయాబెటీస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, లేదా ఒక్కొక్కసారి రేర్గా మనకి పిండంలో అబ్నార్మాలిటీస్ అంటే లైక్ కిడ్నీలో ఏమన్నా అంటే యూరినరీ ట్రాక్ట్ అబ్స్ట్రక్షన్ అంటాం, అంటే వాటిల్లో ఏమన్నా రీనల్ ఏజెనెసిస్ కానీ అంటే మన యొక్క కిడ్నీ సిస్టంలో కనుక అబ్నార్మాలిటీ ఏమైనా ఉన్నా, ఏది బేబీ యొక్క కిడ్నీ సిస్టంలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నా కూడా అలాంటి సందర్భంలో, లేదా మనకి పిండం పెరుగుతున్న కొద్దిగా 10 నెలలు గర్భిణీ స్త్రీ మొయ్యాలి అంటాం, ఒక్కొక్కసారి గర్భిణీ స్త్రీలు వాటి గురించి పట్టించుకోరు, 40 వారాలు దాటిపోయి కూడా చెకప్స్కి వెళ్లకుండా ఉండిపోతారు, అంటే 42-43 వారాలకు కూడా ఉన్నవాళ్ళు ఉంటారు. అది అవేర్నెస్ లేక అంటే సరైన అవగాహన లేక, కరెక్ట్గా డాక్టర్ని సంప్రదించక, డాక్టర్ చెప్పినవి సరిగ్గా పాటించక, అలా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఉమ్మనీరు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెలలు నిండే కొద్దిగా ఉమ్మనీరు కొంచెం తగ్గుతూ ఉంటుంది భారతి. అలాగే మనకి బేబీ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటే ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాము, సో బేబీ యొక్క గ్రోత్ అనేది తక్కువ ఉన్నా కూడా మనకి ఉమ్మనీరు తగ్గే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే ఒక్కొక్కసారి ఈ కడుపుతో ఉన్న స్త్రీకి మధుమేహం అలాంటివి ఉన్నా కూడా ఉమ్మనీరు తగ్గే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి తెలియకుండా ఉమ్మనీరు పోతున్నా కూడా ఉమ్మనీరు తగ్గే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మాయలో రక్త సరఫరా ఏమన్నా ఉన్నా కూడా అంటే రక్త సరఫరా ఏమన్నా తక్కువ ముఖం పడుతున్నా కూడా అంటే గర్భాశయం నుంచి పిండానికి మనకి మాయ ద్వారా కానీ రక్త సరఫరా అనేది అందుతుంది. అందుట్లో ఏమన్నా ఉన్నా కూడా మనకి ఇలా ఉమ్మనీరు తగ్గే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలు చాలామంది ఇంట్లో కాకుండా వర్కింగ్ ఉమెన్ ఉంటున్నారు. సో ఆ వర్కింగ్ ఉమెన్ వల్ల ఒత్తిడితో బాధపడుతూ ఉన్నారు. ఒత్తిడి ఎలాగా, పొద్దున్నే ఈ టైంకి జాబ్కి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆఫీసర్ ఏమంటారు, మేనేజర్ ఏమంటారు, మన బాస్ ఏమంటారు, కొన్ని కొన్నిసార్లు ఇంట్లో టైం కేటాయించలేకపోతారు, ఆఫీస్లో ప్రాపర్గా సెట్ చేసుకోలేకపోతారు, ఈ యొక్క ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఒత్తిడికి గురి అయినప్పుడు మనకేమవుతుంది, మన బాడీలో కార్టిజాల్ అనేది ఫైట్ అండ్ ఫ్రైట్ హార్మోన్స్ అంటాం దీన్ని, అంటే భయానికి ఒత్తిడి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆందోళన ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ చిరాకు ఉన్న స్ట్రెస్ హార్మోన్స్ అనేవి అడ్రినల్ కార్టిజాల్ ఇవి రిలీజ్ అవుతాయి. వాటి వల్ల ఏమవుతుంది, మాయ యొక్క రక్త సరఫరా అనేది ఏదైతే ఉంటుందో ఫ్రీ ఫ్లో అనేది తగ్గిపోయి కన్స్ట్రక్షన్ అంటే వాసో కన్స్ట్రక్షన్ అవుతుంది. అంటే మనకి బ్లడ్ వెజల్స్ యొక్క రక్త సరఫరా అనేది కన్స్ట్రక్షన్ అంటే ముడుచుకుపోయినట్టుగా అయిపోతుంది. దానివల్ల బ్లడ్ సప్లై టు ద ఫీటస్ ఏమవుతుంది, తగ్గుతుంది. తగ్గినప్పుడు మనకి పోషక పదార్థాలన్నీ తగ్గిపోతాయి కదా.
1: అవును మేడం.
0: తగ్గినప్పుడు ఏమవుతుంది, బరువు తగ్గుతుంది, ఉమ్మనీరు తగ్గుతుంది. అందుకే చాలామంది ఒత్తిడి ఉంటే ఏమవుతుంది, ఒత్తిడి ఉంటే ఎలా జరుగుతుంది, ఒత్తిడి ఎలా కారణం అవుతుంది ఉమ్మనీరు తగ్గడానికి, ఒత్తిడి బీపీ పెరగడానికి ఎలా కారణం అవుతుంది అని సందేహపడుతూ ఉంటారు. కానీ ఒక గర్భిణీ స్త్రీ ఒత్తిడికి లోనైతే అందుట్లో ఒత్తిడి ఉన్న హార్మోన్స్ ప్రభావం వల్ల మాయ ఎఫెక్ట్ అవుతుంది. సో మాయే కదా మన స్త్రీకి అంటే గర్భిణీ స్త్రీ నుంచి పిండంకి సరైన పోషక పదార్థాలు అన్నీ కూడా వెళ్ళేవి.
1: అవును మేడం.
0: మరి ఆ మాయ యొక్క బ్లడ్ సర్క్యులేషన్కి మనకి అబ్స్ట్రక్షన్ అంటే మనకి వెళ్ళేదారి అడ్డుపడింది అనుకోండి రక్త సరఫరా, ఆబ్వియస్గా బేబీకి రావాల్సిన న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి న్యూట్రియన్స్ కానీ, ఇప్పుడు తల్లి మంచిగా తీసుకుంటుంది కానీ మాయ ప్రాపర్గా తీసుకోకపోతే బేబీకి సమపాడంలో తీసుకోలేదు, సో ఆటోమేటిక్గా చిన్నగా బేబీ సిక్ అయిపోతూ ఉంటుంది. సో కనుక గర్భిణీ స్త్రీలలో ఒత్తిడి కూడా ఉండకూడదు. అందుకే ఏ ఉమెన్ అంటే ఏ స్త్రీ అయితే గర్భం దాలుస్తుందో ఆ కుటుంబంలో స్త్రీయే చూసుకోవాల్సిన పాత్ర కాదు, ఆ గర్భిణీ స్త్రీని చూసుకోవాల్సిన బాధ్యత భర్తది, ఇంటిల్లపాది కుటుంబము పట్టించుకోవాలి.
1: అంటే సపోర్ట్గా ఉండాలి,
0: 100% ఉండాలి
1: విషయాల్లో,
0: అన్ని విషయాల్లో
2: తను మానసికంగా శారీరకంగా బాగుండేలా.
0: ఎస్ ఎస్.

0: తొమ్మిది నెలల జర్నీ అనేది కరెక్ట్గా ఉంటుంది.
1: మేడం ఒక డౌట్, ఇందాక మీరు అన్నారు ఉమ్మనీరు తగ్గడం వల్ల ప్రాబ్లమ్స్ చెప్పారు, ఉమ్మనీరు ఎక్కువ అయితే కూడా ప్రాబ్లం అన్నారు, ఆ ఉమ్మనీరు ఎక్కువ ఎందుకు అవుతుంది అంటారు?
0: అంటే నీరు సర్వసాధారణంగా మనకి ఎప్పుడైనా కూడా ఉమ్మనీరు ఎందుకు ఎక్కువ అవుతుంది, రీజన్స్ ఏంటి? యాక్చువల్లీ సాధ్యమైనంత వరకు మామూలుగా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గర్భిణీ స్త్రీలలో ఉమ్మనీరు కొంచెం ఎక్కువగా చూస్తాం నార్మల్గా కూడా. అవి ఏ కండిషన్స్ ముందు నేను చెప్తాను. నెగిటివ్ బ్లడ్ గ్రూప్, ఇప్పుడు ఆర్హెచ్ నెగిటివ్ అంటాము, నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న స్త్రీలలో కొన్ని కొన్నిసార్లు ఉమ్మనీరు ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ రెండవది అబ్నార్మాలిటీస్, అంటే బేబీ యొక్క ఏర్పాటు అనేది ప్రాపర్గా లేకపోయినా, అంటే అవి మనకి కొన్ని కొన్ని మనం అనుకుంటాం 5వ నెల స్కాన్ అయింది కదా, 5వ నెల స్కాన్లో అన్ని అవయవాలు మంచిగా ఏర్పడ్డాయి సో నేను శ్రీమంతం చేసుకుంటాను అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. అంటే మనకి టిఫా అనేది ఈ టార్గెటెడ్ ఇమేజింగ్ ఫీటల్ అనామలీ స్కాన్ అనేది 5వ నెల స్కాను ఎప్పుడైతే 20 నుంచి 22 వారాలకి చేస్తామో అందుట్లో సాధ్యమైనంత వరకు 75-80% మనకి ప్రాపర్ రిపోర్టింగ్ వస్తుంది. 100% రిపోర్టింగ్ ఉండదు. ఎందుకు? ఆ 5వ నెల స్కాన్లో కూడా భారతి కొన్ని మనకి ఆ టైంలో కనపడవు. సపోజ్ బుర్ర ఉన్నది, బుర్రలో మెదడులో కార్పస్ కెలోజమ్ ఏజెనెసిస్ అంటాం, అది యూజువల్గా చాలా వరకు కనపడుతుంది కానీ కొన్ని కొన్నిసార్లు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 3rd trimesterలో, అంటే మనకి 3వ నెల అయిపోయి 5వ నెల తర్వాత బయటపడే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని ట్రేకియో ఈసోఫెజల్ ఫిస్టుల అంటాం, అంటే అవి శ్వాస నాళము మళ్ళీ తినే గొట్టం ఉంటుంది, ఈ రెండిటికి కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. అలాంటి కండిషన్స్ కూడా మనకి సర్వసాధారణంగా 5వ నెల స్కాన్లో కనపడవు, లేట్ ట్రైమిస్టర్లో కనపడుతుంది. అంటే ఉమ్మనీరు తక్కువ ఉన్నా ప్రాబ్లమే, ఉమ్మనీరు ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే. కాకపోతే ఉమ్మనీరు ఎక్కువ ఉందనుకోండి, ఆ నీరు ఎక్కువ ఉండటం వల్ల ఏ కొంచెం తిన్నా కొంచెం తాగినా కడుపు ఇంకా టైట్గా అనిపించడం, సడన్గా అంటే ఉమ్మనీరు సంచి పగిలిపోవటం, సడన్గా నెలలు నిండకుండా డెలివరీ అవ్వటం, ఇలా వాటర్ బ్రోక్ అవ్వటం వల్ల తర్వాత ప్రీటర్మ్ డెలివరీస్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ సాధ్యమైనంత వరకు ఎన్ఐసియు అడ్మిషన్స్, అంటే బేబీస్ని పీడియాట్రిక్ కేర్ దగ్గర ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది భారతి. 10 రోజుల తర్వాత చూస్తాను భారతి, ఎందుకంటే సమ్మర్ ఉంది, నువ్వు బీపీ మాత్రలు వేసుకున్నావు, యాక్చువల్లీ 15 రోజులకి చెకప్కి రావాలి కానీ 10 రోజులకే చూస్తాను.
1: ఇప్పుడైతే ఇదే మెడిసిన్ కంటిన్యూ చేయమంటారా?
0: ఇదే మెడిసిన్ కంటిన్యూ చేయండి. ఒక్కటి, నేను ఉమ్మనీరు తగ్గకుండా మెయింటైన్ అవ్వటానికి ఫుడ్తో పాటుగా నేను ఇచ్చే మెడిసిన్స్తో పాటుగా ఒక సాషేస్ యాడ్ చేస్తున్నా, అవి తీసుకోండి.
1: ఓకే మేడం,
0: ఓకేనా? రైట్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్ భారతి,
2: సంతాన లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధారావాహిక 33వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
3: బృందావన్ హాస్పిటల్.
4: పెళ్ళై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
3: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
4: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: శ్రోతలు, ఇంతవరకు బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు.

0: record production of over 154 million tons. Today, the Indian farmer stands not just as a cultivator, but as a key driver of national growth. With Dipendra, this is Anand Kumar for Akashvani News, Delhi.
1: In a bilingual live phone-in program, Public Speak tonight at 9:30 p.m. will bring an insightful discussion on staying safe during heat waves, precautions, preparedness and protection with Dr. Rupali Malik, Department of Medicine, Safdarjung Hospital. During the program, listeners can ask questions on the subject. To participate, simply dial the telephone number 011-2331-4444 from 9:30 p.m. onwards tonight. Alternatively, you can also send your queries via WhatsApp to the number 9289094044 or post your questions on X with the hashtag AskAIR. In cricket, Royal Challengers Bengaluru won the second consecutive IPL title, beating Gujarat Titans by 5 wickets in the final match at the Narendra Modi Stadium in Ahmedabad last night. BCCI President Mithun Manhas and Secretary Devajit Saikia presented the coveted IPL 2026 trophy to RCB captain Rajat Patidar. We have more from a correspondent.
2: For a second time running, Royal Challengers Bengaluru back-to-back winners of the Tata IPL.
3: The dream of every RCB fan came true last night when Virat Kohli hit the ball outside the fence for a 6 to finish the match in style. Chasing a target of 156 runs set by Gujarat Titans, the men in red and gold comfortably overhauled the winning mark, riding on Virat Kohli's unbeaten 75 runs of just 42 balls. He was also adjudged player of the match.
4: I've thought of this moment many times that, you know, once when we win the IPL, I should be standing there hitting the winning runs, and tonight it was possible. So, yeah, just a dream day for us.
3: Earlier, after being invited to bat first, Gujarat Titans managed to score only 155 runs at the loss of 8 wickets. Washington Sundar was their top scorer with unbeaten 50 runs. RCB bowlers completely dominated 22 yards as Rasik Salamdar bagged 3 wickets, while Bhuvneshwar Kumar and Josh Hazlewood each bagged 2 wickets. In the post-match presentation, 15-year-old Vaibhav Suryavanshi of Rajasthan Royals won the orange cap on becoming highest run getter in this season. Moreover, the young sensation also won the Most Valuable Player award and the Emerging Player of the Season title. On the other hand, Kagiso Rabada of Gujarat Titans won the purple cap for claiming highest number of wickets this season. So now, before we close this report, let's listen to what RCB skipper Rajat Patidar said after retaining the IPL title.
4: So this one is for you again, RCB fans.
3: With this, a phenomenal IPL season comes to an end. Chirag Jha, Akashwani News, Delhi.
1: Uttar Pradesh Chief Minister Yogi Adityanath has instructed district administrations, relief commissioner's office and concerned departments to maintain continuous monitoring and ensure immediate action in the event of any disaster following incidents of storms, rainfall and severe weather in several districts. Many districts, including the state capital, Lucknow, witnessed a change in weather yesterday, providing some relief from the scorching heat. Several districts recorded rainfall accompanied by strong winds and hailstorms. The Meteorological Department has issued a rainfall alert for many districts across the state. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
5: Thank you, Abhishek. Prime Minister Modi highlights India's sporting rise, cultural heritage and grassroots change makers in 134th Mann Ki Baat, reports the Statesman. In Indian Express, its editorial piece says, science collaboration is space compass, not conflict. The paper writes, last week NASA announced an ambitious roadmap for sustained operations on the moon over the next decade. The agency reportedly envisions creating a base on the lunar South Pole in 3 parts. Getting to the moon's surface and beginning experiments from 2026 to 2029, new Chief of Defence Staff General N.S. Rajasubramani, Chief of Naval Staff Admiral Krishna Swaminathan assume office, informs the Tribune. Kohli powers RCB to consecutive IPL glory, reports Hindustan Times. And finally, for mall outlets, summer's time for some cool business, writes Economic Times, adding eateries, fashion and beauty retailers at malls thrive as customers look to escape heat and spend time in AC. And with that, it's back to Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with Myanmar President U Min Aung Hlaing in New Delhi today. Notification for biennial elections to 24 Rajya Sabha seats from 10 states to be issued this morning. sent to launch month-long Khet Bachao Abhiyan to promote judicious use of fertilizers from Raisen district in Madhya Pradesh. West Bengal Chief Minister Shubhendu Adhikari to expand his cabinet this morning with induction of 35 new ministers. Renowned singer Suman Kalyanpur passes away in Mumbai. And in cricket, Royal Challengers Bengaluru win second consecutive IPL title, beating Gujarat Titans by 5 wickets in the final match at Ahmedabad. And with that, we end the morning news. Have a nice day.
6: Akashvani Nizamabad Kendram Samayam 8:30 Ippudu Sunrise Super Speciality Hospital Nizamabad Vari Prayojitha Karyakramamlo Urologist Dr. Shivaprasad Rathod Gari Andinche Salahalu Suchanalu Vintaru.
7: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
8: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి నిజామాబాద్ సెల్ 8019999990 ప్రతి వారం ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం దానికి చక్కటి డాక్టర్లు మనకు సలహాలు సూచనలు అందిస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఈరోజు కూడా మరి మూత్రంలో వచ్చేటటువంటి మంట కానీ మూత్రంలో వచ్చేటటువంటి రక్తం కానీ లేదంటే ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క సమస్యలు కానీ చాలా వస్తూ ఉంటాయి మరి ఇవి ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి వీటి లక్షణాలు ఏంటి వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు డాక్టర్ గారు నమస్కారం
9: నమస్కారం
8: డాక్టర్ గారు జనరల్గా ఈ మూత్రంలో మనం మంట లేదా రక్తం చూస్తూ ఉంటాం దీనికి కారణం ఏమై ఉంటుందంటారు
9: అదే ఈ మూత్రంలో రక్తం అనేది రెండు రకాలుగా ఉండొచ్చు ఒకటి మైక్రోస్కోపిక్ అండ్ మైక్రోస్కోపిక్ అంటాం మెడికల్ టర్మ్ అంటే ఒకటి కనిపించేది ఒకటి యూరిన్ టెస్ట్ చేస్తేనే కనిపించేది
8: ఓకే
9: ఎలా కనిపిస్తాయి అంటే మనకి యూరిన్ అనేది లైట్ పింక్ కలర్ అంటే గులాబీ రంగులో లేకపోతే ఎర్రగా లేకపోతే టీ కలర్లో ఉంటుంది కనిపించినవి ఎట్లా అంటే మనకి యూరిన్ టెస్ట్ చేసినప్పుడు ఆ యూరిన్లో ఆర్బీసీ కనిపించినాయి అది మైక్రోస్కోపిక్ అంటాం ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి పెయిన్ఫుల్ అని పెయిన్లెస్ అని చెప్తాం అంటే నొప్పి వచ్చే నొప్పి రాకుండా వచ్చే ఈ నొప్పి వచ్చే ఏంటంటే మనకు స్టోన్ ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఉంటుంది ఇంకోటి నొప్పి రాకుండా అనేది మనము యూరిన్ పోసేటప్పుడు మనకు ఈ కలర్ షేప్నే కనిపిస్తాయి ఇలా ఉన్నప్పుడు అసలు మెయిన్గా నొప్పి రాకుండా మనం నెగ్లెక్ట్ చేస్తాం ఎందుకంటే మనకు నొప్పి రావట్లేదు కదా తగ్గిపోతుందిలే అని అనుకుంటాం కానీ నొప్పి రాకుండా ఉండే యూరిన్ అనేది కొంచెం డేంజర్ ఎందుకంటే ఇవి మనకు ఒక క్యాన్సర్కి అర్లీ సైన్స్ ఉండొచ్చు ఇవి సో దీనికి ఎవాల్యుయేట్ చేసుకుంటే మంచిది
8: అంటే ఇప్పుడు మీరు అన్నట్టు స్టోన్స్ ఉన్నప్పుడు యూరిన్లో రక్తం రావచ్చు స్టోన్స్ లేకపోయినా యూరిన్లో రక్తం వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే ఇందులో మనకు నొప్పితో వచ్చేటువంటి సమస్య ఒకటి నొప్పి లేకుండా వచ్చేటువంటి సమస్య ఒకటి సో నొప్పి లేకుండా వచ్చే సమస్యతోనే చాలా డేంజర్
9: డేంజర్
8: సో మరి దీన్ని గుర్తించడం ఎలా అంటారు
9: ఒకటి మనకు మామూలుగా యూరిన్ పోసేటప్పుడు కొన్నిసార్లు ఫస్ట్ బ్లడ్ వచ్చి తర్వాత యూరిన్ క్లియర్ పోతుంది ఒక రకమైనది ఇంకోటి ఏంటంటే మొత్తం యూరిన్ క్లియర్ వచ్చి లాస్ట్లో బ్లీడింగ్ వస్తుంది ఇంకోటి ఏంటంటే టోటల్గా మొత్తం యూరిన్ అంతా బ్లీడింగే ఉంటుంది సో దీనికి రకరకాలు ఒకవేళ ముందు బ్లీడింగ్ వచ్చిందంటే అది మన మూత్రనాళాలలో సంబంధించిన ఇబ్బంది అన్నట్టు ఒక ఇన్ఫెక్షన్ అనుకోవచ్చు లేదు ఎండింగ్లో వస్తుంది యూరిన్ పోసిన తర్వాత వస్తుందంటే అది ప్రోస్టేట్కి సంబంధించిన అనుకోవచ్చు అక్కడ కాదు మనం యూరిన్ మొత్తంలో వస్తుంది అనుకుంటే అది మనం ఏదన్నా మూత్ర సంచిలో క్యాన్సర్ కానీ కిడ్నీలో క్యాన్సర్ ఉన్నా అవి లక్షణాలు ఉండొచ్చు సో ఎప్పుడన్నా బ్లీడింగ్ మనకు కనిపిస్తుంది అది నొప్పి ఉన్నా లేకపోయినా మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే అర్లీ స్టేజెస్లో ఒకవేళ క్యాన్సర్ రేరే బట్ ఒకవేళ అర్లీ స్టేజెస్లో ఉంటే మనం కొంచెం అర్లీ మేనేజ్మెంట్ ఉంటుంది లేదంటే హయ్యర్ స్టేజెస్కి వెళ్తే మరి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి
8: బాగుంది డాక్టర్ గారు అయితే ఇప్పుడు మనకు సమస్య ఎట్లా వస్తుంది అనేది తెలిసిపోయింది మరి దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు
9: ఇప్పుడు యూరిన్లో బ్లీడింగ్ వచ్చింది ఒక పేషెంట్కి ఇప్పుడు మనకు అది ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకోవాలంటే మనం ఒకటి స్కానింగ్ అల్ట్రాసౌండ్ ఇంకోటి సిస్టోస్కోపీ ఇంకోటి సిటీ చేయాల్సి వస్తుంది దీనివల్ల మనకు స్టోన్ వల్ల ఆర్ మనకు క్యాన్సర్ ఉందని తెలుస్తుంది సో దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేయడం స్టోన్ పరంగా అయితే స్టోన్ని మనం మెడిసినో లేకపోతే బ్లాస్టో క్యాన్సర్ పరంగా అయితే ఇక క్యాన్సర్ సంబంధించింది మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అది తీసేయడమో లేకపోతే ఎట్లానే చేయొచ్చు అట్లా సో ఇవి టెస్ట్లు చేయించుకోవాలి
8: సో ఈ టెస్ట్ల వల్ల మనకి
9: తెలుసు
8: అది తెలుస్తుంది దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది నిర్ధారిస్తాం సో ఇప్పుడు మరి ఇంకా జనరల్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఇవి మెడిసిన్తో తగ్గేటటువంటి ఎనీ రకాల అంటే యూరిన్ బిఫోర్ ఆఫ్టర్ మనం అనుకున్నాం కదా, ఇందులో మెడిసిన్తో తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి లేదా శస్త్రచికిత్స

0: చేసే అవసరం పడుతుంది అంటారు.
1: అవును, ఇప్పుడు మామూలుగా స్టోన్ ఇన్ఫెక్షన్ అయితే మనము టాబ్లెట్స్ అట్లా తగ్గించవచ్చు, కానీ క్యాన్సర్ అలాంటివి ఉంటే అది మనము స్టేజెస్ బట్టి మేనేజ్ చేయాలి. అది మనకు సర్జరీ అవసరం పడుతుందా లేదా మనం సిటీ స్కాన్ అవన్నీ చేసిన తర్వాతనే స్టేజ్ అయిన తర్వాతే మనం చెప్పగలుగుతాం.
0: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
0: 24 గంటలు అత్యవసర సేవలు.
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
0: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
0: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 8011999990. ఇప్పుడు ఇక డాక్టర్ గారు, మరి ఈ మధ్య మనం వింటున్నది ఏంటంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ సమస్యలు అని చెప్పేసి. అసలు ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, దీని ఫంక్షన్ ఏంది, దీంట్లో ఉత్పన్నమైనటువంటి సమస్యలు ఏంటి?
1: ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మగ పురుషులలోనే ఉంటుంది, అది మన మూత్రనాళికి పక్కన ఉంటుంది. జనరల్గా ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి అది పెరుగుతూ ఉంటుంది, జనరల్గా ఎవరికన్నా పెరుగుతుంది. అలా అని చెప్పి అందరికీ సింప్టమ్స్ అందరికీ లక్షణాలు రావాలని ఏం లేదు, కొందరికే లక్షణాలు వస్తాయి. అది ప్రోస్టేట్ అనేది మన మూత్రనాళికి లోపల పెరుగుతుంది. సో మూత్రనాళికి మనం మూత్రం పోసేటప్పుడు అది అడ్డు వస్తుంది. సో మనకి ఎట్లా అంటే యూరిన్ పోసేటప్పుడు మన స్పీడ్ ఉంటుంది, అది కొంచెం తక్కువ అవుతుంది. ఇంకోటి యూరిన్ మనం కంప్లీట్గా పోయలేము, సో యూరిన్ లోపలే ఉండిపోతుంది మూత్ర సంచిలో, సో ఇన్ఫెక్షన్స్ దానివల్ల ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఒకవేళ మొత్తం బ్లాక్ అయినప్పుడు కొందరు పేషెంట్కి అసలే యూరిన్ పోలేరు, అప్పుడు మనము మూత్రం ట్యూబ్ వేయాల్సి వస్తుంది. యూరిన్ అంతే ఎక్కువ కాలం ఉండడం వల్ల యూరిన్ ఆ మూత్ర సంచిలో ఉండి అది రివర్స్ కిడ్నీకి వెళ్ళి కిడ్నీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ మూత్ర సంచి ఇట్లా మొత్తం యూరిన్తో ఉండి ఉండి అది రిలాక్స్ అయిపోతుంది, అంటే అది రిలాక్స్ అయిపోతుంది. సో అప్పుడు బ్లాడర్లో అంత శక్తి ఉండదు.
0: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఈ ప్రోస్టేట్ గ్రంథి యొక్క ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవటానికి సాధారణంగా ఎట్లాంటి సింప్టమ్స్, లక్షణాలు మనం చూడగలుగుతాం పేషెంట్లో?
1: ఫస్ట్ మెయిన్ అయితే యాక్చువల్లీ పేషెంట్ రాత్రికి పడుకున్న తర్వాత మేల్కొనే వరకు మామూలుగా మనం యూరిన్ ఎంపోరు. ప్రోస్టేట్ ఉన్న వాళ్ళలో మెయిన్ ఫస్ట్ వచ్చేది ఇది, దాన్ని మనం నాక్టూరియా అంటాం. అంటే నైట్లో ఒక్కసారి కన్నా ఎక్కువ యూరిన్ పోతున్న వాళ్ళని అది అదొకటి లక్షణం. ఇంకోటి డైలీ ఒక 2-3 సార్లు పోయేది కన్నా గంట గంటకి ఎక్కువ పోవడం. మూడోది యూరిన్ స్పీడ్ తగ్గడం. ఇంకోటి యూరిన్ పోసేటప్పుడు కొంచెం డిలే ఉండడం, ఆకుంటా రావడం. ప్లస్ ఇంకా యూరిన్లో ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్నట్టు. సో ఇవి లక్షణాలు. అర్జెంట్గా యూరిన్ పోవడం, యూరిన్ అప్పుడప్పుడు లీక్ అవ్వడము అట్లా ఉంటుంది.
0: బాగుంది డాక్టర్ గారు. మరి ఇప్పుడు ఇలాంటి లక్షణాలు కనబడ్డాయి అన్నప్పుడు మనము చికిత్స, ట్రీట్మెంట్ ఎట్లా వీటికి? మరి
1: వీటికి ప్రోస్టేట్ అనేటికి మనకు ఫస్ట్ మనము ఒకటి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. ఒకటి అనేది సాధారణమైన ప్రోస్టేట్ ఏదైనా ఉండని ఫస్ట్ మనం సీరం పిఎస్ఏ అని ఉంటుంది టెస్ట్. ఇది ఎందుకు చేయాలంటే ప్రోస్టేట్ క్యాన్సర్ 2 టైప్స్ ఉంటుంది ప్రోస్టేట్ గ్లాండ్. ఒకటి బినైన్ అంటే మామూలుగా బినైన్ అంటారు, క్యాన్సరస్ అంటారు. బినైన్ అంటే మందులతో సరిపోతుంది, క్యాన్సర్ అనేది దానికి ఆపరేషన్ అనబడి. కానీ ఇది తెలుసుకోవాలంటే ఒక పిఎస్ఏ టెస్ట్ అని చేయాలి. సీరం పిఎస్ఏ టెస్ట్ చేసి నార్మల్ ఉందంటే ఓకే మనం బినైన్, ఇంకా అది పెరిగింది అనుకుంటే అది క్యాన్సర్ వైపు పేరు. మనం ఇప్పుడు ఇవాళ మాట్లాడుకునేది బినైన్ గురించి, అంటే క్యాన్సర్ కాకుండా. సో క్యాన్సర్ కాకుండా అనేది 2 టైప్స్ ఉంటాయి దీనికి మేనేజ్మెంట్. ఒకటి మెడికల్, ఒకటి సర్జికల్. ఎప్పుడన్నా ఫస్ట్ మెడికలే మేము చూస్ చేస్తాం, ఎందుకంటే సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్. మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయితేనే మనం సర్జరికల్ వెళ్తాం. మెడికల్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే మనం ఆ ప్రోస్టేట్ గ్లాండ్ని ఏదైతే గ్రంథి పెరుగుతుందని చెప్పాను అది కొంచెం తగ్గించడానికి మనం టాబ్లెట్లు వాడాలి. అది
0: అంటే ఇప్పుడు టాబ్లెట్ ద్వారా అది తగ్గడానికి అవకాశం ఉంటుంది?
1: ఉంటుంది. అది రెగ్యులర్గా వాడాలా, ఇట్లా ఒక వారం 10 రోజులు వాడేసి ఆపేస్తాను అట్లా కాకుండా ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ కోర్స్ అట్లా వాడేసి తర్వాత మనం ఆపి చూసి ఒకవేళ సింప్టమ్స్ రికర్ అయితే మనం ఇంకా టాబ్లెట్ వాడాలి, లేదు సింప్టమ్స్ మనకు లక్షణాలు తగ్గినాయి ఇంకా అంటే మనం ఆపచ్చు. మళ్ళీ ఇంకా ఎందుకంటే ప్రోస్టేట్ అనేది ఒకటి ఇప్పుడు తగ్గిపోయింది కదా, మళ్ళీ రాదని అట్లా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. అది దాని ప్రోస్టేట్ ఒక లక్షణమే, అది పెరుగుతుంది అట్లా. సో మళ్ళీ వాడాల్సి వస్తుంది. ఇట్లా టాబ్లెటే ఒక 2 నెలలు వాడి నేను ఆపేస్తా అట్లా కాకుండా ఒక కోర్స్ వరకు 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వాడి ఆపి మళ్ళీ ఫ్యూచర్లో కూడా మనకు వాడాల్సిన అవకాశం రావచ్చు.
0: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు

0: సర్వసాధారణంగా మనం ఇది ఏ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువ చూస్తాం?
1: మోస్ట్లీ ఇది మోర్ దెన్ 50 ఇయర్స్ తర్వాతే మనకు పెరగడం స్టార్ట్ అవుతుంది.
0: అంటే మీరు అన్నట్టు మందులతో తగ్గే అవకాశం కూడా ఉంది, అయితే మందుల్ని మధ్యలో మానేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ మందులతో కాకుండా మరి సర్జరీకి ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుంది?
1: సర్జరీకి ఎప్పుడంటే ఫస్ట్ పేషెంట్ కొందరు ఇంత ఇన్ని డేస్ మేము ట్యాబ్లెట్ తీసుకోము మాకు ఇబ్బంది ఉంది అంటే అదొక సర్జరీ ఆప్షన్. ఇంకోటి రిపీటెడ్గా మనం ట్యాబ్లెట్ వాడినా కొందరికి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది, అంటే వాళ్ళకి ట్యాబ్లెట్ ఇంకా మెడికల్ మేనేజ్మెంట్ వర్క్ అవ్వకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే అదొకటి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు యూరిన్ మొత్తం బ్లాక్ అయిపోయి ట్యూబ్ పైన ఉంటారు, ట్యూబ్ తీసేసినా కానీ మళ్ళీ వాళ్ళకి బ్లాక్ అవుతూనే ఉంటుంది. సో అదే దాన్ని యూరినరీ రిటెన్షన్స్, ఇట్లా రిటెన్షన్స్ మనం ఒకసారి ట్రయల్ దీన్ని ఏమంటే ట్రయల్గా ఇవ్వచ్చు, ట్యాబ్లెట్ ఇచ్చి దీన్ని ట్రయల్ వైడింగ్ అంటాం, ట్రయల్ ఇచ్చి ట్యాబ్లెట్ ఇచ్చి ఒక చూడొచ్చు, కానీ మళ్ళీ ఇంకా బ్లాక్ అవుతుంది ఇంకా ట్యూబ్ పైన ఉండాల్సింది అదొకటి. ఇంకోటి యూరిన్ బ్లాడర్ మూత్ర సంచిలో ఉంచి కిడ్నీకి అనేది బ్యాక్ ప్రెషర్తో ఎఫెక్ట్ అవుతుంది, క్రియాటిన్ ఇవన్నీ పెరుగుతుంది, అలాంటి వాటిలో ఇంకా ఖచ్చితంగా చేయాలి. ఇంకా ఈ మూత్ర సంచిలో ఇంకా ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఈ మూత్ర సంచి కూడా వీక్ అయిపోతుంది, సో దానివల్ల అది వీక్ అవ్వకముందు చేస్తే బెటర్. ఎందుకంటే మనం ఒకవేళ ప్రోస్టేట్ చేసినా కానీ బ్లాడర్ వీక్ ఉండడం వల్ల మనం ప్రోస్టేట్ చేసినా మనకు ఆ రిజల్ట్ రాకపోవచ్చు, ఎందుకంటే బ్లాడర్ మూత్ర సంచి యొక్క మజిల్ కెపాసిటీ పోతుంది, వీక్ అవుతుంది కాబట్టి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఈ 4-5 ఇండికేషన్స్ ఉన్నప్పుడు మనం సర్జరీకి వెళ్తాం.
0: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
0: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
0: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
0: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 8011999990. అంటే ఇప్పుడు ఈ ప్రోస్టేట్ గ్రంథి యొక్క ప్రాబ్లమ్ని మనం రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, మరి ఇట్లా ఏమన్నా దీన్ని ఇబ్బంది పడకుండా ఉండటానికి ముందటి నుంచి ఏ విధమైనటువంటి డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇంకేమైనా ప్లాన్స్ కానీ ఉన్నాయంటే?
1: డైట్ అంటే రెగ్యులర్గా మంచి హైడ్రేషన్ తీసుకోవాలి, ప్లస్ హెల్తీ డైట్ అంటే లో సాల్ట్, ఇవి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. ముఖ్యంగా మనకు కొన్ని అర్లీ సిమ్టమ్స్ లైక్ ఇప్పుడు ఫ్లో కొంచెం ఉన్నా ఇలాంటి అర్లీగా ఉన్నప్పుడే మనం మెడికల్ మేనేజ్మెంట్తోనే మనకు సర్జరీ లేకుండానే అయిపోతుంది. అట్లా
0: బాగుంది డాక్టర్ గారు. జనరల్గా ఇప్పుడు మీరు చెప్పినారు సర్జరీ అంటే సింపుల్గా చెప్పినారు, కానీ సర్జరీ అనగానే చాలామంది భయపడతారు. ఈ సర్జరీ ఎట్లా చేస్తారు, సర్జరీ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, ఎన్ని రోజులలో రికవరీ అయిపోతారు?
1: సర్జరీ అనేది మనము ఏమంటారు దీన్ని టీఆర్పి అంటాము ఒకటి, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మా ఫస్ట్ అనేది మనం టీఆర్పి డిస్కస్ చేద్దాం. దీంట్లో ఏంటంటే మనం మూత్రనాళ నుంచే ఒక స్కోప్ అని పంపించేసి ఆ ప్రోస్టేట్ గ్రంథిని ఒక గ్రైండర్ లాగా కట్ చేసి తీసేస్తాం.
0: ఓకే,
1: తీసిన తర్వాత దీంట్లో మెయిన్ అనేది మనకు బ్లీడింగ్ అనే మెయిన్ కాంప్లికేషన్ ఒక ఫస్ట్ డే ఉంటుంది. తర్వాత అది ఒక 3-4 డేస్ అడ్మిషన్లో మనం ట్యూబ్ తీసేసి 5th డే నుంచి పేషెంట్ యూరిన్ చక్కగా పాస్ చేయొచ్చు. ఇంకా వేరే టైప్ ఆఫ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఆధునికగా ఇప్పుడు వచ్చినాయంటే ఇట్లా బ్లీడింగ్ ఉండడం కొందరు పేషెంట్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి కొన్ని వేపరైజ్ థెరపీ, కొన్ని యూరోలిఫ్ట్ అని, ఇట్లా యూరోలిఫ్ట్ అనేది ఏంటంటే ఆ ప్రోస్టేట్ గ్లాండ్కి క్లిప్ పెడతాం, ఇట్లా ఆ గ్లాండ్ దగ్గర అవ్వకుండా దూరం పెట్టడానికి ఒక క్లిప్ లాంటిది. ఇంకా వేపరైజ్ థెరపీ దీన్ని రిజమ్ అంటాం, ఇది ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్లో వాటర్ వేపర్ థెరపీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు సజెషన్ అండి, కొంచెం కాస్ట్ కూడిదో, సో ఇవన్నీ ఎవరైనా ఎవరైనా అఫోర్డబుల్ పేషెంట్స్ ఉంటేనే ఇవి మేము ఆప్షన్ చేస్తాం అట్లా.
0: సో ఈ సర్జరీ పద్ధతి, సో రికవరీకి కూడా ఎంత సమయం పడొచ్చు అంటారు?
1: రికవరీకి ఒక 5-7 డేస్లో మనం ఆపరేషన్ తర్వాత పేషెంట్ నార్మల్గా యూరిన్ అంతా పోవచ్చు.
0: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా ఈ మూత్ర సంబంధిత సమస్యలు, ముఖ్యంగా మూత్రంలో రక్తం రావడం కానీ లేదా ఈ ప్రోస్టేట్ గ్రంథి వల్ల వచ్చే సమస్యలు కానీ, వాటి యొక్క లక్షణాలు, వాటికి ఎట్లా ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంది, ఆధునిక ట్రీట్మెంట్ ఇంకెట్లా ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
3: శ్రోతలు, ఇంతవరకు సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాల్లో. ఇప్పుడు వింటారు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలోని పాట విన్నారు. ఈ పాటకి సంగీతం మిక్కీ జేమేయర్ అందించగా సాహిత్యం వనమాలి రచించారు. పాడినవారు శశికిరణ్, శ్రావణ భార్గవి. శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 MHz వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇప్పుడు మీకోసం వినిపించే ఈ పాట ఓ బేబీ చిత్రం కోసం నూతన మోహన్ పాడినది.

శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇప్పుడు సీతారామం సినిమాలోని ఈ పాట పాడినవారు ఎస్పి చరణ్. ఈ పాట మీకోసం వస్తోంది, వినండి.

ఇంతటితో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:00. మీరెంతగానో అభిమానిస్తున్న హృదయ రాగాలు మీ వాట్సాప్ సందేశాలతో, మీకు ఇష్టమైన సినీ గీతాలతో అలరించే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీ మనసులో నిలిచిన సినిమా పాటను మన హృదయ రాగాలు కార్యక్రమం ద్వారా వినిపించడానికి మీరు సందేశం పంపించాల్సిన మా ఫోన్ నెంబర్ 8462245066 నెంబర్ మరోసారి 8462245066 ఈ నెంబర్కి మీ పేరు, ఊరు, పాట వివరాలు టైప్ చేసి పంపండి. మీకు నచ్చిన పాట వినియండి. కార్యక్రమంలో ఇప్పుడు వినిపించబోయే మొదటి ఈ పాట కోసం సందేశం పంపించారు నిజామాబాద్ ఆటోనగర్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్విన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత. వీరు వినాలనుకునే ఈ పాట నువ్వు నేను చిత్రం నుండి. పాడినవారు మల్లికార్జున, ఉషా. వస్తోంది, మరి వినండి.

0: శ్రోతలు ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్ వింటూ ఉండండి. హృదయరాగాలు కార్యక్రమంలో మరికొందరు శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు అంతకంటే ముందు విందాం ఈ ప్రకటనలు.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
3: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
5: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతి నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
7: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
7: ఖలీల్ వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 0846225334.
8: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
9: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
8: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
9: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
8: డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
9: ద్వారకా నగర్, నిజామాబాద్.
8: సెల్ 9032323258.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
4: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9444000437.
10: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
11: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు. హృదయరాగాలు కార్యక్రమంలో ఈ పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి కోరుతున్న శ్రోతలు నందిపేట్ మండలం వన్నిల్కి గ్రామం నుండి నరేష్, చంద్రకళ, చిన్ని, సుప్రజ, స్మైలీ, హన్షు వీరందరి కోసం ఇప్పుడు వినిపించే పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి.

0: హృదయరాగాలు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు. ఇంద్రా చిత్రంలో మాకిష్టమైన ఈ పాట మాకోసం వినిపించండి అని సందేశం పంపించారు నిజామాబాద్ పొతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోష్ని. వీరి కోసం ఇప్పుడు వినిపించే ఈ పాట ఇంద్రా సినిమా నుండి.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో మరికొందరు శ్రోతలు కోరిన సినిమా పాటలు విందాం ఈ విరామం తర్వాత.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: విరామం తర్వాత హృదయ రాగాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ సందేశం పంపిన వారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరందరూ వినాలనుకునే ఈ పాట చిత్రమ్మ పాడిన శుభలగ్నం చిత్రం నుండి వస్తుంది. విందాం.

శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగా హెట్స్, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా మీరు వింటున్నారు హృదయ రాగాలు. శ్రోతల వాట్సాప్ సందేశం ద్వారా కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా మీరు వినిపించిన మాటలు పాటలు మనసుకు హత్తుకున్నాయి, థ్యాంక్ యూ మేడం అంటూ సందేశం పంపించారు. వీరు గండి మైసమ్మ, హైదరాబాద్ నుండి. శ్రీ గాయత్రి, మమత, రోహిణి, పద్మ, మీ అభిమానానికి మా కార్యక్రమాలు వింటూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీకోసం ఇప్పుడు వస్తోంది మీరు కోరిన హాయ్ నాన్న సినిమా నుండి ఈ పాట.

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతల వాట్సాప్ సందేశం ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు విరామం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామర
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.
5: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: శ్రోతలు, మీరు వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాల్లో హృదయరాగాలు. తెలుగు సినిమా పాటలు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కొరిన పాటలు వినిపిస్తున్నాను. ఇప్పుడు నిజామాబాద్ ఎఫ్ఎం ద్వారా మంచి కార్యక్రమాలు వింటున్నాం, నా కోసం స్టూడెంట్ నంబర్1 చిత్రం నుండి పాట తప్పకుండా వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆర్మూర్ నుండి రాధాకుమారస్వామి, రియాన్ష్, హర్ష, మీరంతగా రిక్వెస్ట్ చేయాలా చెప్పండి. మీకోసం వస్తోంది స్టూడెంట్ నంబర్1 చిత్రం నుండి ఈ పాట, వినండి మరి.

0: హృదయరాగాలు కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు మీరు వింటున్నారు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో, అలాగే 103.2 MHz పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. మేడం, దయచేసి మా సందేశం చదవండి అంటూ మెసేజ్ చేశారు. ఈరోజు మీరు వినిపించిన తల్లిదండ్రుల మా గురించిన మాటలు మేము విన్నాము. మాకు తల్లిదండ్రులు లేకున్నా మీరు చెప్తుంటే మాకు మా అమ్మ నాన్న ఉన్నట్టు అనిపించింది, మీకు ధన్యవాదాలు అంటూ సందేశం పంపించారు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అఖిల, అరుణ, రాజేందర్. మా కార్యక్రమాలు వింటూ మీ అభిమానాన్ని తెలియజేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే స్వాతిముత్యం సినిమాలోని పాట కోసం సందేశం పంపించారు నందిపేట నుండి శ్రీనివాస్, పెంటు నారాయణ, రేఖ, గోపాలకృష్ణ, భానుశ్రీ. వీరు కోరిన పాట ఇప్పుడు వస్తుంది హృదయరాగాలు కార్యక్రమంలో, వినండి.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షడ్జం మంద్రం.
0: చూడండి.

ఇది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు శ్రోతల వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమంలో మా కోసం పాట అంటూ సందేశం పంపారు గుజ్జ రామేశ్వర్ గంగాధర్ నిర్మల్ నుండి. ఇదే పాట కోసం మరో సందేశం కూడా వచ్చింది నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్ లావణ్య హేమచంద్ర లతిక. వీరందరూ వినాలనుకునే ఈ పాట సిరివెన్నెల సినిమా నుండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమంలో. శ్రోతల వాట్సాప్ సందేశం ద్వారా కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం. గీతాంజలి సినిమాలోని పాట కోసం సందేశం పంపించారు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, నరేష్, వంశీ, సాయినాథ్, సుచిత్ర, నిహాల్. వీరందరి కోసం వస్తోంది వీరు కోరిన గీతాంజలి సినిమా నుండి ఈ పాట.

హృదయరాగాలు కార్యక్రమంలో చివరి ఈ పాట పూజా సినిమా నుండి. వీరు నోగుల శ్రీనివాస్, శైలజ, బంగారు, నితిన్. వీరి ఊరు పేరు సందేశంలో లేదు. వీరందరి కోసం ఇప్పుడు వస్తోంది పూజా సినిమా నుండి ఈ పాట చివరగా మన కార్యక్రమంలో.

వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి అనంతరం ప్రారంభమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అందాక ట్యూన్ చేసి ఉంచండి, అలాగే వింటూ ఉండండి ఇదే పాటని.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాకుండా నేపాల్ కూడా భారత్ భూభాగాన్ని ఆక్రమించిందని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. నేపాల్ పార్లమెంట్లో నిన్న మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తెలియజేశారు. దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన భారత్ రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అత్యంత వైభవంగా జరిగాయి. కేంద్ర పర్యటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశంలోని ఐఐటీలో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో స్కోర్ కార్డులు, ఆల్ ఇండియా ర్యాంకులను చెక్ చేసుకోవచ్చునని ఐఐటీ రూర్కీ ఒక ప్రకటనలో తెలియజేసింది. రాబోయే 4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కేరళలో తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చునని ప్రారంభ అంచనాలు పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు బలంగానే ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి రాబోయే 5 రోజుల పాటు కేరళ అంతటా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో 1 కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. కేటగిరీల వారీగా కనీస వేతనాలను పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి కెరమరి మండలం కొత్తారి గ్రామంలో ఇందిరా మేళ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఈవేళ నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. 40 ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల కళ ఈవేళతో నెరవేరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ను వరుసగా 2 సార్లు సొంతం చేసుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 11 గంటలకు.

0: 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి నవదశాబ్దపు మహతి ఆకాశవాణి నవతి ప్రత్యేక రూపకం రచన శ్రీ పివిజీ సతీష్ వ్యాఖ్యానం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి శ్రీ మంచిపగడం నాగరాజు శ్రీమతి టి స్రవంతి సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి శ్రీ కె సందీప్ పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి
1: నేను ఆకాశవాణి నేను అశరీరవాణి నేను మందగించిన స్వరాలకు జీవమై విచ్చిన గొంతుకను లోలోన పెనుగులాడే గొంతులకు దిక్కులు పిక్కటిల్లే స్వరాన్ని నేను సంగీత స్వరాకాశంలో అదృశ్య శంపాలతను సాహిత్య అక్షర మాలికకు సొబగులద్దే మధుర స్వరాన్ని నేను భాషా యాసల పరిమళాల్ని

ఆ తరంగిణి, ఆ స్రవంతి, ఆ శెలయేరు, మీరు విన్న ఆ పదాల జాలు, ఆ వాక్ప్రవాహం ఆకాశవాణిదే. ఆ చైతన్యధార మీ నేస్తం రేడియోదే. ఉన్నచోటనే ఊకనిప్పులా సలసలమంటూ, వానకురిసిన పొలంలో నీటిజాలల్లే సరసరమంటూ, శ్రోతల చెవులకు ఎంకిపాటలా బిరబిరమంటూ వినిపిస్తూ పరుగులు తీస్తుంది ఆ స్వరం. ప్రభాత కిరణాలతో సభక్తికంగా లోకాన్ని మేల్కొలుపుతుంది.

0: భక్తి రంజనిలో శ్రీరంగం గోపాలరత్నం, బింజమూరి లక్ష్మి, ఎంబి రమణమూర్తి గారు నుతించిన సూర్యస్తుతి రాగరంజితం చేస్తుంది. ఆ సంగీత సురధార అలా ప్రవహిస్తూ పొద్దుగుంకి ఆపై నడిరేయి సమీపం దాకా కొనసాగుతూనే ఉంటుంది.
1: భావగీతాల జడివాణలు మీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది.

0: భావనాత్మక ప్రసంగాలతో ఆలోచింపజేస్తుంది, అభ్యుదయ ఆలోచనలకు ఆచరణ రూపమిస్తుంది.
1: సమాజం భౌతిక స్థాయిలో అనేక జాతులు, అనేక వర్ణాలు, అనేకమైన స్థితిగతులలో తేడాలున్నటువంటి వ్యక్తులంతా కూడా ఒక సమూహంగా, ఒక సంఘంగా, ఒక సమాజంగా ఏర్పడినప్పుడు, ఈ సమాజంలో స్వేచ్ఛ గనక లేకపోయినట్లయితే, అంటే పరస్పరము మనస్సు విప్పి మాట్లాడుకోగలిగిన స్థితిని, ఒకరి నుంచి మరొకరు సహాయాన్ని, శక్తిని స్వీకరించగలిగినటువంటి అన్యోన్యమైనటువంటి భావనని స్వేచ్ఛలో నుంచి మాత్రమే పొందగలరు. అలాగే భౌతికంగా ఆర్థిక స్వేచ్ఛ కూడా ప్రపంచానికి కావాలి.
2: ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేసి సమాజం మొత్తానికి హితవచనం పలుకుతుంది ఆకాశవాణి. భాష, యాస, భావం అన్నిటినీ మేళవించి వినేవారి మనసులకు హత్తుకుంటుంది, విషయాన్ని బోధిస్తుంది, వివరిస్తుంది, ఆకలింపు చేస్తుంది.
0: రోజువారీ జీవితంలో ఎదురయ్యే అనేక అంశాల పట్ల సమాజానికి విషయ పరిజ్ఞానాన్ని అందించడాన్ని ఆకాశవాణి తన కర్తవ్యంగా ఎంచుకుంది. దాన్ని తన బాధ్యతగా భావించింది. స్థానికం నుంచి అంతర్జాతీయంగానూ, కుటుంబం మొదలుకొని అంతరిక్షంలోనూ జరిగే విశేషాల్ని లక్షిత శ్రోతలకు వివరిస్తుంది.

0: మరి ఈ మొత్తం ప్రయాణంలో రేడియోకి శ్రోతలకు మధ్య అనుబంధం ఎలా ఏర్పడిందో చెప్పగలరా? ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఎలా కలిగిందంటారు?
1: ఎలా అంటే, ఆకాశవాణి కార్యక్రమాల్లో శ్రోతలు కేవలం వినడంతోనే కాకుండా వారు కూడా కార్యక్రమాల్లో భాగం కావడం మూలంగా అన్నది మనం గ్రహించాలి. ఈ అవినాభావ సంబంధమే ఆకాశవాణిని శ్రోతలకు, ఇంకా చెప్పాలంటే జనబాహుళ్యానికి చేరువ చేసింది.
0: శ్రోతల అభిప్రాయాలను

0: ఉత్తరాలు, ఆపై ఈమెయిల్స్, తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటుంది. ఇక అప్పుడు ఇప్పుడు నిర్వహిస్తూ వస్తున్న లైవ్ ఫోనిన్ కార్యక్రమాల ద్వారా ఆకాశవాణి తన శ్రోతలతో నేరుగా సంభాషిస్తుంటుంది.
1: అలా చేరువైన మా ఆకాశవాణి కార్యక్రమాల్లో శ్రోతలైన మీరందరూ మీకు నచ్చిన, మీరు మెచ్చిన వాటిని గుర్తు చేసుకుంటూ మురిసే క్షణాలు వస్తూనే ఉంటాయి. మా చిన్నప్పుడు అని సాగదీస్తూ ఏవేవో జ్ఞాపకాల్ని నెమరు వేసుకోకుండా ఉండలేరు మీరు.
0: ఈ విషయంలో మనందరం చిన్నపిల్లలమైపోతాం. చిన్నారి బాలల పొన్నారి స్వరాలై మురిసిపోతాం. బాలాంత్రపు రజనీకాంతరావు గారి స్వరరచనతో గంతులు వేసి తీరుతాం.

0: ఈ స్వరానికి 90 ఏళ్ళు. అవును, భారతదేశంలో రేడియో ప్రవేశించి దేశంలోని వివిధ నగరాల్లో పలు ప్రైవేట్ రేడియో క్లబ్బులు ఒక ప్రక్క స్వతంత్రంగా నడుస్తూ ఉండగా, అప్పటి బ్రిటిష్ వలస ప్రభుత్వ ఆధీనంలోని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరుతో రేడియో ప్రసారాల్ని వినిపిస్తున్న సంస్థ ఆల్ ఇండియా రేడియోగా పేరు మార్పు చెంది ప్రభుత్వ ప్రసార వ్యవస్థగా వ్యవహారంలోకి వచ్చింది. అది జరిగింది 1936 జూన్ 8వ తేదీన.
1: అంటే 90 ఏళ్ల కాలం. భారతీయ సాంప్రదాయంలో నవతిపూర్తి ఉత్సవం అంటాం. 90 ఏళ్లు పూర్తయిన వేడుక ఇది. భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలందరికీ సంబంధించిన విషయాల్ని ప్రస్తావిస్తూ మీ అందరి విషయాలను దేశమంతా చేరవేసే రేడియో సుమా ఇది అనే భావన కలిగించడానికి ఆల్ ఇండియా రేడియో అనే పేరు ఖరారైంది ఆనాడు. ఆనాటి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ లిలిత్ ఈ పేరును సూచించడం జరిగింది.
0: శివరంజని రాగంలోని ఈ సంకేత ధ్వనిని మనం దశాబ్దాలుగా వింటూ ఉన్నాం. యూదు శరణార్థిగా భారతదేశానికి వలస వచ్చిన వాల్టర్ కాఫ్మన్ ఆల్ ఇండియా రేడియో సంగీత విభాగంలో సంచాలకునిగా ఉద్యోగంలో చేరి స్వరపరిచిన సిగ్నేచర్ ట్యూన్ ఇది. ఆకాశవాణి శ్రోతలకు చిరపరిచితమైన స్మృతి ఇది, నోస్టాల్జియా.
1: ఆ జ్ఞాపకాల కిరటాల్లో అలలు అలలుగా చెలరేగే అలాంటి మధురిమల్ని ఆ సమయంలో మరోమారు నెమరు వేసుకుంటున్నాం ప్రతిరోజు. ఈరోజు కూడా 90 ఏళ్లుగా ముద్రిస్తూ వస్తున్న అలనాటి గుర్తుల్ని పరికించి వద్దాం, గతం నుంచి వర్తమానంలోకి ప్రయాణిద్దాం. ఈ కాలగమనంలో రేడియో వేవ్స్పై నర్తించిన మంత్రముగ్ధ స్వరాలను వినివద్దాం.
0: గుమ్మపాల సౌరభాల్ని స్వరజతుల్లో కూర్చి కుమ్మరించే పాలగుమ్మి విశ్వనాథం గారి లలిత లాలిత్య బాణి, మీలోని జ్ఞాపకాల పరిమళాల్ని గుబాళింపజేసే వాణి.

0: కాలం గడిచే కొద్దీ జ్ఞాపకాలు పలచబడినా ఆ ఆవిష్కరణ కళారూపం మాత్రం కాల ప్రవాహంలో మునుముందుకు వెళుతూనే ఉంటుంది. చంద్రకళలు తరుగుతూ వృద్ధి చెందుతూ ఉండే ఆ వృత్తమే ఆవృతమై క్రమం తప్పక వస్తుంటుంది.
1: తరం నుంచి తరానికి కాలం ప్రవహిస్తున్నప్పుడు
0: కళారూపాలు జ్ఞాపకాలుగా మారిన తర్వాత ఆ జ్ఞాపకాలు తిరిగి వస్తుంటే ఉండే మాధుర్యం ఎంతో బావుంటుంది. వడ్డేపల్లి కృష్ణగారి కలం ఈ మాసపు పాటగా, వేదవతి ప్రభాకర్రావు గారి గళంలో అమృతవాహినిగా సాగిన ఓ జ్ఞాపకం

0: కాలగమనంలో 90 ఏళ్ల కాలం అంటే చిన్నదేమీ కాదు. ఆ జ్ఞాపకాలను తట్టిలేపినప్పుడే అనుభవాల లంకె సజీవంగా ఊపిరి లూదుకునేది. ఈరోజు ఫలానా దినోత్సవం అంటూ ఏటికేడాది జరుపుకునే పండుగల విశిష్టత దాగున్నది అందులోనే. పెద్దలు సంపాదించింది పిల్లలకు అందించబడ్డం అంటే ధన కనక వస్తువాహన సంపత్తి మాత్రమే కాదు కదా, సాంస్కృతిక సంపద కూడా వారసత్వంగా అందించబడాలి. గతం వర్తమానాల పొందికైన అల్లికలోనే భవిష్యత్ కాలం ప్రాణం పోసుకుంటుందని పెద్దలంటుండడం మీరు వినే ఉంటారు.
1: గుండె జల్లు మణిపించి జానపద గల సౌరభం వీచి వింజమూరి అనసూయాదేవి సీతగార్ల స్వరధార విన్నాక ఆ మాట మీరు చెప్పకనే చెప్పినట్టు

0: జానపదుల పాటలు నేరుగా వారు కాకుండా ఆకాశవాణి నిలయ కళాకారులు పాడిన తొలి రోజుల నుంచి నేరుగా అటవీ గిరిజన ప్రాంతాలకు వెళ్లి అక్కడ వారు పాడుతుండగా ధ్వని ముద్రణ చేసి తెచ్చి ఆకాశవాణిలో వినిపించిన కాలమూ గడిచి ఇప్పుడు అచ్చంగా జానపద కళాకారులని ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించి వారు స్వయంగా పాడుతున్న వాటిని రికార్డు చేసి ఆపై సమయానుకూలంగా వినిపిస్తున్న రోజుల్లో ఉన్నాం.
1: జానపద సంగీతంలోని ఆ పల్లెపట్టుల పదాలతో జానపద గేయాలు, జానపద కళారూపాలైన చిందు యక్షగానం, ఒగ్గు కథ వంటి పలు ప్రక్రియల్ని ఆకాశవాణి రికార్డు చేసింది. మిద్దెరాములు గారు చెప్పిన ఒగ్గు కథ వింటే ప్రాచీన జానపద కళారూపాలు నేటికీ సజీవమే అని, అవి ఆకాశవాణి శబ్ద భాండాగారంలో శ్వాసిస్తున్నాయని, ప్రతిరోజు శ్రోతలకు వినులవిందు చేస్తున్నాయని మీరు తప్పక గ్రహిస్తారు.
2: అటువంటి ఒక ధర్మావతి ఢిల్లీ దాకా నోమి, దియకంబం ఎత్తి కాశీ దాకా నోమి, కై ముద్ద కలిపి పేయ దాకా నోమి, పెయకాళ్ళు గడిగి ఓ గురుడు మెత్తలేదు, ఓడిగట్టలేదు, పల గురుడు మెత్తలేదు, పలమీయలేదు. ఈ జన్మ నాకెందుకు, నా భార్య ఎప్పుడేడుతుందో, రాజ్యం నాకెందుకు, దేశం నాకెందుకు, రాజముద్రిక మిషన్.

0: పదాల పోహళింపుతో సంభాషణలను, పోతపోసే నాటక రచయితలను, కళాకారులను మనం జ్ఞప్తికి తెచ్చుకోవద్దా చెప్పండి.
1: అర్థమైంది. చిలకమర్తి నరసింహం గారి నవలారాజం గణపతిని బందా కనకలింగేశ్వరరావు గారు రేడియో నాటకంగా మలిస్తే, అందులో బి నాగరత్నమ్మ గారి గడుసుదనం, అమాయకపు చమత్కారం, నండూరి సుబ్బారావు గారి విచిత్ర వ్యాఖ్యానం వినకపోతే ఎలా?
2: రేయ్ వారి పిల్లకాయలు, మీలో ఎవరికైనా ఏదైనా ప్రార్థన వచ్చినట్రా? పోని, ఒక్క తెలుగు పద్యం అయినా సరే. రే భద్రాచలం, ఓ పద్యం చదువు దేవుడి మీద.
3: పద్యం అయితే వచ్చుగానండి, అర్థం తెలియదండి.
2: అర్థం తెలియదండి, ఓడి వెళ్తావా? అర్థానికే నేను చెప్తా లేరా, నువ్వు పద్యం చదువు.
3: శ్రీ రఘురామ
2: ఓరి వెళ్తావాళ్ళారా, ఈ పద్యానికి అర్థం తెలియదుట్రా. అతి తేలిక. శ్రీరాముల వారు
3: చారు,
2: వీడు ఘాట్లో పడుతున్నాడు. కొన్నాళ్ళు ఒంట్లో పైత్యంగా ఉండి చారు కాపించుకున్నారట్రా.
3: తులసీదళ రామ,
2: తులసీదళ రామ అంటే ఆ దేశంలో కరివేపాకు కరువు గనుక, వింటున్నారా, తులసీ ఆకులు వేసి చారు పొంగించారట అక్కడ. ఎలాంటి పద్యానికైనా సరే తెలియకపోతే నన్ను అడగండి, అర్థం క్షణంలో చెప్పేస్తాను.
4: నీ బొంద రావులు వారు చారు కాపించుకోవటం ఏమిట్రా? కాపించుకుంటే మాత్రం చారులో ఇంగు వేసుకుంటారు, కొత్తిమీర వేసుకుంటారు, మిరియాలు ధనియాలు వేసుకుంటారు, కరివేపాకు వేసుకుంటారు, కానీ తులసి ఆకులు వేసుకుంటారట్రా.
0: మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, మాటల పాటలతో పది లంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది.
1: వింటున్నాం వింటున్నాం. భారతీయ సంస్కృతిలో ఆకాశవాణి అంతర్లీనంగా అల్లుకుపోయింది. భాష, కళలు, విజ్ఞాన అంశాల భాండాగారంగా నిలిచింది ఆకాశవాణి. పూర్వకాలపు కళాకారుల సృజనలోని సౌందర్యాన్ని ఆకాశవాణి ఒడిసిపట్టుకుంది. సామాజిక విషయాల్లోని వైజ్ఞానిక అంశాల్ని ధ్వని రూపంలో ముద్రించి దాచిపెట్టింది ఆకాశవాణి.
0: ఇందాకనే మనం చెప్పుకున్నట్టుగా ఆనాటి సంగతులు ఈనాటి తరానికి అందివబడాలి. రాబోయే రోజులకు తగినట్టుగా వారిలో మనోవికాసం కలుగుతుందనేది సత్యం. కలిసి పాడుదామంటూ సామూహిక గేయ శిక్షణా కార్యక్రమాన్ని చిరకాలం నిర్వహించిన మహాభాష్యం చిత్తరంజన్ గారి బృందగానాలతో స్వరం కలిపిన పిల్లలు మీలోనూ ఎందరో ఉంటారు.

మానవ సమాజాల అభివృద్ధి వికాసాలు పొందిగ్గా ఉండాలంటే వారి జీవన విధానాలు, ఆచార వ్యవహార సాంప్రదాయాలన్నింటినీ ఒద్దిగ్గా ప్రోగుచేసి సమయ సందర్భాలను బట్టి వెల్లడిస్తూ ఉండాలనే విషయాన్ని మీరు ఒప్పుకుంటారు, సందేహమే లేదు. బహుజన హితాయ, బహుజన సుఖాయ అంటూ ఆకాశవాణి చేసింది కూడా అదే.

0: ఇక్కడో విశేషం ఉంది. ఈ సామూహిక గేయ శిక్షణ కార్యక్రమం కూడా నేషనల్ హార్మోనీ అంటే జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒక నెల మొత్తం ఒకే పాటను గానం చేసేవి.
1: ప్రాంతీయ భాషల్లోనే పిల్లలకు నేర్పించి దాని భావం వివరించి బృందగానంగా పాడి వినిపిస్తూ ఉంటే రేడియో ముందు కూర్చొని ఆ పాట మొత్తం వ్రాసుకుని రేడియోలోని పిల్లలతో కలిసి పాడిన శ్రోతల్లోని పిల్లల తరం ఇప్పుడు పెద్దవాళ్లై ఆ జ్ఞాపకాల్ని నెమరవేసుకుంటున్నారు.
0: తెలుగేతర భాషల గేయాలైనా సరే, అది కదా జాతీయ సమైక్యత.

0: ఆ బంధం వేసింది ఆకాశవాణియే కదా.
1: నిజమే, భారతీయ సాంస్కృతిక వారసత్వ ప్రతీకలు పలు రూపాల్లో ఉండొచ్చుగాక. అచ్చమైన కరదీపిక మాత్రం ఆకాశవాణియే. పలు భాషల, పలు ప్రాంతాల, పలు సంస్కృతులను ఒక్కటిగా కలుపుతుంది ఆకాశవాణి.
0: అవును, ఒక్కటిగా కలిసిన ప్రజల ఐక్యతా స్వరమే దేశ ప్రగతికి పెట్టని కోట. ఒక్కటైన వారందరి సామూహిక పదఘట్టనలే పుట్టిన గడ్డకు రక్షణ కవచం. ఆ సమూహంలో అభిప్రాయాలు వేరైనా గాని, ఒకవేళ ఒంటరివైనా గాని, నీ దారి విడవకు, నీ లక్ష్యం మార్చుకోకు.

అని ప్రబోధించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రసిద్ధ రచనను అదే భావంతో తెలుగు చేసి స్వరాలు కూర్చిన బాలాంత్రపు రజనీకాంతరావు గారి బాణీ ఎం శాంతాచారి గారి గళంలో ఆకాశవాణిలో వినిపిస్తూనే ఉంటుంది.

0: ఇప్పుడు చెప్పండి, అజరామరమైన ఇటువంటి గీతాలు మనిషిలోని మనీషికి మేలుకొలుపు పాడతాయని మీరు అంగీకరిస్తారు కదా?
1: ఆహా, తప్పక అంగీకరించాల్సిన విషయమేది. మన ఆకాశవాణి విషయానికొస్తే ఇది శబ్ద భాండాగారం.
0: అర్థమైంది. అంటే గుర్తుంచుకోవాలనే కదా. నిజమే, వినికిడి తక్కువై చూడ్డం ఎక్కువైతే మనిషి మెదడుకు పని తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు. వినడం మనోవికాసానికి మార్గమని చెప్పగలిగితే అద్భుతమే జరుగుతుందనిపిస్తోంది.
1: సమాజ హితాన్ని కాంక్షించే సాహిత్య రంగానికి రేడియో చేసిన సేవ అసామాన్యం. సాహితీవేత్త, రేడియో ప్రయోక్త అయిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు 2017 నాటి ఆకాశవాణి సదస్సులో చెప్పిన మాటలు మనం మళ్లీ వినాలి. వారి సహృదయ ఆకాంక్ష కూడా వారి మాటల్లోనే విందాం.
2: దక్షిణాదికి తొలిసారిగా 1938 మద్రాసులో రేడియో కేంద్రం ఏర్పాటైంది. అప్పటి పాలన బ్రిటిష్ పాలన. అప్పుడు మన ఆంధ్ర ప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చేరి ఉంది. అందువల్ల రేడియో వ్యవస్థ ద్వారా తొలి రోజుల తెలుగు కార్యక్రమాలు మద్రాసు నుంచి ప్రసారమయ్యాయి. ఒకసారి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుగు జాతి అదృష్టం కొద్దీ తెలుగు కార్యక్రమాల వ్యవస్థను దిద్ది తీర్చిన వ్యక్తులు సమర్థులు, సహృదయులు, కళా సాహిత్యాల పట్ల అపార గౌరవం కలిగిన వాళ్ళు. ఎక్కడెక్కడ రచయితల్ని, గాయకుల్ని, నటుల్ని ఆహ్వానించి అతిశయోక్తి కాదు, అక్షరాల అద్భుత కార్యక్రమాలు రూపొందించిన వాళ్ళు. రేడియో ద్వారా సాహిత్యాన్ని శ్రోతలకు అందజేసే ప్రయత్నం సాఫల్యం రెండు అంతర్వుల్లో జరిగింది. ఒకటి, రేడియో కేంద్రం లోపల కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసిన సాహిత్యవేత్తల కృషి. రెండు, బయట నుంచి వచ్చి కార్యక్రమాల కోసం తమ రచనల ద్వారానూ ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారానూ వివిధ రచయితలు చేసిన కృషి. నేడు ప్రసార వ్యవస్థ చారిత్రకంగా ఒక కూడలిలో ఉంది. కార్యక్రమాల నిర్వహణ పట్ల కళాత్మక కాంక్ష, సృజనాత్మక నైపుణ్యం విలసిల్లి సాహిత్యపరంగా ఈ వ్యవస్థకు పూర్వ విభవం సంఘటిల్లాలని ఆశిస్తున్నా.
0: కాలం గడిచే కొద్దీ మార్పులు సహజం. వ్యవస్థల మధ్య పోటీ సహజం. తరం నుంచి తరానికి అభిరుచుల్లో వ్యత్యాసం రావడం సహజం. సాంకేతికతలో వృద్ధి వల్ల విజ్ఞాన శాస్త్రం పలు దిశల్లో వికసించడమూ సహజం. ఈ సహజత్వాలన్నీ అభిలషణీయాలి. కనుక మార్పులు సంభవించే సంధికాలంలో నైపుణ్యంగా మెలకువలు అందిపుచ్చుకుంటూ తనను తాను కొత్త అవతార్లోకి పునఃసృజన చేసుకుంటూ శ్రోతలను అలరించడానికి ఆకాశవాణి సంసిద్ధమవుతూనే ఉంటుంది.
1: అయితే ఈ నవ్యతను గ్రహించడానికి శ్రోత కూడా మానసికంగా సిద్ధం కావాలి. కారణమేమంటే ఇది శ్రవ్య మాధ్యమం కాబట్టి వినేవారి మానసిక ప్రయత్నం లేకుండా చెప్పేవారు చెప్పుకుంటూ వెళితే ఎలా అనే ప్రశ్న పుడుతుంది. రేడియో ద్వారా సైన్స్ను ప్రజలకు చేరువ చేయడం ఆసక్తికరంగా ఉండాలని చెప్తూ రేడియోలో సైన్స్ కార్యక్రమాల ప్రయోక్త కెబి గోపాలం గారు 2017 నాటి ఆకాశవాణి సదస్సులో తమ ప్రసంగంలో చేసిన ఈ ప్రస్తావన, రేడియో కేంద్రం చేసిన ప్రయత్నాలు ఈ సందర్భంగా మళ్లీ విందాం.
3: నీటితో ఉక్కును కోస్తున్నారు తెలుసా అంటే అవునా అనిపిస్తుంది. నీళ్లను ఆ స్పీడ్గా జెట్లో పంపించి ఉక్కు పలకలను కోస్తున్నారు షిప్యార్డ్లో. చూస్తే ఆ అద్భుతం అర్థమవుతుంది. అంతేగాని ఆ సంగతి రేడియోలో వివరించడం ఎట్లా? అసలు ముందు ఆ సంగతి వినడానికి శ్రోతను సిద్ధం చేసేది ఎట్లా? రేడియోలో సైన్స్ అన్నది కష్టం సులభం. ఒక విషయం గురించి వరుస ప్రసంగాల ద్వారా చాలా సంగతులు శ్రోతలకు అందిస్తే చివరకు ఆ అంశం గురించి కొంతైనా అవగాహన మిగిలి ఉంటుంది. సైన్స్ పాటలు రాసి పాడించాము. రేడియో ద్వారా ఎంతో సైన్స్ సాహిత్యం గొప్పగా పుట్టింది, అప్పటి శ్రోతలకు అందింది. ఆలోచింపజేయగలిగితే, ఆసక్తిని రేకెత్తించగలిగితే సాహిత్యం ప్రయోజనం అందినట్టే లెక్క. ఆ రకంగా సైన్స్ సాహిత్యం రేడియో ద్వారా ఇతరత్ర తన కృషి తాను చేస్తున్నది చేసింది.
0: విన్నారు కదా, రేడియో వింటున్న వ్యక్తి విషయ నిపుణుడు కావచ్చు, అక్షరాస్యతకు దూరంగా ఉన్న వ్యక్తి కావచ్చు. వినడం వినకపోవడం అన్నది వారి వారి సమయానుకూలతలను బట్టి, సహజాసక్తిని బట్టి ఉంటుంది. కానీ ఇద్దరికీ అర్థమయ్యేలా చెప్పగలిగే చాతుర్యమే రేడియో కార్యక్రమాల్ని శ్రోతలకు చేరువ చేస్తుంది, చెవి ఒగ్గి వినేలా చేయగలుగుతుంది.
1: ఈ కనిపించని స్వరం వినిపిస్తూ చేసే మాయాజాలం ఇదే. ఆ జతులు, ఈ గతులతో అల్లుకున్న అభినయాల్ని అంతే అందంగా వినిపిస్తోంది ఆకాశవాణి. ఉద్దండులైన కళాకారుల గళాల్ని వినిపిస్తుంది, వర్ధమాన కళాకారుల్ని పరిచయం చేస్తూనే ఉంటుంది.
0: ప్రతి ఉదయం వినవచ్చే భక్తిరంజనిలో శ్రీరంగం గోపాలరత్నం గారి గలంలో నారాయణ తీర్థ తరంగం.

0: ఆకాశవాణిలో మాత్రమే వినవచ్చే ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు.
1: గణంబుగను మిథిలాపురంబునను కదువరంబు మహేశ్వర జాపము కనుంగొని అనంతరం భయోజబు సదేవనం వినంబుడయ్యను.

0: అరుదుగానే అయినా మనం విన్న ఆ స్వర సంతకాల్ని మళ్లీ మళ్లీ వినిపిస్తుంది మీ ఆకాశవాణి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోనూ రేడియో పలుకుతోంది.
1: రేడియో తన బాధ్యతలు విస్మరించలేదు. భారతదేశంలో ప్రజాసేవా ప్రసార మాధ్యమంగా ఉన్న ఆకాశవాణి తన బాణీ వీడలేదు.
0: పొలం పనులు, పాడి పంట, వ్యవసాయ సూచనలు, ఇల్లు వాకిలి వంటి వ్యవసాయ గృహ విజ్ఞాన కార్యక్రమాలతో పొలాల్లోని రైతు సోదరులకు, పశు పోషకులకు ఆనాటి నుంచి ఈనాటి వరకు వినిపిస్తూ వస్తున్న ప్రసంగాలు, లైవ్ ఫోనిన్ కార్యక్రమాలతో ఆకాశవాణి పొలంబడినే నిర్వహిస్తోందని మీకు తెలుసు. అవును, రేడియో రైతులకు పాఠశాలగా మారింది.
1: నేటితరం సాంకేతిక సాధనాల ఉరువడిలో రేడియో వినడాన్ని తగ్గించిందన్నది వాస్తవం. రేడియోకు పునర్వైభవం ఎప్పుడంటూ కొంత చర్చ జరుగుతుండడం మీరు వినే ఉంటారు.
0: ఇక్కడ వినడం లేదంటే అర్థం రేడియో నడక ఆగిందని కాదు. రేడియో ప్రతిభను గుర్తించేలా, రేడియో ప్రాముఖ్యతను అర్థం చేసుకునేలా, రేడియో ప్రయోజనాన్ని గ్రహించేలా ఈ కాలం వారికి పదే పదే తెలియజెప్పాలి. ఒక ఉత్పత్తిని, వ్యక్తిని లేదా సేవను తన సమకాలికుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టే అంశమే సదరు సంస్థ యొక్క ప్రత్యేక లక్షణంగా ఉండాలి. అదే దాని యూనిక్ సెల్లింగ్ పాయింట్, యుఎస్పి. వ్యాపారంలో అయినా సేవారంగంలో అయినా ఈ సూత్రం వర్తిస్తుంది.
1: జనరంజకంగా రేడియో కార్యక్రమాలను రూపొందిస్తూ ఆ ప్రయోజనాన్ని ప్రజలకు బదలాయింపు చేస్తూ ముందటి తరం దారులను మరింతగా విస్తృతం చేసుకుంటూ సంక్షేమ వాణిని వినిపిస్తూనే ఉంది ఆకాశవాణి. ఆ దారిలో కొత్త శీర్షికలతో ఇది మన చట్టంలో నిపుణుల ద్వారా న్యాయ చట్ట సంబంధ విలువైన సమాచారం.

0: మార్చుకో.
1: సుపథంలో సామాన్యుని విజయగాథల స్ఫూర్తిదాయక పరిచయాలు.
2: సుపథం ఇది సామాన్యుని సాఫల్య కథనం.
0: సుపథం
1: ఆరోగ్య జీవనంలో వైద్యుల చేత వైద్య ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కలిగిస్తూనే
0: ఆరోగ్య జీవనం
2: ఆనందదాయకం.
1: వినసొంపైన వ్యాఖ్యానంతో పసందైన మధురిమ గీతాలు వినిపిస్తూ బాతాఖాని అంటూ నింగి నేలకు మధ్యనున్న కబుర్లెన్నో చెప్తోంది, శ్రోతలను అలరిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: ఆ ప్రత్యేక లక్షణాలను సింహావలోకనం చేసుకుంటూ ఉండడానికి ఈ 90 ఏళ్ల ఆకాశవాణి ప్రస్థానపు కార్యక్రమాల్లో పలు విశేషాలను ఎంచుకొని మీకోసం వినిపిస్తున్నాం. ఈ ప్రయాణ ప్రణాళికలో బడలిక అనేదే లేదు. ఆకాశవాణి ప్రయాణం నిండా ఉన్నది మీరే. మీరు విన్న కార్యక్రమాలే, మీరు మెచ్చిన విశేషాలే, మీకు ప్రయోజనం కలిగించే సమాచారమే, మీకు ఉపకరించే వార్తాంశాలే ఇవన్నీ.
1: వార్తల విషయంలో రేడియో విశ్వసనీయతకు అద్దం పట్టిన విషయం మీరు తప్పక తెలుసుకోవాలి. గంట గంటకు వినిపించే ముఖ్యాంశాలు. మూడు పొద్దుల్లోనూ వినిపించే ప్రాంతీయ వార్తలు. ఆ వేళల్లోనే వినిపించే జాతీయ అంతర్జాతీయ వార్తలు. వీటిని వినేందుకు విశ్వవిద్యాలయ విద్యార్థులు, కార్లలో ప్రయాణించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వివిధ వృత్తుల వారు ఆ సమయానికల్లా రేడియోను ట్యూన్ చేసుకుంటున్నారు.
3: రేడియో వార్తల పట్ల నమ్మకానికి ఇదొక తార్కాణం. ఒకప్పుడు వారం వారం వినిపిస్తూ వచ్చిన వార్తావాహిని ఇప్పుడు లేదు. కానీ ప్రస్తుతం కొన్నాళ్లుగా కరెంట్ అఫైర్స్ వినిపిస్తున్న సంగతి మీరు గమనించే ఉంటారు. రేడియోలో వార్తలు, రాత్రిపూట ఢిల్లీ కేంద్రం నుండి వినవచ్చే స్పాట్లైట్, ప్రతి వారం వినిపించే కరెంట్ అఫైర్స్ వంటి కార్యక్రమాలు విని విజ్ఞానవంతులై జాతీయ స్థాయి ప్రభుత్వ సేవలకు ఎన్నికైన అనేక మంది ఆకాశవాణి శ్రోతలు ఇప్పుడు వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నారంటే రేడియో కార్యక్రమాల విశిష్టతను అర్థం చేసుకోవచ్చు.
1: ఆకాశవాణిలో మహిళా కార్యక్రమాలు ఒక ప్రత్యేకం. వారి ఆరోగ్యం గురించి, వారిలోని సాహితీ సృజన, వారిలోని వ్యాపారవేత్తలు, వారిలోని శాస్త్రవేత్తల్ని బహుముఖంగా పరిచయం చేయడం విశేషం. రేడియో అన్నయ్య అక్కయ్యల తర్వాత పిల్లల కార్యక్రమాలు చేస్తూనే వనితాలోకంలో మహిళా కార్యక్రమాల బాధ్యత నిర్వహించిన తురగా జానకీరాణి అక్కయ్య గారు ఓ సందర్భంలో మాట్లాడుతూ,
4: బలము, శక్తి, ధైర్య సాహసాలు అనేవి మూడు విలక్షణమైన అంశాలు. ధైర్య సాహసాలు కలవాడు పురుషుడే, క్రియాశీలత పురుషునికే సాధ్యం. పోరాడి విజయం సాధించడం, శారీరక జవసత్వాల ప్రదర్శన పురుషుని నిరంతర శక్తికి తార్కాణాలు. ఈ పనులు చేయలేని వారు కనుక స్త్రీలు అబలలు అనేది లోకభావన. కార్యసాధనకి శక్తి అవసరం. మరి కరుణకు, ప్రేమకు, వేదనను సహించడానికి సహనశక్తి అవసరం. ఆ శక్తి ఎంత తీవ్రమో, ఈ శక్తి అంత ప్రగాఢమో. ఓరిమిని చూపడానికి అత్యంతమైన సాహసం ఉండాలి. అసమాన సహనశక్తికి ప్రతీకలైన స్త్రీలు మానవాళిని సృజించి పెంచి ముందుకు నడిపించడానికి కారణమవుతున్నారు, సాధనమవుతున్నారు.
3: ఇక్కడ విశేషం ఏంటంటే శబ్దం సదరు శ్రోత మనసులో ముద్రించే ప్రభావ తీవ్రతను గురించి చెప్పటమే. శబ్దం కలిగించే ప్రభావం చాలా ఎక్కువని చెప్పడమే. ప్రముఖ రేడియో నాటక ప్రయోక్త, వక్త, రచయిత, చలనచిత్ర నటుడు అయిన గొల్లపూడి మారుతీరావు గారు 2017 నాటి రేడియో సదస్సులో మాట్లాడుతూ,
5: ఇక రేడియో నాటకం ప్రయోక్తకి సవాలు, సంగీతాన్ని ఆస్వాదించడానికి కొండొకచో ఇన్స్టింక్ట్ చాలు, కానీ నాటక శ్రోతకి అదంత ప్రాథమికమైనా కొంత ఇంటెలిజెన్స్ కావాలి. అరిస్టాటిల్ ప్రతిపాదించిన 3 యూనిటీలు, టైము, స్పేసు, యాక్షను కేవలం శబ్దం ద్వారానే ప్రతిపాదించాలి. పాత్రల స్వభావాలు, వయస్సు, సన్నివేశం, జరిగే స్థలం, పాత్రల వయస్సులు, వారి ఆవేశాలు, హావభావాలు వెరసి అన్నిటికీ ఊతం కేవలం శబ్దం. ఇది యూనిడైమెన్షనల్ మాధ్యమం, జరపాల్సింది మల్టీ డైమెన్షనల్ కార్యం. రేడియో నాటకం సరాసరి శ్రోత ఆలోచనకి నిచ్చెన వేసే ప్రక్రియ. అంటే ప్రయోక్త కృషికి శ్రోత ఇనిషియేటివ్ని అనుసంధించే ప్రక్రియ. ఇది కేవలం ప్రాథమిక దశలో దమ్మున్న ప్రయోక్త మాధ్యమాన్ని ఆయుధాన్ని చేయగలిగిన ప్రయోక్త చేతిలో ఆలోచనను పదను పెట్టగల శ్రోత మరబం అవుతాడు. ప్రయోక్త చావకొద్దీ మర తుపాకీ కూడా కాగలడు. ప్రసారం ఒక ఆయుధం కాగలదు, ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించగలదు. ఇది దృశ్యానికి దక్కని, కేవలం శ్రవణ ప్రక్రియకు మాత్రమే దక్కే అదృష్టం.
1: విన్నారు కదా, ఈ పద్ధతి నాటకానికో సంగీతానికో మరో ప్రసంగానికో పరిమితం కానే కాదు, ఆకాశవాణి కార్యక్రమాలన్నింటికీ వర్తించే సూత్రం. ఒక మాటను మరుపురానిదిగా చేయడం అనే శక్తి కలిగిన ధ్వని మాధ్యమం ఆకాశవాణి.
3: నాటకం అని అన్న తర్వాత రేడియో నాటకం గురించిన ప్రస్తావన మళ్ళీ ఎప్పుడొస్తుందా అని చూస్తుంటే ఇదిగో ఇప్పుడొచ్చింది.
1: ఇంతకీ ఏం చెప్పాలని?
3: కవులు చెప్పిన మాటే, కావ్యేషు నాటకం రమ్యం అని అన్నారు కదా. వాచికం ఆంగికం కలిసిన అభినయ కళ నాటకం. దానిని ఆకాశవాణిలో శ్రవ్య నాటకంగా వినిపించడం, మెప్పించడం నల్లేరు మీద నడకైతే కాదు. అయినా సరే రేడియో నాటకాలు ఆ నైపుణ్యాన్ని వశం చేసుకున్నాయి, ఖ్యాతిని అందుకున్నాయి.
1: టైమ్ మెషిన్ స్ఫూర్తితో కె చిరంజీవి గారి రచన నిర్వహణలో ప్రసారమైన కాలయంత్రం నాటకం ఆనాటికి 25 ఏళ్ల తర్వాతి ప్రపంచాన్ని ఊహిస్తూ రూపొందించబడింది. సంభాషణలు సరే, కాలంలో ముందుకు ప్రయాణించేందుకు శ్రోతలను కూడా వెంటబెట్టుకుని వెళ్లేలా సౌండ్ ఎఫెక్ట్స్ని ఉపయోగించిన విధానం అప్పటికి సరికొత్త ప్రయోగమే.
3: ఒక విధంగా ఇది దార్శనికతే. మీరు శ్రద్ధగా వినవలసినవి నాటకంలో ప్రస్తావించబడిన వాతావరణం కోసం కృత్రిమంగా సృష్టించబడిన సంగీతం, ఇతర ధ్వనుల్నే.
0: నువ్విప్పుడు నీ భవిష్యత్తులోకి తొంగి చూడబోతున్నావు. అంటే ఫలానా సంవత్సరంలో ఫలానా తేదీన ఫలానా సమయానికి నువ్వెక్కడ ఎలా ఉంటావో అది దృశ్యమానం అవుతుంది. ఆర్డర్ లీడర్స్ టు ద ఫ్యూచర్ స్పాట్ AD 2007 March 8th 09:30 hours 09:30 hours order

0: We landed here at the stroke of 9:30 in the morning, my dear friend.
1: అది ధ్వని మాధ్యమం తాలూకు ప్రతిభ మాత్రమే కాదు, శ్రోతలపై అది చూపించే బలీయమైన ప్రభావం కూడా.
2: ఇన్ని విషయాలు చెప్పుకుంటున్నాం కదా, మీరు సంగతి గమనించే ఉండాలి. రేడియో కార్యక్రమాలు రూపొంది

0: ఇచ్చి ప్రసారం చేస్తాం సరే, ప్రసారమైన వాటి లక్ష్యం లేదా గురి ఏమిటో చెప్పగలరా?
1: ఏ కార్యక్రమమైనా వినేందుకు శ్రోత ఉండాలి, అప్పుడే సదరు కార్యక్రమానికి ఫలితం దక్కుతుంది.
0: ఆ గొప్ప ఫలితం పిల్లల కార్యక్రమాల విషయంలో ఒకరికి ఇద్దరు శ్రోతలు ఆకాశవాణికి ఖాయంగా లభించారు. అవును, ఏ కార్యక్రమమైనా దానికి కనీసం ఒక శ్రోత ఉండటం ఖాయం. అయితే పిల్లల కార్యక్రమాలకు వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు శ్రోతలు ఉండటంతో వినేవారి సంఖ్య రెట్టింపయింది. ఇదంతా పిల్లల కార్యక్రమాల ప్రసారాలు మొదలు పెట్టినప్పుడే జరిగిన ముచ్చట.
1: మొన్నటి వరకు ఉండిన బాలవాణితో సహా ఇప్పటికీ కొనసాగుతున్న బాలానందం. బాల వినోదం. ఆంగ్లంలో వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమాలు పిల్లలందరికీ గొప్ప అనుభూతిని, ఉత్సాహాన్ని అందిస్తూనే ఉన్నాయి.
0: పిల్లల కార్యక్రమం అనగానే చెప్పుకోవలసింది న్యాయపతి రాఘవరావు, న్యాయపతి కామేశ్వరి దంపతుల గురించే. బాలానందం కార్యక్రమాలకు అదే పేరుతో స్థాపించబడి నేటికీ నిర్వహించబడుతున్న సంస్థకు వారు వ్యవస్థాపకులు. వారి ముద్రతోనే పిల్లల కార్యక్రమాలు ఆకాశవాణిలో చిగురించి పల్లవించాయి. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యలుగానే వారందరికీ సుపరిచితులు. రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు గారు రాసిన ఈ పాటలోని హాయిని, నిర్మలత్వాన్ని ఆస్వాదించండి.

0: ఏతావత మనం గ్రహించాల్సిన సంగతి ఒకటి ఉంది. మనమంతా ఒక్కటే అనే భావనని చిన్న వయసు నుంచే మదిలో బీజంగా నాటితే అది వారితో పాటు పెరిగి పెద్దై దేశాభివృద్ధికి తోడ్పడుతారనేది అంతఃసూత్రం.
1: ఆ భావన పేరు దేశభక్తి అనండి, జాతీయ సమైక్యత అనండి, మాతృ

0: అనేది మన సమైక్య నినాదం కావాలని బోధ చేసింది, చేస్తూనే ఉంటుంది మన ఆకాశవాణి. ఈ విషయంలో మాత్రం ఎలాంటి తడబాటు, తత్తరపాటు, తొందరపాటు లేకుండా ఎలాంటి కీడు జరగకుండా జాగ్రత్త వహించేలా భారత జాతిని జాగృతం చేస్తూ గట్టి మేళం వినిపిస్తూనే ఉంది ఆకాశవాణి.
1: ఆకాశవాణి నిలయ విద్వాంసులు, వీణ కళాకారులు మంచాల జగన్నాథరావు గారు స్వరపరిచిన పైడిపాటి సుబ్బరామ శర్మ గారి రచన, వింజమూరి లక్ష్మి, రామలక్ష్మి రంగాచారి, కె శేషుబాయి, విజయలక్ష్మి శర్మ, పాకాల సావిత్రి, ఏవి సావిత్రి, వి వసంత, రాయప్రోలు జానకీదేవి గార్ల బృందగానంలో విని ఆ సంగతి మీరే చెప్పాలి.

కాబట్టి తరం నుంచి తరానికి దూరం పెరిగే కొద్దీ పలుచన ఏ జ్ఞాపకాల్ని ప్రోధి చేసి బంధాన్ని చిక్కబరిచే రెండు జ్ఞాపకాల మధ్య వారధి నిర్మిస్తూ అనుభూతుల్ని పంచుతూ అనుబంధాల్ని దగ్గర చేసే వేడుక ఈ 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవం. ఎన్నాళ్లైనా గాని మనుషుల మధ్యనైనా వ్యవస్థలతో అనుసంధానమైన ఆకాశవాణి తీరు మాత్రం అదే.

ఆనాటి కళాకారులు కాలనియమం ప్రకారం భౌతికంగా నిష్క్రమించవచ్చు. వారి కలం గళం మాత్రం ముందుతరం వారికి వారసత్వంగా ఉండిపోతాయి. శారదా అశోకవర్ధన్ గారి రచనలో లలితగీతం ఒకటి విందాం.

0: మనిషి శరీరంలోని 72,000 నాడుల్ని ప్రాణశక్తితో నింపి జాగృతం చేసే శక్తి సంగీతానికి ఉందని సంగీతజ్ఞులు చెప్పారు. అలాంటి సంగీతానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆకాశవాణి కేంద్రాలు చేసిన చేస్తున్న సేవ శిఖరాయమానం కనుకనే ఇలాంటి మధురాతి మధుర సంగీతాన్ని వినగలుగుతున్నాం.
1: రేడియోలో చెప్పేది శ్రోతకు హృదయంగా అనిపించడం ముఖ్యం. ఎక్కడ ఎక్కువ చెప్పాలి, ఎక్కడ తక్కువ చెప్పాలన్నది తెలియడం ముఖ్యం. కథ, కథానిక, నవలా పఠనం, కవితాగానం, ప్రసంగం, గేయం, గీతం, పాట, మాటలతో సహా ప్రతిదీ పలుమార్లు పరిశీలించుకోవడం అవసరం. కథల విషయంలో త్రిపురనేని గోపిచంద్ గారు చెప్పింది కూడా అదే. జీవభాష వాడాలి, సరళంగా పలకాలి, ఆడంబరాలు లేకుండా తేలిగ్గా కథ చెప్పాలంటారు ఆకాశవాణి ప్రయోక్త గోపిచంద్. అప్పుడే కథా ప్రయోజనం నెరవేరుతుందనేది వారి భావం.
2: ఏదైనా దెబ్బ తగిలితే ఒకరు అబ్బా అంటారు, మరొకరు అమ్మా అంటారు, ఇంకొకరు అయ్యో అంటారు. ఆ సంఘటన సంతోషాన్నిచ్చేదైతే ఓహోహోహో అంటారు, భలే భలే అంటారు, ఇంకా చాలా అంటారు. విచారాన్ని కలిగించేదైతే అను అయ్యో అను జాలిపడతారు. రచనకు పునాది కూడా ఇటువంటిదే అని నా విశ్వాసం.
0: అంటే ఈ లెక్కన భాష, భావం, భావ ప్రకటన, శ్రోతలపై చూపే ప్రభావం తాలూకు బలిమి మనకు అర్థమవుతోంది. లెక్క మారితే విషయం మారకపోవచ్చుగాక, ప్రభావం పలుచిన కావచ్చు.
1: అవునవును, రోటి పచ్చడికి మిక్సీ పచ్చడికి రుచిలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది మరి.
0: ఓహో అంతేలే, కూసింత హాస్యం కూడా జోడిస్తేనే ఏ ప్రసంగానికైనా ఏ రచనకైనా రుచి పెరుగుతుంది, స్వర రుచి అమరుతుంది, శ్రవణ మాధుర్యం అబ్బుతుంది.
1: జనజీవితాలతో మమేకమైపోయిన ఎన్నో విషయాలను పునశ్చరణ చేసుకుంటున్న ఆకాశవాణి ద్వారా క్రిందటి తరం పెద్దవారిని, ఆనాటి విషయాల్ని గుర్తు చేసుకుంటున్నామంటే మన తరం గౌరవాన్ని మరింతగా పెంచుకుంటున్నామనే అర్థం. ఇహ ఇందులో మరో వాదనే లేదు, అలా కాదేమో అనే బెంగా లేదు.
0: బెంగా వద్దు, బెదరును వద్దు, పాలగుమ్మి గారి పాట వింటే చాలు.

0: ప్రజల జీవిత గమనాన్ని ప్రభావితం చేసే సమాజాలు, సంస్కృతి వారసత్వాలు, చారిత్రక ఘనతలకు విలువ అప్పటికప్పుడే కాదు, ఎల్లకాలము ఉంటుందనడానికి ఆకాశవాణి కార్యక్రమాలు కూడా విలువైన ఉదాహరణలే అని చెప్పుకోవడం కూడా గర్వకారణమే.
1: ప్రజల ప్రమేయం గురించి పదే పదే ఎందుకు చెప్పుకుంటున్నట్టు అంటే, ఇంతకు మునుపు పలు సందర్భాల్లో జరిగినట్టే ఇప్పుడు కూడా 90 ఏళ్ల ఆకాశవాణి ప్రస్థానంలో భాగంగా ఈ ఉత్సవ సందర్భం కోసం తగినట్టుగా చేసే కార్యక్రమాల నిమిత్తం సరికొత్త సిగ్నేచర్ ట్యూన్లను సృజించి ఇమ్మని దేశ ప్రజల్ని కోరింది ఆకాశవాణి. ప్రజల భాగస్వామ్యాన్ని కోరడమంటే వారిని మమేకం చేసుకోవడమే.
0: అలా చేస్తూనే భాషకు ఆకాశవాణి చేసిన అమోఘమైన అసమానమైన సేవ అక్షరాల్లో పేర్చడం మొదలు పెడితే ఆకాశమంత ఎత్తవుతుంది.
1: మానవుడిని కేంద్ర బిందువుగా చేసుకుని మానవ ప్రగతికి మూలకారణంగా అతడిని నిలిపినప్పుడే సమాజ శ్రేయస్సు నిలుస్తుందనేది సామాజికవేత్తల నిఖచ్చైన అభిప్రాయం. వ్యక్తుల్లో అలాంటి వ్యక్తిత్వ నిర్మాణానికి ఆకాశవాణి తన ప్రయత్నం చేస్తూనే ఉంది.
0: ఇంతకీ మనం ఒక విషయం చెప్పుకోనే లేదు.
1: మనం అక్కడికే వస్తున్నాం. ఓ పాట పుట్టాలంటే దానికో సందర్భం ఉండాలి. ఆ సందర్భానికి తగిన సాహిత్యం కావాలి. ఆ సాహిత్యాన్ని ప్రకటించడానికి తగిన సంగీతం సిద్ధమవ్వాలి. అంతా చేశాక శ్రోతకు వినిపించడానికి అనౌన్సర్ ఉండాలి. వీటన్నిటి పట్ల కనీసపు అవగాహన కలిగిన ఆ ఉద్ఘోషకుని వాక్కు ఆ పాట పట్ల శ్రోతకు ఆసక్తిని, అనురక్తిని కలిగిస్తుంది. అంతటి అవగాహనతో ఆ అనౌన్సర్ని సంసిద్ధం చేసేందుకు కార్యక్రమ రూపకర్తలు, పర్యవేక్షకులు, సంచాలకులు పనిచేస్తారు. సాంకేతిక సిబ్బంది దన్నుగా నిలుస్తారు. చివరిగా ఇందరి ఆలోచనల్ని, భావాల్ని తనదైన స్వరంతో, స్వరంలోని విరుపుతో, విషయంలోని స్వభావాన్ని ప్రకటించడంలో నేర్పరితనం కలిగి ఉండాలి.
0: అంటే ఆకాశవాణిలో అనౌన్సర్ ఓ ఆల్కెమిస్ట్గా పనిచేయాలి. ఆ రసవిద్య వంటపడితే,
1: స్వరవిద్య వంటపడితే ఆకాశవాణికి ప్రజలకు ఒక అనుసంధానకర్త అవుతారు.
0: కొందరివి స్వరాలు, మరికొందరివి వాద్యనాదాలు.
1: స్వరాల్లో కొన్ని మేఘనాదాలు, కొన్ని శ్యామఖంఠాలు, కొన్ని నర్తన ప్రియాలు, కొన్ని కలధ్వనులు, కొన్ని కలవాపిలు.
0: ఇది చిరకాలం సాగిపోయే స్వరధార,
1: చివరి గమ్యమంటూ లేని రహదారి,
0: ఎదలో మిదిలే భావవీచికల మేలు జలతారు,
1: విజ్ఞాన వినోదాల బాట,
0: మనసులుమిచ్చే మాటపాటల పల్లకి,
1: సవ్వడి చేస్తూ స్వరఝరులపై తేలియాడుతూ వినిపించే వికాస తరంగిణి,
0: ఇది ఆకాశవాణి.

0: తొంభై ఏళ్ల పాటు మనం విన్న వాటిని 90 రోజుల్లోనో 90 గంటల్లోనో 90 నిమిషాల్లోనో శాంతం గుర్తు చేసుకోలేము. ఎన్నో మధుర జ్ఞాపకాల్ని దాచుకున్న వారిని తరచుగా ఈ మధ్య 90s కిడ్స్ అంటున్నారు కదా. ఏ ఆ గిలిగింత ఇప్పుడున్న మీకు వద్దా, మీ తర్వాత వారికి అందివద్దా? మేం మిలీనియం కిడ్స్, మేం జెన్జీ అని చెప్పుకుని జెన్ జీ ప్లస్ కాలంలో చెప్పుకోవడానికి కావలసిన జ్ఞాపకాల్ని ఇప్పటి వాళ్ళకి ఇవ్వాలి కదా. భావితరానికి పునాది వర్తమానమే కదా.
1: అందుకే మీరు ఇంతవరకు విన్నది ఓ భావచిత్రం, స్వభావ చిత్రం, స్వరభావ చిత్రం, మనోభావాల మనసు చిత్రం, అనుభూతులు అల్లుకున్న జ్ఞాపకాల బరువు చిత్రం.
2: నేను అక్షరాలకు భావనాశక్తిని జోడించినాను. నేను భావ ప్రకటనకు శబ్దరూపమై వ్యాపించినాను. నేను అశరీరవాణి, నేను ఆకాశవాణి.
3: మీరింతవరకు నవదశాబ్దపు మహతి ఆకాశవాణి నవతి ప్రత్యేక రూపకం విన్నారు. రచన శ్రీ పివిజి సతీష్, వ్యాఖ్యానం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, శ్రీ మంచిపగడం నాగరాజు, శ్రీమతి టి స్రవంతి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గురువు గొప్పదానాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఒక సంస్కృత సుభాషితాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. కొందరు వ్యక్తులు ఏదైనా ఒక పనిని స్వయంగా చేయడంలో అత్యంత నైపుణ్యం కలిగి ఉంటారని, మరికొందరు ఆ జ్ఞానాన్ని లేదా నైపుణ్యాన్ని ఇతరులకు బోధించడంలో నిపుణులని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆత్మ నైపుణ్యం, ఇతరులకు బోధించే నైపుణ్యం కలిగిన వారు ఉపాధ్యాయుల్లోకెల్లా అత్యంత శ్రేష్ఠులైన వారిగా గుర్తింపు పొందుతారని సుభాషితాన్ని ఉటంకిస్తూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వైభవంగా జరిగాయి. నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాకుండా నేపాల్ కూడా భారత భూభాగాన్ని ఆక్రమించిందని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని నిన్న నేపాల్ పార్లమెంట్లో చెప్పారు. దేశంలోని ఐఐటీలో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన శుభం కుమార్ టాపర్గా నిలిచారు. అధికారిక వెబ్సైట్లో స్కోర్ కార్డులో ఆల్ ఇండియా ర్యాంకులు చెక్ చేసుకోవచ్చునని ఐఐటీ రూర్కీ తెలియజేసింది. కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా ఈరోజు రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి మహాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కిరమిరి మండలం కొత్తార గ్రామంలో ఇందిరా మహిళ గృహ ప్రవేశంలో పాల్గొంటారు. రెండో విడత ఇందిరా మహిళ ప్రారంభోత్సవం పైలను ఆవిష్కరిస్తారు. తెలంగాణలో 1 కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు వెల్లడించి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ను వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

Liberty FM. స్టూడియో సమయం 11:03 దాటి 43 సెకండ్లు. గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి నటులు.

ప్రియ శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. సినీ ప్రపంచంలో నటనగా ఆయన నిరాడంబరులు. రంగుల లోకంలో పొగడ్తన రంగును ఆశించని సపోర్టివ్ ఆర్టిస్ట్. పేరు ప్రఖ్యాతులతో పని లేకుండా సినిమా పాత్రలతో చెరగని ముద్ర వేసుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. తన పేరు కన్నా చిత్రాలలో వేసిన వేషాలతోనే హృదయాలను నిలిచిన ప్రఖ్యాత నటులు ఆయనే ప్రసాద్ బాబు. సినీ ప్రియులకు సుపరిచయమైన ఆయన అప్పట్లో హీరోగా, విలన్గా, సహనటులుగా, తండ్రిగా, అన్నగా, పోలీస్ ఆఫీసర్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు నటించి మెప్పించారు. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ప్రసాద్ బాబు సినీ నట జీవిత విశేషాలు విందాం.

మంచి రూపం, నటన, ప్రతిభ ఉండటంతో స్నేహితుల ప్రోత్సాహంతో చెన్నై చేరే అవకాశాల కోసం ఫోటోలు పట్టుకుని చాలామందిని సంప్రదించారు. ఒక దర్శకులైతే తన ఫోటోను నేలకేసుకుంటారు. ఎంతోమంది వచ్చారు, అందులో నువ్వు ఒకటివి అని చెప్పేసి నిరుత్సాహపరిచారు. అయినా ఏమాత్రం కలత చెందకుండా ఎవరైతే నేలకేసి కొట్టారో ఆ దర్శకుల చేతనే మంచి నటులయ్యాక ఒక యాడ్ తీసుకున్నటువంటి ఘనత ఆ హీరోది. అలా ఫోటోల కోసం, అవకాశాల కోసం తన ఫోటోను పట్టుకుని సినిమాలో వేషం కోసం, సినిమాలో తన ఫోటో కనపడితే చాలు, తన వేషం కనపడితే చాలు, తన సన్నివేశం కనపడితే చాలు, స్క్రీన్పై తన పేరు పడితే చాలు అనుకుంటున్న క్రమంలో 1973లో గీతా సినిమాలో హీరోగా తొలి అవకాశం రావటమే కాక మొదటి సినిమాతోనే మంచి నటనకు గాను ఆ 7 ఉత్తమ నూతన నటులుగా అవార్డు అందుకున్నారు ప్రసాద్ బాబు గారు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైట్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు యాక్టర్ స్పెషల్ లో ప్రసాద్ బాబు సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. ప్రసాద్ బాబు గారు తన సినీ ప్రయాణంలో స్టార్ హీరో నుంచి మొదలుకుని స్మాల్ హీరోల దాకా దాదాపు తెలుగు హీరోలందరితోనూ కలిసి అనేక హిట్ చిత్రాల్లో నటించారు. హీరో రజనీకాంత్ నటించిన అంతులేని కథ హిట్ సినిమాతో మరి సినీ ప్రపంచంలో, సినీ వినీల ఆకాశంలో, పరిశ్రమలో గొప్ప పాపులర్ గా ఎదిగారు. ఆ సినిమాలోని నటనకు గాను అందరూ కూడా ఫీల్ అయ్యారు. అంతగా అద్భుతంగా నటించారు తిలక్ పాత్రలో.
4: కొత్త డైరీలో ఐదో నచ్చింది.
5: మన స్నేహానికి నాలుగేళ్లు నిండు, ఐదేడు.
4: ఓహో, నాలుగేళ్లుగా నా కోసం కాచుకున్నావని గుర్తు చేస్తున్నావు అన్నమాట. ఇందుకే ఆ ప్రతి సంవత్సరం కొత్త డైరీ ఇవ్వడం.
5: సరిత, మనసు ఎంతకాలమైనా కాచుకుంటుంది.
4: అవును, దానికి ముఖ్యతనే లేదు.
5: కానీ వయస్సు.
4: నేను ప్రేమిస్తున్నది నీ మనసు, వయస్సును కాదు.
5: నాకు నీ మనసు కావాలి, వయస్సు కావాలి.
4: తెలక్, నీకు తెలుసు నా బాధ్యతను ఇంకా తీరలేదని.
5: సంసారం బాధ్యతలకు, సముద్రంలో నెలలకు అంతక్క సరిక. నాకు గుల్లి తిలకం చూడాలని.
3: అంతలా డైలాగ్ డెలివరీలోను నటనలోను ఎంతో ప్రతిభను చూపించారు. ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ఆ సినిమా 1976లో విడుదలై సంచలనమైంది. అందులో నటించినటువంటి నటులందరికీ కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చాయి. ఆ సినిమాతో ప్రసాద్ బాబు గారు వెనుదిరిగి చూడలేదు.

అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

dum dum dum dum.

గోమాతలే గత కొండంత ప్రేమత దీర్చవచ్చనమా. కాన్వెంటు పిల్లల పోలిన నెమళు

0: ఆ సినిమాలో అన్ని విశేషాలే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారైతే తన గొంతులో ఉన్న విశ్వరూపాన్ని చూపించారు. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్నాం గుర్తుకొస్తున్నాయి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం,
0: నిజానికి ప్రసాద్ బాబు గారి పాత్రతో పాటు నటన కూడా సహజంగా ఇంట్లో వ్యక్తిగా ఉంటుంది. 1973లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బాబు గారి దర్శకత్వంలో తెగెక్కిన మనవరి పాండవులు చిత్రంలో కూడా మంచి సాలిడ్ పాత్ర వేశారు. కృష్ణరాజు, చిరంజీవి, మురళీమోహన్ వీళ్ళందరితో పాటు మరి సమానంగా భీమన్న పాత్రలో నటించి పాత్రకు జీవం పోశారు. శభాష్ అనిపించుకుని ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని అటు నుంచి ఇక అందరి దృష్టిలో పడి వరుస అవకాశాల మీద అవకాశాలు రావడమే కాకుండా మంచి మంచి పాత్రలు పోషించే అవకాశం ఇచ్చారు దర్శకులు, నిర్మాతలు, సహనటులు. ఇంకా అప్పటికి లెజెండరీస్ యాక్టర్స్గా ఎవరైతే వెలుగుతున్నారో వారందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చి వెనుదన్నుగా నిలిచి ప్రోత్సహించారు.

నాకు చీర పెడత, ముక్కు మీద ముక్కు మీద ముద్దెడత, కాపవరం హోటలు కాడ కాపీ నీళ్లు తాపిస్తా. దొరగారు మా దొరగారు సై అంటే సరదాలు తీరుస్తా, దొరగారు సై అంటే సరదాలు తీరుస్తా.

కెరీర్ తొలినాళ్లలో ప్రసాద్ బాబుగారు అప్పటి తన సమకాలికులు యువ హీరోలైన చిరంజీవి, మురళీమోహన్, చంద్రమోహన్, రజనీకాంత్లతో మంచి స్నేహం ఉంది. అయితే వారి వారి అదృష్టం సామర్థ్యాలను బట్టి చరిత్రను తిరగరాసి హీరోలయ్యారు. కానీ ప్రసాద్ బాబు గారు మాత్రం నిరాడంబరంగా ఏమాత్రం బాధపడకుండా తన పట్ల, తన నటన పట్ల, తన ప్రతిభ పట్ల విశ్వాసం, నమ్మకం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ పాత్ర వచ్చినా కూడా అలవంకగా చేశారు, సంతృప్తి చెందారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని విజయంగా మలుచుకుని సినీ పరిశ్రమలో నిలదొక్కున్నారు. వరుస అవకాశాలే కాకుండా అగ్ర హీరోలతో కూడా మరి మంచి బలమైనటువంటి పాత్రలు, హీరోలు పాత్రలు వేసే అవకాశం వచ్చింది. అలా ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో కూడా మంచి మంచి గొప్ప హిట్ సినిమాల్లో పనిచేసి శభాష్ అనిపించుకున్నారు.

0: భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. మీరు వెంటనే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈ రోజు కార్యక్రమంలో నటులు ప్రసాద్ బాబు గారి సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. అప్పటి అగ్రనటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో కలిసి మంచి సహాయ పాత్రల్లో, అలాగే పోలీస్ పాత్రల్లో సోదరునిగా, తర్వాత ఇంకా కుటుంబ సభ్యునిగా కూడా మంచిగా నటించి, గొప్పగా నటించి తన స్థానాన్ని బదలుపరుచుకున్నారు. పాత్ర ఏదైనా సరే అవలీలగా ఆ పాత్రలో లీనమై నటించడం ప్రసాద్ బాబు గారి స్పెషల్. ఎన్టీఆర్తో రౌడీ రాముడు, కొంటి కృష్ణుడు, యమగోళ, అడవి రాముడు, బొబ్బిలిపులి, మేజర్ చంద్రకాంత్, విశ్వరూపం, కొడవేటి సింహం, సర్దార్ పాపరాయుడు, ఇలాంటి విజయవంతమైనటువంటి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. సొంత ఇమేజ్ను సృష్టించుకున్నారు.

బాలీవుడ్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న గొప్ప నటులు ప్రసాద్ బాబు గారు. మరీ ముఖ్యంగా తన కెరీర్ ఆరంభం నుంచి హీరో కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, అలాగే చిరంజీవి గారు తనను సొంత తమ్ముని వలె చూసుకునేవారని, దాదాపు వారి సినిమాలన్నింటిలోనూ మంచి పాత్రకు తననే కోరుకునేవారని అనేక ఇంటర్వ్యూలో చెబుతూ ఉంటారు నేటికి కూడా. అయితే అంతలా వారిని మరి ప్రోత్సహించారు. వారి నటన, వారి ప్రతిభ, వారి సామర్థ్యం గురించి మంచి స్నేహభావం, అలాగే మంచి మానవత్వం ఉన్నటువంటి మర్యాదలు, తర్వాత రెస్పెక్ట్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీలో అందరితో మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ మంచి మంచి సినిమాల్లో ఆయన చేసినటువంటి దాదాపు సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అంత అద్భుతంగా రాణించారు. దానికి తోడు ఆ గర్వం అనేది కానీ, లేకపోతే నాకు ఈ అవకాశం రాలేదే, నాకు హీరోగా అవకాశం రాలేదే అని చెప్పేసి అనుకోకుండా, వచ్చిన ప్రతి అవకాశాన్ని విలంగా కూడా ప్రతి పాత్రకు ఆయన ప్రాణం పెట్టి నటించారు. అలాగే గుర్తుండిపోయారు. పేరు కన్నా ఆయన చూడగానే ఓ సూపర్గా ఉంటుంది అనేంతలా అట్లా ముద్ర వేసుకున్నారన్నమాట. ఆ విధంగా మంచి నటులుగా రాణించారు. ఆయన చేస్తున్నటువంటి సినిమాలో ముందుగా ఆ డైలాగ్ ఏంటి, కథ ఏంటి, ఇవన్నీ, తర్వాత తారాగణం ఏంటి, దర్శకులు ఎవరు, ఇలా ఏది కూడా అడగకుండా బ్లైండ్గా వెళ్ళి ఇచ్చినటువంటి డైలాగ్, ఇచ్చినటువంటి సన్నివేశంలో లీనమై పాత్రలో ప్రకటన ప్రవేశం చేసేవారు. అలా ఆయన

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకు సమయ కార్యక్రమంలో నటులు ప్రసాద్ బాబు గారి సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. ఇక హీరో కృష్ణ గారి 141 సినిమా దొంగల వేటలు మెయిన్ విలన్ ప్రక్కన సైడ్ విలన్ గా, అలాగే సుభాష్ బాబు సినిమాలో మెయిన్ విలన్ గా పోషించే అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా కృష్ణ గారి చాలా హిట్ సినిమాల్లో ఏదో ఒక ముఖ్య పాత్రలో మెరిచి మురిపించి మెరిసిపోయి అలా నటించి ఆ పాత్రకి వన్నె తెచ్చారు. ఆయన నటించిన సినిమాల్లోని పాత్రలను వర్ణించడం చాలా సాహసమే చేయాలి, ఎందుకంటే అన్ని రకాల పాత్రలను అలవోకగా నవరసాలను పండించడంలో గనులు ఆయన. అందుకే మరి పాత్ర ఇది అది, ఆ పాత్ర స్వభావం ఏంటి, నేపథ్యం ఏంటి, ఇలా చెబుతూ పోతే నిజంగా ఆ పాత్రలు ఆ మనకు ఆయన కాకుండా ఆ పాత్ర కనిపిస్తుంది అన్నమాట. అలా నటించడంలో మరి ఆయన గొప్పగా రాణించారన్నమాట.

హీరో శోభన్ బాబు సినిమాలలో ఎక్కువగా కుటుంబంలో ఒక సభ్యుడిగా, బంధువుగా, స్నేహితుడిగా కథను మలుపు తిప్పే, సంఘర్షణ పెంచే పాత్రలు పోషించారు ప్రసాద్ బాబు గారు. అనుబంధం, భార్యాభర్తలు, అత్తమిచ్చినాలుడు, కొంగుమొడి,

బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జున వెంకటేష్, జగవత్ బాబు, రాజేందర్ ప్రసాద్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇంకా యువ హీరోలందరి సినిమాలలో మంచి మంచి పాత్రలు పోషించారు. క్యారెక్టర్ ఏదైనా సరే తనదైన మార్క్ వేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారితో ప్రసాద్ బాబు గారిది ఒక ప్రత్యేక స్థానం అని చెప్పాలి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి హిట్ అయిన సినిమాలలో దాదాపుగా అన్ని సినిమాల్లో మంచి పాత్ర పోషించారు. మరి వారి మైత్రి కూడా, వారిద్దరు మంచి స్నేహితులు, ఒకే రూమ్లో గడిపినటువంటి సందర్భాలు, హీరోలుగా ఒకే సమయంలో ఎంట్రీ ఇస్తూనే కలిసి పనిచేసి విజయం సాధించిన రికార్డ్స్ వారి సొంతం. వారి మైత్రి ఇంకా కొనసాగుతూనే ఉంది. పునాది రాళ్ళు, మనవరి పాండవుల నుంచి మొదలుకొని దాదాపు అన్ని హిట్ సినిమాలలో ప్రసాద్ బాబు గారు కీలక పాత్రలు నటించారు. రుద్రవీణలో మూగవాణిగా ఆ పాత్రలో జీవించారు. ఎంత మంచి పేరు వచ్చిందంటే అలా అనమాట. సో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలలో ఒక కీలక రోల్లో కనిపిస్తారు ఆయన. అలాగే జగవేక వీరుడు, అతిలోక సుందరి సంచలనమైనటువంటి ఈ సినిమాలు నారదునిగా అదరగొట్టారు. అలాగే కొదమ సింహుడు విలన్ సైడ్ ఆర్టిస్ట్గా, అలాగే పసివాడి ప్రాణంలో సుందరంగా, ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో రకరకాల పాత్రల్లో రకరకాల వైవిధ్యమైన షేడ్స్లో ఆయన నటించడం నిజంగా ఆయనకు దక్కింది. దాదాపు 700కు పైగా సినిమాల్లో అన్ని రకాల పాత్రలు వేశారని చెప్పవచ్చు అంత గొప్ప నటులు ప్రసాద్ బాబు గారు. ఇది ఇవాల్టి గుర్తు.

0: మీరు విన్న పాట అన్నమయ్య సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడింది.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం.

0: సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిద్ భారతి. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన గాయకులు, సంగీతజ్ఞాని, స్వరకర్త, రచయిత గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి జీవిత విశేషాలు మనం వింటున్నాం. ఆయన గొంతు నుండి ఆ స్వరాలు అలా దైవత్వంతో కూడినట్లుగా వస్తూ ఉంటే విన్న ప్రతి ఒక్కరూ ముగ్ధులై పరవశులై తన్మయత్వంతో ఓలలాడిపోతారు. అంతటి మహోన్నత గాయకులు స్వరకర్త మన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. అనమాచార్య కీర్తనలను విశేష ప్రాచుర్యం కల్పించిన వారిలో ప్రథములు అని చెప్పవచ్చు. అందరూ అలపించేలా సరళమైన స్వరాలను కూర్చి మనకు అందించిన ఆధ్యాత్మిక గానపిపాసి. ఆయన గురించి మరిన్ని విశేషాలు విందాం. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

అహోబిలం, కంచి కామకోటి పీఠం, టిటిడి పుణ్యక్షేత్రాల ఆస్థాన విద్వాంసులుగా పనిచేసిన అసాధారణ ప్రతిభ ఆయనది. కర్ణాటక సంగీతానికి ఆయన చేసిన సేవలకు గాను 2020లో సంగీత నాటక అకాడమీ అవార్డుతో సత్కరించారు. 1948 నవంబర్ 9 రాజమండ్రిలో పుట్టారాయన. క్లాసికల్, సెమీ క్లాసికల్, లైట్, జానపద బాణీల వంటి వివిధ భారతీయ సంగీత శైలిలో ఆయన అనమాచార్య కీర్తనలు కంపోజ్ చేసి భక్తులకు, రస హృదయులకు తరగని మణి గీతాలుగా మనకిచ్చారు గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు. ఈ పాట నేనున్నాను సినిమా నుంచి చిత్రపడింది.

కొంతమంది సంగీతకారులు హనుమాచార్య కీర్తనలకు వారి వారి ప్రతిభతో బాణీలు కట్టి పాడి ప్రాచుర్యంలోకి తెచ్చినప్పటికీ గరిమెళ్ళ గారు స్వరపరిచిన బాణీలే విపరీతంగా జనహృదయాలను రంజింపచేశాయి. ఒక్క హనుమాచార్య కీర్తనలే కాదు, ఇతర కవులు రాసిన 1400కు పైగా పాటలకు స్వరలధ్యారు వారు. స్వర ప్రయోగాలు చేయటం గమకాలతో, సంగతులతో, భక్తితో, ఆర్తితో లీనమైన ఆయ అంతలా మరి తన్మయత్వంతో ఆయన పాడుతూ ఉంటే అందరూ మైమరచిపోయారు. అంతలా హనుమాచార్య కీర్తనలపై పరిశోధనలు చేసి స్వరాలు కట్టి సంగీతంలో విశేషంగా కృషి చేసి తరింపచేసినందుకు ఆయన తరించారు, భక్తులను తరింపచేశారు. నేటికి ఎప్పటికీ ఆయన పాటలు సజీవంగా ఉంటాయి, ఇన్లు విందును అందిస్తూనే ఉంటాయి, భక్తి పారవశ్యంలు ముంచుతూ ఉంటాయి. ఆ గానమూర్తంలో మనం కూడా ఒల్లాడిపోతూనే ఉంటాం విన్న ప్రతిసారి. కళారంగంలో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి మరణానంతరం పద్మశ్రీ అవార్డు వచ్చింది. తన కుమారులు అనిల్ కుమార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేత మరి అవార్డు అందుకున్నారు. అందుకే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్ఫూర్తి. ఆయన ఒక చైతన్య బావుట, భక్తి సంద్రం, స్వరాల ఊట, తన్మయత్వపు డోలా. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. నువ్వే కావాలి సినిమా నుంచి ఈ పాట.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తెరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యూమి వాంగ్ఖాలెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మర్లెస్తో సమావేశమవుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈవేళ ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈవేళ వెలువడింది. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ని ముడించి వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు యూమి నాంగ్ లైంగ్ మధ్య ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాన్ని మరింత బలోపేతం చేయడంపైన ప్రస్తుతం ఈ చర్చలు సాగుతున్నాయి. భద్రత కనెక్టివిటీతో సహా మయన్మార్ భారత్ మధ్య ఉన్న అన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలు ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు వస్తాయి. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం మయన్మార్ అధ్యక్షుడు శనివారం బీహార్లోని గయాకు చేరుకున్నారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. ప్రస్తుత పదవిలో భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి. మయన్మార్ అధ్యక్షుడు వ్యాపార పారిశ్రామిక రంగాల ప్రముఖులతో చర్చలు, క్షేత్రస్థాయి పరిశీలనల కోసం రేపు ముంబై వెడతారు. ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమవుతారు. జాతీయ రాజధానిలోని రాయ్పిథోడా సాంస్కృతిక సముదాయంలో ఏర్పాటు చేసిన ది లైట్ అండ్ ద లోటస్ రెలిక్స్ ఆఫ్ ద వేకెంట్ వన్ అనే ప్రదర్శన కూడా ఆయన సందర్శిస్తారు.

గౌతమ బుద్ధుడికి సంబంధించిన పవిత్రమైన పిప్రాహ్ అవశేషాలతో పాటు వాటితో ముడిపడి ఉన్న అత్యంత ముఖ్యమైన పురాతన వస్తువులను ఈ ప్రదర్శనలో ఉంచుతారు. భారతదేశానికి చెందిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక స్థానంలో ఉంది. అధ్యకుడు యుమి నాంగ్ లైంగ్ అధికార భరత పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలు మరింత బలోపేతం చేయడంతో పాటు మరింత విస్తరణకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ రోజు న్యూఢిల్లీలో జరిగే రెండవ భారత్ ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల చర్చలకు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు. ఈ చర్చల సందర్భంగా రక్షణ భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడం, ఉమ్మడి అభివృద్ది, సంయుక్త ఉత్పాదన అవకాశాలతో కూడిన పారిశ్రామిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, వ్యూహాత్మక విశ్వాసాన్ని సహకారాన్ని పెంచుతుందని, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం భద్రతను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టుకు కొత్తగా 5 న్యాయమూర్తులు నియమితులయ్యారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తుల సంఖ్య 37 చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించారని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీల్ నాగు, బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కశ్మీర్ లదాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించినట్లు న్యాయమంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించారు. సీనియర్ అడ్వకేట్ వెంకట సుబ్రమణి మోహన్ కూడా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37 పెంచేలాగా చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఈ రోజు మంత్రివర్గాన్ని విస్తరించారు. కోల్కతా లోక్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో 35 కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. కొత్తగా ఎంపికైన మంత్రిమండలి సభ్యులతో గవర్నర్ ఆర్ఎన్ రవి పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో అనుభవజ్ఞులైన శాసనసభ్యులతో పాటు మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన వారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో పాటు పలువురు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో కొత్తగా చేరిన మంత్రులకు శాఖలను త్వరలో కేటాయించే అవకాశం ఉంది. ఈ రోజు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో స్వపన్ దాస్ గుప్తా, అర్జున్ సింగ్, తాపస్ రాయ్, శంకర్ ఘోష్ తదితరులు ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు మధ్యప్రదేశ్ లోని రైజన్ జిల్లా నుంచి ఖేత్ బచావ్ అభియాన్ ను ప్రారంభిస్తారు. 4 పాటు సాగే ఈ ప్రచార కార్యక్రమం 3 వరకు కొనసాగుతుంది. ఎరువుల సమతూకంతో విచక్షణాయుతమైన వినియోగం, వాతావరణంలో సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులకు సకాలంలో సలహాలు అందించడం, పంచాయతీ స్థాయిలో చురుకైన భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు చేరవేయడంపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ప్రచారం ప్రారంభానికి ముందు ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను కూడా విజ్ఞప్తి చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సీనియర్ వ్యవసాయ అధికారులతో వర్చువల్ విధానంలో కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి సంభాషించారు. 10 నుంచి 24 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుండి చేరి 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరొక స్థానానికి ఈ నెల 18 తేదీన పోలింగ్ జరగనుంది. మాజీ ప్రధానమంత్రి జేడీఎస్ నేత హెచ్డీ దేవెగౌడ, కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే ఈ నెలతో తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకునే సభ్యుల్లో ఉన్నారు. మహారాష్ట, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈవేళ విడుదలైంది. ఇటీవల రాష్ట అసెంబ్లీకి ఎన్నికైన మహారాష్ట ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవార్, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్పూర్ నిన్న

ముంబైలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. అప్పటి బ్రిటిష్ భారతదేశంలో భాగమైన ప్రస్తుత బంగ్లాదేశ్లోని ఢాకాలో 1937 జనవరి 28వ తేదీన జన్మించిన సుమన్ కళ్యాణ్పూర్ 1950 దశకాల మధ్యకాలంలో హిందీ చిత్రసీమలో రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, ముఖ్యంగా మొహమ్మద్ రఫీతో కలిసి వందలాది పాటలను రికార్డ్ చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చా, నానా కర్తే ప్యార్ మొదలైనవి ఉన్నాయి.

లతా మంగేష్కర్ స్వరంతో దగ్గర పోలికొన్నప్పటికీ సుమన్ కళ్యాణ్పూర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పీఎం స్వనిధి పథకం నేటితో 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్యారంటీ లేని రుణాలు ఆర్థిక సమూహీకరణ వృద్ధికి కొత్త అవకాశాలు కల్పించడం ద్వారా పీఎం స్వనిధి పథకం అసంఖ్యాకమైన వీధి వ్యాపారుల జీవితాలను మార్చివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని కొనియాడారు. విశ్వాసం గౌరవం సలక్షణమైన సాధికారతకు చిహ్నమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2020లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా రుణాలను పీఎం స్వనిధి పథకం కింద పంపిణీ చేశారు. గత 6 ఏళ్లలో లక్షలాది మంది వీధి వ్యాపారులు సులభంగా రుణాలు పొందేందుకు పీఎం స్వనిధి తోడ్పడింది. మయన్మార్లోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలోని కాంగ్టూప్ గ్రామంలో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 55కి చేరుకుంది. నిన్న జరిగిన ఈ పేలుళ్లలో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. గనుల తవ్వకం కోసం నిల్వ ఉంచినట్లుగా భావిస్తున్న పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి 100కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రామమంతా పేలుడు ప్రభావానికి గురైందని స్థానిక వార్తా సంస్థలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ ఏడాది కూడా ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఈ టైటిల్ను స్వాధీనం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ అధ్యక్షుడు యూమినాంగ్ లాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈరోజు సంయుక్త సమావేశం జరుపుతారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు తాజా సమాచారం అందించే ఖేత్ బచావ్ ప్రచార కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ప్రారంభిస్తారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఈరోజు వెలువడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ క్రికెట్ టైటిల్ను గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు విద్యుత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 35 సెకండ్లు. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: కింగ్ తాలూకా సినిమా కోసం అనిరుద్ రవిచంద్రన్ పాడిన పాట విన్నారు.
1: They say the view from the top changes everything, but for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
0: కార్యక్రమం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. బేబీ సినిమా కోసం శ్రీరామచంద్ర పాడిన పాట ఇది.

కార్యక్రమంలో నిర్మల పాట రాజు వెడ్స్ రాంభయ్య సినిమా కోసం అనురా కులకర్ణి జయశ్రీ పాడింది. గీత రచన మట్టిపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి. ఇప్పుడు విందాం అంకిన్ సినిమా కోసం కృష్ణ, తేజస్వి, మనీషా ఏరత్ పాడిన వనమాలి గీతం, సంగీతం మిక్కీజీ మెయ్యర్.

పాట రాబిన్హుడ్ సినిమా కోసం జీవి ప్రకాష్ విద్య పాడింది. ఇప్పుడు విందాం అనగనగా ఒకరోజు సినిమా నుంచి. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్.

బెస్ట్ హిట్ సాంగ్స్ లు చివరిగా విందాము. ఓ తండ్రి కథ సినిమా నుంచి యోగు శిరీష్ పాడింది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల మార్పిడి, తక్కువ నీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి వల్లనే నేటి అఖండ భారతం సాధ్యమైందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. రాష్టంలో ఈరోజు అక్కడక్కడ ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాకాల సన్నద్దతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, నీటిపారుదల, పట్టణాభివృద్ది, పంచాయతీరాజ్, ఆరోగ్య, హోం, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నైరుతి రుతుపవనాలతో వచ్చే వర్షపాతం, ఎల్నినో ప్రభావం, ఇతర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీరు వినియోగించుకునే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. పంటల మార్పిడి, పంటల వైవిధ్య ప్రాధాన్యాన్ని రైతులకు వివరించాలన్నారు. దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో గత రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. భారత్ భారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, సర్దార్ పటేల్ కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదని, ఆయన ఒక కాలాతీత శక్తి అని అభివర్ణించారు. బ్రిటిష్ పాలకులు భారత్ను 562 చిన్న చిన్న రాజ్యాలుగా విభజించి దేశాన్ని బలహీనపరిచి వెళ్లాలని చూశారని పేర్కొన్నారు. ఆ సమయంలో సర్దార్ పటేల్

0: అద్భుతమైన దౌత్యం, రాజనీతిజ్ఞత, ధైర్యంతో ఆ సంస్థలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి నేటి అఖండ భారతావనిని నిర్మించారని తెలిపారు. ఒకవేళ సర్దార్ పటేల్ లేకపోతే నేడు మనం చూస్తున్న భౌగోళిక భారత్ ఉండేది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు నేటి నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. కేటగిరీల వారీగా కనీస వేతనాలను పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనీస వేతనాల పరిధిలోకి కొత్తగా 10 రంగాలను చేర్చడంతో మొత్తం ఉపాధి రంగాల సంఖ్య 77కు చేరింది. వేర్వేరు షెడ్యూల్డ్ రంగాలకు వేర్వేరు వేతనాలు కాకుండా అందరికీ ఒకే విధమైన వేతనాల కోసం ప్రభుత్వం ఏకీకృత నమూనా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఉత్తర్వులతో కార్మికులకు భారీగా ప్రయోజనం చేకూరుతుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాళేశ్వరం, సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా ఈరోజు రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి మహాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. సరస్వతి పుష్కరాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ముక్తేశ్వర స్వామిని ప్రార్థించినట్టు తెలిపారు. కాగా సరస్వతి అంత్య పుష్కరాలు నేటితో ముగియనున్నాయి.
1: లక్షలాది మంది వచ్చి మరి పుష్కర స్నానం గావించుకొని పుణ్యాన్ని పొంది వారు భవిష్యత్తుకు సంబంధించి మంచి జరగాలని, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా లేదా దేశమంతా కూడా మంచి సుభిక్షమైన వర్షాలు పడి స్వశ్యశామలంగా రైతాంగము అందరూ సుఖ సంతోషంతో ఉండాలని, ఆయురారోగ్యంతో ఉండాలని, ఇది లోక కళ్యాణం కొరకు జరుగుతున్నటువంటి కార్యక్రమంగా ప్రతి ఒక్కరికి శుభం జరగాలని ఆ భావాన్ని ప్రార్థిస్తూ అందరి నమస్కారం చెప్పి తెలుసుకుంటాం.
0: పాఠశాల విద్యలో తెలంగాణ రాష్ట్రం పనితీరు గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర విద్యాశాఖ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో పేర్కొనడం తమ ప్రభుత్వ 2 ఏళ్ల కృషికి నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ మోడల్ స్కూళ్ల ఏర్పాటు, నూతన ఉపాధ్యాయుల నియామకం, డిజిటల్ విద్యకు ప్రాధాన్యం, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, డ్రాపౌట్ల నియంత్రణ వంటి అంశాలపై బలమైన కార్యాచరణ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం పూర్తయి భవిష్యత్తులో ఈ పాఠశాలలు దేశ విద్యా వ్యవస్థలో తెలంగాణ స్థానాన్ని మొదటి స్థానంలో నిలబెడతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ లక్ష్య సాధనలో కేంద్రం ఇచ్చిన నివేదికలో పేర్కొన్న ఫలితాలు ప్రేరణగా నిలిచాయని వివరించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచందర్రావు అన్నారు. నాగోల్లో జరిగిన రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజాదరణ పొందుతుందని, పార్టీకి అవకాశాలు లేవనుకున్న ప్రాంతాల్లో కూడా కార్యకర్తల కృషితో ఘన విజయాలు సాధిస్తోందన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు, ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పార్టీ సైద్ధాంతిక విలువలు, భవిష్యత్ కార్యాచరణ, ప్రజలతో మమేకం కావడంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా కెరిమిరి మండలం కొత్తారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ పైలాన్ను ఆవిష్కరిస్తారని చెప్పారు. ఆ వెంటనే కాగజ్ నగర్ చేరుకుని పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. అనంతరం మంచిర్యాల మీదుగా రాత్రి 10 గంటలకు హైదరాబాద్కు బయలుదేరతారని వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో వేతనం పెంచడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ పథకం మహిళా కూలీ చిరుత వెంకటలక్ష్మి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: పదయాన్ని కూలీలం. మాది రాజన్న చిరుసుర్ల జిల్లా చిందూరి మండలం. నా పేరు చిరుత వెంకట లక్ష్మి. పోయిన సంవత్సరం 250-270 ఉండే కూలి. ఈ సంవత్సరం మమ్మల్ని గుర్తించి 309 రూపాయలు చేసినందుకు కృతజ్ఞతలు మీకు. ఇంకా మాకు 7 కిలోమీటర్ల దూరంలో పల్గురాళ్ల బోర్ చీకర్లో అని అక్కడ పనిచేస్తున్నాము. 3 కిలోమీటర్లు నడిసేస్తున్నాము. 4 కిలోమీటర్లు ట్రాక్టర్లు అటువంటి బండ్లు తీసుకున్నస్తున్నాం. మమ్మల్ని మా కష్టాన్ని గుర్తించి 350 రూపాయలు చేయగలరని మేము కోరుకుంటున్నాము. మా కష్టాన్ని గుర్తించినందుకు మీకు కృతజ్ఞత.
0: మొక్కల కొనుగోళ్లలో రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. మే 30 నాటికే 134,000 మెట్రిక్ టన్నుల మొక్కల కొనుగోలు చేశామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు 2,400 రూపాయలుండటంతో రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకొచ్చారని తెలిపారు.
3: 134,000 మెట్రిక్ టన్ షిఫ్ట్ చేశాను. ఇప్పుడు మిగిలిన కేవలం 30,000 మెట్రిక్ టన్, అది కూడా డైలీ 5-6,000 మెట్రిక్ టన్ త్రూ లారీస్ త్రూ ట్రాక్టర్స్ షిఫ్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇవాళ రేపు జూన్ 1 జూన్ 2 అంటే మన స్టేట్ ఫార్మర్ అసెంబ్లీ రాత్రి వరకు 100% షిఫ్టింగ్ కూడా.
0: తెలంగాణలో మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు అకాల వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, వనపర్తి, గద్వాల్, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్టంలో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించుగా 40-44 డిగ్రీల స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా రాబోయే 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు బలంగా ప్రారంభం కానున్నాయని పేర్కొంది. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట ప్రభుత్వం ముందుకు సాగాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో నిర్వహించిన బీజేపీ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో విద్యాసాగర్ రావు మాట్లాడారు. స్వావలంబన, స్వాభిమానం ఆలోచనలతో ప్రభుత్వాలు వ్యవహరించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల మార్పిడి, తక్కువ నీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి వల్లనే నేటి అఖండ భారతం సాధ్యమైందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాష్టంలో ఈరోజు అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

చూడం కార్యక్రమానికి స్వాగతం. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మా శ్రోతలకు మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్. మరి మేము అడుగుతున్నటువంటి ప్రశ్న మీ కనుక ఆన్సర్ తెలిసి వెంటనే ఆన్సర్ చేయండి. మంచి మంచి తేలికైనటువంటి ప్రశ్నలతో మేము ముందుకు వచ్చేసాను. ప్రశ్న వచ్చేస్తుంది, సూపర్ స్టార్ కృష్ణ మల్టీ స్టారర్ మూవీస్లో చాలా ఎక్కువ మంది హీరోలతో చేశారనమాట. అయితే సూపర్ స్టార్ కృష్ణ మొదటిసారిగా ఏ స్టార్తో మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించారు? ఏ స్టార్తో మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించారు సూపర్ స్టార్ కృష్ణ? ఇది 2 సార్లు 3 సార్లు వేశాను. సో దీని కనుక మీ ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. హీరో పేరు అనమాట సూపర్ స్టార్ కృష్ణ. ఏ స్టార్తో మల్టీ స్టారర్ మూవీగా మొదటిసారిగా సినిమా తీశారు? పాట వచ్చేస్తుంది. మీ ఆన్సర్, మీ పేరు, మీ ఊరు పేరు ఇలా సీరియల్గా టైప్ చేయండి.

చక్కని స్వరకల్పనలు కందుకొండ గీతం. అది గానం హరిహరన్ కౌసల్య, చిత్రం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. మనం వింటున్నాం షో టైం. షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, సూపర్ స్టార్ కృష్ణ ఏ హీరోతో మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించారు మొదటిసారిగా అని మనం ప్రశ్న వేశాం. దీనికి చాలామంది సరైన సమాధానం పంపించారు. అయితే ఇన్ టైంలో ఎవరెవరైతే పంపించారో వారి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. కరెక్ట్ సమాధానం పంపిన వాళ్ళు నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య లక్ష్మి కృష్ణమ్మ, అలాగే నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత. వీరు జాంపేట్ నిజాంపేట్ గణేష్ వేదవతి, తర్వాత గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి దామర్ల చిన్న మస్తాన్ రావు, దామర్ల పెద్ద మస్తాన్, ఇంకా వారి మిత్రబృందం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, తర్వాత కరీంనగర్ అమనమూర్తి గ్రామం నుంచి భూమిదేవి లక్ష్మీనారాయణ, అప్పలరాజుపేట నుంచి నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుంచి, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. వీరు బాలకృష్ణ నర్సంపేట వరంగల్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. రాజ్కుమార్ వీరు వీరేశు, సౌజన్య, మహేష్ బాబు, శ్రావణి, వినోద్ కుమార్, రోహన్, వేదాంశ్, చిన్న కురుమూరు కర్నూలు జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత మరొక శ్రోత అల్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య కూడా సరైన సమాధానం ఇచ్చారు. వీరు ఇంకా చాలా ఉన్నాయి, అంటే ఇండైరెక్ట్గా సమాధానం పంపించారు, వాళ్ళవి కూడా చదివే ప్రయత్నం చేస్తాను. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్. బి దివాకర్ ఉమ్మడి నుంచి, తర్వాత కొంతమంది ఆన్సర్ చేయకుండానే పేర్లు పంపిస్తున్నా, అలా చేయకండి దయచేసి. సో వీళ్ళు మాత్రమే సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఇద్దరు మునుగాళ్ళు, సినిమా హీరో కాంతారావు. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఆఫ్రికా క్యాపిటల్ సిటీస్ ఎన్ని? ఆఫ్రికా క్యాపిటల్ సిటీస్ ఎన్ని? ఈ ఆన్సర్ కనుక మీకు తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఈ పాట అయిపోయేలోపు మీ సమాధానం రావాలి. కలిజా సినిమా నుంచి ఈ పాట.

షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు మీకు కనుక సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. మేము అడిగినటువంటి ప్రశ్న, ఆఫ్రికా క్యాపిటల్ సిటీస్ ఎన్ని అని ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది ఆన్సర్ చేశారు. చేసిన వాళ్ళందరూ చదివే ప్రయత్నం చేస్తాము. వీరు ముదన్ కోచంపల్లి నుంచి, యలగొందల మార్కండే దివ్య లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య వారు, లక్ష్మీ కృష్ణమ్మ, నందిపేట నుంచి వెంకటేష్ వీరు రాంగ్ ఇచ్చారు. తర్వాత మొహమ్మద్ జైనుద్దీన్ కరెక్ట్ ఇచ్చారు. తర్వాత గుంటూరు మంగళగిరి నుంచి దామర్ల చిన్న మస్తాన్ పెద్ద మస్తాన్ రావు, బి దివాకర్ ప్రభు మెడ, మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి రోజా శిరీష, ఓంకార్ లక్ష్మీ నరసింహ, జితేందర్ ఫ్రమ్ దీకంపల్లి కరెక్ట్ ఆన్సర్, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి కూడా ఆన్సర్ చేశారు, బెంగళూరు నుంచి కూడా రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్స్ అండి. చోడవరపు నాగేశ్వరరావు, గీతానగర్ వీరు రాంగ్ ఇచ్చారండి. తర్వాత నిజాంపేట గణేష్ వేదవతి కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఆన్సర్ చేసి మీ పేర్లు పంపించండి, దయచేసి ఆన్సర్ చేయకుండా మీ పేర్లు పంపించకండి. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిద లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశ్ సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్. నాగర్పల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పుణ్య వెంకటేశం, హేమల

తర్వాత పంతాడి శ్రీనివాసరావు మోరిపొలం నుంచి వీరు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కూడా రైట్ ఆన్ సార్ అప్పలరాజు పెడన నుండి వీరు కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్ సార్ చిలక నారాయణ అనసూయ యమునపేట యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి కూడా రైట్ ఆన్ సార్ న్యాయనంద నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య వీరు అనిత ఫ్రమ్ గజ్వేల్ నుంచి కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి వీరు ఇలా ఆన్సర్ చేశారు. మరికొంతమంది ఆన్సర్ చేశారు, మాటి మాటికి వారు మెసేజ్ పంపిస్తున్నారు. ఒకసారి పంపిస్తే సరిపోతుంది, మీరు రిపీటెడ్గా మీరు మెసేజ్ చేయవద్దు. సతీష్ శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ రామరాజనగర్ హైదరాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇందాక వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఒకసారి పంపించారు, పంపించిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పంపించారు. అది పాట అయిపోయాక మాకు రీచ్ అయింది. వీరు కూడా ఇందాక రైట్ ఆన్సర్ ఇచ్చారు, ఇప్పుడు కూడా సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం 54. ఈ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతుంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది కరెంట్ అఫేర్స్ లాగనమాట. తాజా 2026 గణాంకాల ప్రకారం ఇటలీ జీడిపి గ్రోత్ ఎంత? తాజా 2026 గణాంకాల ప్రకారం ఇటలీ జీడిపి గ్రోత్ శాతం ఎంత? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. జనతా గ్యారేజ్ సినిమా నుంచి పాట.

అభిమాన ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్ మనం షూటింగ్ కార్యక్రమం వింటున్నాం. షూటింగ్ కార్యక్రమంలో మీకు కనుక ఆన్సర్ తెలిసే వెంటనే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. మేము అడిగినటువంటి ప్రశ్న, తాజా 2026 గణాంకాల ప్రకారం ఇటలీ జీడిపి గ్రోత్ శాతం ఎంత అని మనం ప్రశ్న వేశాం. కొంతమంది డాలర్స్లో రూపీస్లో వారి వారి దేశీయ కరెన్సీలో ఆన్సర్ ఇచ్చారు. మేము అడిగినటువంటి ప్రశ్నకు సూటిగా సమాధానం ఉండాలి. శాతం అడిగాము, శాతం కరెక్ట్గా చెప్పిన వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. వీరు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. బుధన్ పోచంపల్లి ఎలగందల మార్కండేయ లక్ష్మి, నాగపల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పుణ్య వెంకటేశం హేమలత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోషిని, నాగనాథ్ గుప్తా నిజామాబాద్, సతీష్ శాంతి, రిషిత సుచిత్ర సర్కిల్ రామరాజ్ నగర్ హైదరాబాద్ నుండి, తర్వాత ఫిర్జాద్గూడ శ్రీనివాస్, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, వీరు బ్రహ్మయ్య కర్నూలు నుంచి, అప్పలరాజుపేట నుండి, శిరీష సుమన్ కిస్మత్పూర్ నుండి, దస్తగిరి సంధ్య ప్రదటూరు కడప జిల్లా నుండి, మణికాంత తిలక్ నగర్ హైదరాబాద్ నుండి, భాను మియాపూర్ నుండి, చింత శ్రీనివాస్ షాపల్ నుండి, వీరు బాలకృష్ణ నర్సంపేట వరంగల్ నుండి, నరేందర్రెడ్డి హైదరాబాద్ హైదర్షా కోటయ్య నుండి, న్యామనం నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య, హర్షిణి ఆదిలాబాద్ రామ్నగర్ నుంచి మాత్రమే సరైన సమాధానం ఇచ్చారు. మిగతా వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పేసి సమాధానం ఇచ్చారు. అలా ఇవ్వడం కరెక్ట్ కాదు, ఎందుకంటే సూటిగా సమాధానం ఉండాలి. తాజా 2026 గణాంకాల ప్రకారం ఇటలీ జీడిపి గ్రోత్ శాతం 0.52 ఇది అనమాట కరెక్ట్ ఆన్సర్. 0.52 ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతుంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెర్ట్స్ కార్యక్రమంలో మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఇది ప్రశ్న అనటంకంటే చిన్న ఒక పద్యం బిట్టిస్తాను. ఇది ఏ సినిమాలో నుండి అనేది మీరు సినిమా పేరు తెలిస్తే వెంటనే మాకు వాట్సాప్ చేయండి 0402324085 నెంబర్కు.

0: ಲಾಭ ನನ್ನು ಮಾತಾಡಗಾನೀನಿ.
1: ఈ పద్యం ఏ సినిమాది? ఆన్సర్ తెలిసే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. సమాధానం పేరు, తర్వాత మీ ఊరు పేరు, మీ పేరు, ఇవి మాత్రమే వరుసగా టైప్ చేయండి.

ఒక శ్లోకం వినిపించాం, అది ఏ చిత్రం నుంచి అని ప్రశ్న వేస్తాం. దీనికి సరైన సమాధానంగా మరి చాలామంది ఆన్సర్ చేస్తారనుకున్నాము, కానీ కొంతమంది లేటుగా స్పందిస్తున్నారు. పాట అయిపోయేలోపు అనే ఒక నిబంధన పెట్టుకున్నాం కాబట్టి అయిపోయేలోపు ఎవరైతే పంపించారో వాళ్ళని మాత్రం చదువుతున్నాము. సరైన సమాధానం పంపించిన వాళ్ళ పేర్లు పంతాడి శ్రీనివాసరావు మురుగుల నుంచి, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీ సుమలత, సంతోష్ కుమార్ నితి సంతోషిణి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, వీరు పాలెంపోలయ ఆలలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, మంగళగిరి నుంచి దామర్ల చిన్న మస్తాన్ పెద్ద మస్తాన్ రావు, నిజాంపేట్ గణేష్ విధవతి, వరంగల్ కాసిపుగ్గ నుంచి దాసి రామచంద్రం, దశగిరి సంధి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, వీరు గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ, రాంప్రసాద్ రామ్ చరణ్, బ్రహ్మయ్య కర్నూలుండి, బూదన్ పోచంపల్లి నుంచి ఎలగందల మార్కండేయ లక్ష్మి, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార లక్ష్మీ నరసింహ మహబూబ్నగర్ నుంచి, తర్వాత నార్కెట్పల్లి మండల నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి, కరీంనగర్ అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మారాయణ, తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. వీరు బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుండి. సో వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు ఇన్ టైంలో ఆ శ్లోకం మేఘ సందేశం సినిమా నుంచి. సో షోలో పార్టిసిపేట్ చేసి షోకి మరింత అందాన్ని బ్యూటీనిచ్చి మిగతా వాళ్ళందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఎంతో ఉత్సాహంతో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సరైన సమాధానం పంపుతూ మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటూ మరి మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఇది ఇవాళ షో టైం కార్యక్రమం. టాగూర్ నుంచి పాట.

0: ఇవాల్టి షో టైం కార్యక్రమం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.
0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 2 గంటలు. ఆంగ్లంలో వార్తలు.

0: మారుతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్ స్టూడియోలో సమయం 2:15 దాటి 50 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శక్తిశీల కార్యక్రమం. కరుణ మల్లీశ్వరి పరిచయం అక్కర్లేని మహిళా క్రీడాకారిణి, ఒలింపిక్స్ క్రీడలో పతకం సాధించిన మొదటి భారతీయ వెయిట్ లిఫ్టర్. 1995లో చైనాలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో వరుసగా 105, 110, 113 కిలోల బరువులు ఎత్తి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన ప్రతిభాశాలి. సిడ్నీ 2000 ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పథకం సాధించి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించిన పద్మశ్రీ ఆమె. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఆమె జీవిత విశేషాలు విందాం ఈరోజు శక్తిశీల కార్యక్రమంలో. మీరు వింటున్న పాట మున్నా సినిమా నుంచి, అంతకుముందు మీరు విన్న పాట ధ్రువ మూవీ నుంచి.

కరణం మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవిత విశేషాలు వింటున్నాం. వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి సాధించిన విజయం వ్యక్తిగతం కాదు, భారతదేశ ప్రతిష్ట. అప్పటి వరకు ఏ మహిళ క్రీడాకారిణి సాధించలేని అరుదైన ఘనత సాధించారు. భారతదేశానికి ఒలింపిక్ క్రీడల్లో పథకాలు ఎందుకు రావు అందరూ ప్రశ్నిస్తున్న తరుణంలో ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడినంత సులువు కాదు. కఠోర సాధన, శ్రమ, వేదన, త్యాగం, నిరంతర పోరాటం ఉంటేనే ఇలాంటి విజయాలు సాధిస్తారు, దక్కుతాయని సందేశమిచ్చినటువంటి దేశభక్తురాలు ఆమె. ఇంతకీ కరణ్ మల్లీశ్వర్కి వెయిట్ లిఫ్టింగ్ క్రీడ పట్ల ఆసక్తి ఎలా కలిగింది, ఆ వివరాలు కూడా చెబుతా. వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ్ భారతి.

సోగ్గాడి చిన్ననాయన. ఈ సినిమా నుంచి అనూప్ రూబెన్స్ కోసల్యపడిన పాట విన్నారు. కరణ్ మల్లేశ్వరి విజయాన్ని చూసి యావత్ ప్రపంచమే సంబరాలు చేసుకుంది. ఎందుకంటే వరుస విక్టరీలు అలా ఉన్నాయి. ఎంతలా అంటే బీబీసీ శతవసంతాల వేడుకల్లో, అంటే 2022 జరిగినటువంటి ఆ వేడుకలు ఆమెకు బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇచ్చి గౌరవించింది. ఇది భారతదేశ క్రీడారంగం సాధించిన చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించవచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి.

కార్యక్రమంలో మీరు విన్న సూపర్ హిట్ ట్రాక్ ఆర్యస్ సినిమాలోనిది. సాగర్ పాడారు. మనం శక్తిశీలి కార్యక్రమంలో వెయిట్ లిఫ్టర్ కరుణ మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఆమె సక్సెస్ఫుల్ జర్నీ గురించి, వెయిట్ లిఫ్టర్గా ఎలా మారారు ఏంటి అని చెప్పేసి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిత్తూరు జిల్లా తవణంపల్లి గ్రామంలో 1975 జూన్ 1 జన్మించిన కరణ మల్లీశ్వరి తన అక్క మంచి వెయిట్ లిఫ్టర్ అన్నమాట. అలా కావటం చేత ఆమె దృష్టి కూడా ఆ క్రీడపై మళ్ళింది. మల్లీశ్వరి అక్క జాతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. అయితే ఆమెకు శిక్షణ ఇస్తున్నటువంటి కోచ్ ప్రోత్సాహం వల్ల ఆ తీరును చూసి అటువైపు ఆకర్షితురాలే. అక్క సాధిస్తున్నటువంటి విజయాలకు ఆకర్షితురాలే. తాను కూడా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కావాలి, విజయాలు సాధించాలనే పట్టుదలతో మరి ఇలా అంతర్జాతీయంగా కాంస్య పథకంతో మెరిశారు, మనందరినీ కూడా మురిపింపజేశారు. మరి అంత గొప్ప క్రీడాకారిణిగా ఎదిగారు, మహిళా లోకానికి ఒక స్ఫూర్తిగా, ఒక మార్గదర్శినిగా, మార్గదర్శిగా మారారన్నమాట. అంత గొప్ప పథకాలు సాధించారు. పైగా వెయిట్ లిఫ్టింగ్లో ఒలింపిక్ క్రీడల్లో మొదటిసారి ఇలా పథకం తెచ్చినటువంటి తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్రలో నిలవటం అనేది ఒక గర్వకారణం అన్నమాట మనందరికీ కూడా. సో మరింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను, వింటూ ఉండండి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం శక్తిశీలి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మన వెంటనే కార్యక్రమం శక్తిశీలి వెయిట్ లిఫ్టర్ కరణ మల్లీశ్వర్ పుట్టిన సందర్భంగా ఆమె సాధించిన విజయాల గురించి, ఆమె జీవిత విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిజానికి ఒక్కో క్రీడకు ఒక్కో నిబంధన ఉంటుంది, కొన్ని పరీక్షలు ఉంటాయి, వాటికి తోడు ప్రతిభ ఉండాలి, సవాళ్లను తట్టుకోవాలి, క్రీడా స్ఫూర్తి ఉండాలి. పైగా కరణ మల్లీశ్వర్ ఎంచుకున్నటువంటి క్రీడ బరువులెత్తడం. మరి దీనికి కావాల్సింది శారీరక దారుఢ్యంతో పాటు బుద్ధిబలం, ఇవన్నీ కూడా ఉండాలి, ఓపిక ఉండాలి. పైగా ఈమె మహిళ అంటే ఎన్నింటినీ తట్టుకొని అన్నింటినీ సమకూర్చుకొని కండపుష్టితో పాటు పట్టుదల, కృషి, కఠోర శ్రమ సాధన చేసి మరి ఆమె బరిలోకి దిగారు. మొదటిసారిగా 1994 ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో 54 కిలోల విభాగంలో స్వర్ణ పథకం సాధించారు. అలా కెరీర్లో మొదటిసారి విజయంతో అలా దూసుకెళ్లారు. అలా దూసుకెళ్లి వరుసగా ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నారు. ఆ విజయాలు సాధించినందుకు గాను భారత ప్రభుత్వం కూడా సగౌరవంగా ఆమెను సత్కరించింది. ఆ వివరాలు కూడా విందాం, వింటూ ఉండండి.

కరణం మల్లీశ్వరిని ఒలింపిక్స్ పోటీలకు వెళ్ళి గెలిపిస్తుందని, గెలిచి వస్తుందని మనం అనుకున్నటువంటి ఆశ, మనం అనుకున్నటువంటి సంకల్పం ఖచ్చితంగా గెలిపిస్తుందని, ఆమె పట్టుదల కూడా ఆమెని ముందుకు నడిపిస్తుందని, విజయం సాధించేలా చేస్తుందనే నమ్మకం కలిగించిన పోటీలు మాత్రం 1995లో చైనాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు మాత్రమే. ఏకంగా వరుసగా 105, 110, 113 కిలోల పరిమితి చైనా వెయిట్ లిఫ్టర్ లాంగ్ యాపింగ్ పేరున ఉన్న ప్రపంచ రికార్డును బ్రేక్ చేశారు. అప్పుడు ఆమె చరిత్ర సృష్టించింది కరణం మల్లేశ్వరి. ఆమె చరిత్ర సృష్టించిన అదే సంవత్సరం భారత ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న బహుమతిని అందజేసింది. అలాగే అర్జున అవార్డును కూడా ఇచ్చి గొప్పగా సత్కరించింది

కార్యక్రమంలో మరిన్న పాట కిక్ సినిమా నుంచి కార్తిక్ జ్యోత్స్న పాడింది. అంతకుముందు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కోసం శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు. మనం కరణ మల్లేశ్వర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలా వరుసగా ప్రపంచంలో ఎక్కడ పోటీలు జరిగినా కూడా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పథకాలు మెడలు వేసుకుని భారతదేశ ఔన్నత్యాన్ని చాటారు. అలా 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగినటువంటి ఒలింపిక్స్లో 69 కిలోల విభాగంలో బరువెత్తి కాంస్య పథకాన్ని సాధించారు. అప్పటికి ఏ భారతీయ క్రీడా మహిళ సాధించని ఘనత కరణ మల్లేశ్వర్ గారు సాధించడం అందరికీ గర్వకారణం. ఆమె స్ఫూర్తితో ఎందరో మహిళా క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్లో రాణిస్తున్నారు. క్రీడారంగంలో ఆమె కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఎంతోమందికి ఆదర్శంగాను నిలిచి మొదటి భారతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన కరణం మల్లేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 MHz. ఇది ఇవాళ శక్తిశీల కార్యక్రమం. నేను మీ అశోక్. నమస్తే. కొత్త బంగారు లోకం సినిమా నుంచి ఈ పాట శ్వేతా పండిట్ ఆలాపన.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సుమే 3:01 దాటి 20 సెకండ్లు. ముంబై నుంచి రిలేపుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తలు, అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో మిమ్మల్ని తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ పలకరిస్తుంది. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు దాటింది. ఇప్పటికనండి అభిరుచి ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల తెరకూరిన తెలుగు సినిమా పాటలు. మరి ముందుగా యువరాజు ఈ చిత్రం కోసం చక్రవర్తి సంగీతాన్ని అందించగా పి సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆలపించిన ఈ యువల గీతాన్ని వినిపించమని కోరుతున్న శ్రోత నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం తిమ్మాపూర్ నుండి ఇల్లంతల రామకిషన్, కమల, సాయి ప్రసాద్, వెంకట సాయి, దాసర్, రాయేశ్వర్, లలిత, రాధిక, రమణి, రక్షిత, మరి కోమటి రాయేశ్వర్, అయ్యవాళ్ళ తిరుపతి, గుల్లలింగయ్య, సంతోష్, మరి వీరందరి కోరికపై ఈ పాట

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
3: అబ్బా అదిరింది.
4: కార్యక్రమం ఇప్పుడు వినండి. లక్ష్మీ కటాక్షం ఈ చిత్రం కోసం ఎస్పీ కోదండపాణి సంగీతాన్ని అందించగా, ఘంటసాలపి సుశీలతో కలిసి ఆలపించిన ఈ యుగల గీతాన్ని వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా వజ్రకుత్తూర్ మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు, గుప్తా మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజని మేడం, నాగనాథ్ గుప్తా ఇంకా వారి మిత్ర బృందం, మరి వీరందరూ కూడా ఒక పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: కార్యక్రమం ఇప్పుడు వినండి. ధర్మాత్ముడు ఈ చిత్రం కోసం ఎస్విజే బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్తో కలిసి ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్. మరి వీరందరి కోరికపై ఈ పాట

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభం.

అంతరాయానికి చింతిస్తున్నాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. అడవి రాముడు ఈ చిత్రం కోసం పి సుశీలేష్ బాలసుభ్రమణ్యం మలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న చతురు నవ్విపేట మండలం పొత్తంగల్ గ్రామం నుండి తోట చకాల పెద్ద సాయిలు, తోట నాగముని, వనిత, రవి మరి వీరందరి కోరికపై ఈ పాట

అదే అదే అదే అదే నీకు తెలిసింది కొండగాలి నాకు ఉడికెత్తిపోతోంది

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి పార్పల్లి శ్రీశాంక్ కార్తీక్ శివాజీ చంద్రకళ సహస్ర జాగ నరసయ్య పద్మ శ్రీహర్షిణి బండి కిషోర్ హరిప్రియ మరి వీరంతా కోరుతున్న ఈ పాట శ్రీమంతుడు ఈ చిత్రంలోనిది. ఈ చిత్రం కోసం

మీరు విన్న ఈ పాటతో ఈనాటి ఈ అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5:30 ఇప్పుడు వినండి కొన్ని జానపద గీతాలు. మరి కార్యక్రమాన్ని ముందుగా ఈ పాటతో

0: జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్, నిజామాబాద్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తోంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: ముఖాన్
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
9: ఇప్పుడు మరికొన్ని జనపద గీతాలు విందాం.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి ఈ జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి సినీ రంజన్ కార్యక్రమంలో కొన్ని తెలుగు సినిమా పాటలు. మరి ముందుగా ఆ నలుగురు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

విన్న పాట ఆమె కథ. ఈ చిత్రం కోసం రాంప్రసాద్ సంగీతాన్ని అందించగా ఆనంద్తో కలిసి సుశీల ఆలపించిన గీతం అది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కాలంతకులు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట. ఈ పాట విన ముందుగా కొన్ని గమనికలు చూద్దాం. జూన్ 2వ తేదీ మంగళవారం అంటే రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటిలో వచ్చే గ్లకమా మూతబిందు సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నుక్కల గారు తగిన సలహాలు సూచనలు అందజేస్తారు. అదేవిధంగా ఈ నెల 3వ తేదీ అంటే బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారా నగర నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమంలో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. అదే రోజు అంటే జూన్ 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వి స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారక నగర్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమంలో అన్ని రకాల దంతాలు చిగుల సమస్యల నివారణ గురించి దంతవేదల వైద్యంపులను డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేశారు. గమనికలు విన్నారు కదా, ఇప్పుడు పాట వినండి.

కార్యక్రమంలో చివరిగా వినండి. జస్టిస్ చక్రవర్తి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఈ పాట. ఈ పాట వినపోయే ముందుగా మరికొన్ని గమనికలు. ఈ నెల 4వ తేదీ అంటే గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖలీలు అండ్ నిజామాబాద్ వారి ప్రాయస్థ కార్యక్రమంలో ఆత్మహత్యల ఆలోచన రావడం, మత పదార్థాలకు వానిసి కావడం, ఇంకా అనేక రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ విశాల్ గారు తెలియజేశారు. అదేవిధంగా అదే రోజు అంటే గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి పరాజిత కార్యక్రమంలో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేశారు. గమనికలు విన్నారు కదా, ఇప్పుడు పాట విన్నారు.

గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్త ప్రసారం, ఇక 6 గంటల 10 నిమిషాలకు తెలుగులో ప్రాంతీయ వార్తలు, ఇక అనంతరం 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ను ఆవిష్కరించారు. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పన్నమయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణ రైతులకే కేటాయించాలని కేంద్రాన్ని కోరతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం కెరమెరి మండలం కొటారి గ్రామానికి చేరుకున్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో భాగంగా 20 మంది లబ్దిదారులకు ఇళ్ల పంపిణీ చేసిన అనంతరం రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద 112 కోట్లకు పైగా నిధులతో చేపట్టే వివిధ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణ రైతులకే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని, తక్కువ నీరు వినియోగించే పంటలు, పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రాధాన్యాన్ని అన్నదాతలకు వివరించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాల సన్నద్దతపై ముఖ్యమంత్రి ఈరోజు సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాల ప్రభావం, ఎల్నినో తదితర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా గోలేటి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పిల్లలను ప్లే స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి మంచి అలవాట్లు నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. మంచిర్యాల జిల్లా రాజారం, కొత్తపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈరోజు ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యకులు మల్లికార్జున ఖర్గేతో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇటీవల జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన భట్టి విక్రమార్క అక్కడ తాను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలను ఈ సందర్భంగా ఖర్గేకు నివేదించారు. రాజ్యసభలో 27 స్థానాలకు, 3 రాష్ట్రాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్ట్రాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం తగదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: మేము మోటార్లకు మీటర్లు పెట్టాము. ఒకవేళ మీరు అంటున్నట్టుగా మీరు జరిపే దుష్ప్రచారం, మీ మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితులు మీ ఎన్నికల్లో నిలబడం. మేము వచ్చే ఎన్నికల్లో మీటర్లు పెట్టకుండా మోటార్లకు ఎన్నికలకు ముందు పోతాం. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా తప్పుకుంటుందని చెప్పినటువంటి సూటి ప్రస్తుత సవాల్కు ఈరోజు కేటీఆర్ అధిసర సమా అని చెప్పాలి. ఈరోజు రైతు ప్రయోజనం కాబట్టి ప్రయత్నం కోరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా
0: ఉన్నారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన అవినీతి, అక్రమాల బాటలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పయనిస్తూ తెలంగాణ ప్రజానీకాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతోందని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. ఈరోజు బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దళారులు దోచుకుంటుంటే అన్నదాతలు నష్టపోతున్నారని, అకాల వర్షాల

0: ఉప్పు పొంచి ఉన్నా రాష్ట ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని ఆయన మండిపడ్డారు. మణుగూరు రామగుండం బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల తెలంగాణ జనసమితి రాష్ట ప్రధాన కార్యదర్శి గోపకాని శంకర్రావు, నాయకులు మాదాసు శ్రీనివాసరావు, దేవదానం కృతజ్ఞతలు తెలియజేశారు. తమ పార్టీ తరఫున ఈ రైల్వే లైన్ కోసం 2018 నుంచి ప్రధానమంత్రి, రైల్వే శాఖ మంత్రులకు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి విజ్ఞాపనలు సమర్పించామని వెల్లడించారు. ఈ రైల్వే లైన్ వల్ల మణుగూరు రామగుండం మధ్య ఉన్న మంథని, భూపాల్పల్లి, మేడారం, తాడ్వాయి వంటి మారుమూల ప్రాంతాలకు రైలు సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 4-5 తేదీల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపడుతోంది. రైతులు పంట వ్యర్థాలను కాల్చితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏటూరు నాగారం మండల వ్యవసాయ అధికారి వేణుగోపాల్ అన్నారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: పంట కోసిన తర్వాత పంట వ్యర్థాలను, వరి కొయ్యలు, మొక్కజొన్న బెండ్లు, అలా మిగతా పంట వ్యర్థాలన్నింటినీ ఎక్కువ మొత్తంలో రైతులు కాలబెడుతున్నట్టు దృష్టికి వస్తుంది. వాళ్ళందరికీ కూడా మేము సూచన చేసేది ఏంటంటే, ఇట్లా కాలబెట్టడం వల్ల మనకు భూమిలో కలవాల్సిన నత్రజని, భాస్వరం, పొటాషియం ఇవన్నీ కూడా గాలిలో కలిసిపోయి వాతావరణం కాలుష్యం అవుతుంది. అలానే భూమి సారం కూడా తగ్గిపోతుంది. మనకు ఇంకా ఎక్కువ మొత్తంలో మళ్లీ ఫర్టిలైజర్ వేసుకునే అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు కూడా పంట కొయ్యలను, పంట అవశేషాలను అసలే కాల్చవద్దు.
0: ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిపిన డఫాబెట్ ముఠాకు చెందిన 13 మందిని ఢిల్లీ, గుజరాత్, పంజాబ్లలో అరెస్టు చేసినట్టు సిఐడి చీఫ్ చారు సిన్హా వెల్లడించారు. ఫిలిప్పీన్స్, యూకే, దుబాయ్ కేంద్రాలుగా సాగుతున్న ఈ నెట్వర్క్ కు సంబంధించి 46 మ్యూల్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారమవుతుందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని బిజినేపల్లి, తెలకపల్లి మండల కేంద్రాల్లో, తూడుకుర్తి, ఉయ్యాలవాడ గ్రామాల్లో పలు ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట 6వ వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు. లబ్దిదారుల నూతన గృహాల్లో పూజలు నిర్వహించి గృహ ప్రవేశం చేయించారు. కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు 3 ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని రెబ్బన మండలం ఖైరిగూడ శివార్లో వ్యవసాయ పనుల్లో ఉన్న భార్యాభర్తలపై పిడుగు పడ్డంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కౌటగూడలో కూడా పిడుగుపాటుకు మరొకరు మృతి చెందారు. ఒకే రోజు జిల్లాలో 3 మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరీక్షా ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చని ఐఐటి రూర్కీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ ను ఆవిష్కరించారు. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణ రైతులకే కేటాయించాలని కేంద్రాన్ని కోరతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम्। प्रवाचकः पुरुषोत्तम शर्मा। आदौ मुख्याः वार्ताः। प्रधानमंत्री नरेन्द्र मोदी म्यांमायाः राष्ट्रपति ऊ मिन आउ लाइन च नवदिल्ल्यां द्विपक्षीयोपवेशनं कृतवन्तौ। उभयोः मध्ये ऐतिहासिक सभ्यतागत सम्बन्धान् सुदृढीकर्तुं वार्ता अभवत्। भारत ओमान व्यापकार्थिक सहभागिता सन्धिः CEPA इति अद्य क्रियान्वितः अभवत्। अनेन भारतीय निर्यातकेभ्यः ओमाने प्रतिशतं 98% विपणौ शुल्कमुक्त कार्यानुमतिः भविष्यति। प्रधानमंत्री स्वनिधि योजनायाः 6 वर्षपूर्तौ प्रधानमंत्री नरेन्द्र मोदी अवोचत् यत् अनया योजनया पथव्यवसायिभ्यः प्रगतेः नूतनावसराः प्रदत्ताः। पश्चिम बंगालस्य मुख्यमंत्री शुभेन्दु अधिकारी अद्य मंत्रिमंडलस्य विस्तारं विधाय 35 नूतन मंत्रिभ्यः मंत्रिमंडले स्थानम् अयच्छत्। अपि च हांगकांग नगरे आयोजितायां 22तमायां एशिया महाद्वीपीयायां अंडर 20 एथलेटिक्स चैंपियनशिप इति स्पर्धा मालिकायां भारतेन 10 स्वर्ण पदकानि समेत्य 19 पदकानि विजितानि। अथ वार्ताः विस्तरेण। प्रधानमंत्री नरेन्द्र मोदी म्यांमायाः राष्ट्रपतिः ऊ मिन आउ लाइन च अद्य नवदिल्ल्यां द्विपक्षीयोपवेशनं कृतवन्तौ। उभयोः मध्ये ऐतिहासिक सभ्यतागत सम्बन्धान् इतोपि सुदृढीकर्तुं वार्ता अभवत्। संवादे म्यांमा भारत देशयोः मिथः सुरक्षां सम्पर्कं च समेत्य देशद्वयोः सम्बन्धानां समेपि पक्षाः चर्चिताः। उपवेशनस्य अनन्तरं विदेश सचिवः विक्रम मिसरी अवोचत् यत् देशद्वयेन विदेश व्यवहार विकास शिक्षा स्वास्थ्यादि विषयेषु कार्याचरणाय सहमत्यं प्रकटितम्।
1: दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया। कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है।
2: ग्रोथ एंड प्रॉस्पेरिटी इन द रीजन।
0: भारत ओमान व्यापकार्थिक सहभागिता सन्धिः CEPA इति अद्य क्रियान्वितः अभवत्। वाणिज्योद्योग मन्त्री पीयूष गोयलः अवोचत् यत् अयं सन्धिः देशद्वयस्य आर्थिक रणनीतिक सम्बन्धान् दृढयिष्यति। एकस्मिन् राष्ट्रीय दैनिक पत्रे प्रकाशिते लेखे श्रीगोयलः अवोचत् यत् अयं निधिः नूतनापणम् उद्घाटयिष्यति। अनेन निर्याते वृद्धिः भविष्यति, निवेशः अपि वृद्धिं यास्यति। व्यापकार्थिक सहभागिता सन्धेः अन्तर्गतं भारतीय निर्यातकेभ्यः ओमाने उत्पाद समूहेषु विपणौ प्रतिशतं 98% शुल्कमुक्ति कार्यानुमतिः भविष्यति। श्रीगोयलेन उक्तं यत् अनेन आजीविका संवर्धनाय विद्यार्थिभ्यः श्रमिकेभ्यः महिलाभ्यः कृषकेभ्यः मत्स्यजीविभ्यः सूक्ष्म लघु मध्यम उद्योगेभ्यः च महत्वपूर्णरूपेण लाभो भविष्यति।
3: I am confident that this comprehensive agreement
4: हमें विश्वास है कि व्यापक समझौता ओमान के साथ हमारे संबंधों को नई गति प्रदान करेगा। पहले दिन से ही भारत को ओमान की 98% उत्पाद श्रेणियों में शुल्क मुक्त पहुंच प्राप्त होगी और इससे भारत के ओमान को होने वाले 99% से अधिक निर्यात को लाभ मिलेगा। व्यापक आर्थिक साझेदारी समझौता CEPA हमारे साझा भविष्य की रूपरेखा है।
3: Of our shared future.
0: प्रधानमंत्री स्वनिधि योजनायाः 6 वर्षाणि पूर्णानि अभवन्। श्रीमोदी अस्याः योजनायाः प्रशंसां विधाय अवदत् यत् PM स्वनिधि योजनया प्रतिभूतिं विना ऋणप्रदानं वित्तीय समावेशनम् अपि च विकासस्य नवीन अवसराः प्रदत्ताः, येन लक्षशः पथविक्रेतिजनानां जीवने उन्नतिः समागता। पश्चिम बंगालस्य मुख्यमंत्री शुभेन्दु अधिकारी अद्य मंत्रिमंडलस्य विस्तारं अकरोत्। राज्यपालः RN रविः कोलकातायाः लोकभवने आयोजिते समारोहे 35 नूतन मंत्रिभ्यः पदस्य गोपनीयतायाः च शपथग्रहणं कारितवान्। समारोहे मुख्यमंत्रीवर्येण सह अन्य वरिष्ठ नेतारः अपि उपस्थिताः आसन्। नवनियुक्त मंत्रिभ्यः विभागानां आवंटनम् अनन्तरं भविष्यति। शपथ ग्रहण समारोहे स्वप्नदास गुप्ता, अर्जुन सिंह, तापस राय, शकर घोष च शपथवचनं स्वीकृतवन्तः। संस्कृत वार्तायाः संस्करणम् इदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newzoneair.gov.in इत्यत्र अथ newzoneair चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। भारत ऑस्ट्रेलिया देशयोः रक्षामन्त्रिणोः द्वितीय संवादोपवेशनं राजधान्यां नवदिल्ल्याम् अभवत्। रक्षामन्त्री राजनाथ सिंहः अथ च ऑस्ट्रेलिया देशस्य उपप्रधानमन्त्री रक्षामन्त्री च रिचर्ड माल्सः उपवेशनस्य अध्यक्षतां कृतवन्तौ। श्री सिंहेन प्रोक्तं यत् उपवेशनावधौ भारत ऑस्ट्रेलिया देशयोर्मध्ये सुरक्षा सम्बन्धः सुदृढः अभवत्। श्री माल्सः अवादीत् यत् ऑस्ट्रेलिया भारत देशौ रक्षा सहभागितां सुदृढः अकुरुताम्। देशद्वयं सामुद्रिक क्षेत्रे मिलित्वा कार्यं करिष्यतः। वार्तायां द्विपक्षीय रक्षा सहयोग विषये प्रगतिः समीक्षिता, यया सहभागितायाः नूतन मार्गस्य अन्वेषणं भविष्यति। जलशक्ति मंत्री सी आर पाटिलः, विज्ञान प्रौद्योगिकी मंत्री जितेन्द्र सिंहः च अद्य राजधान्यां नवदिल्ल्यां जलानुसंधान विकास संबद्धां एकां कार्यशालां उद्घाटितवन्तौ। अत्रावसरे श्री पाटिलः अवदत् यत् अस्यां कार्यशालायां जलसंकटस्य समाधानेषु व्यापक विचार विमर्शो विधीयते। अस्मिन् अवसरे जलशक्ति मन्त्रालयेन, इसरो इति भारतीयान्तरिक्षानुसन्धान संघटनेन च जलसंसाधनानाम् आकलनाय प्रबन्धनाय च उपग्रहाधारितानुप्रयोगम् उन्नत प्रौद्योगिकीं च दृढयितुं सन्धिः हस्ताक्षरितः। व्यावसायिक प्रतिष्ठानेषु प्रयुज्यमानस्य 19 किलोग्राम भारमितस्य LPG इति वातिभाण्डस्य मूल्ये वृद्धिः सञ्जाता। परं गृहेषु प्रयुज्यमानस्य LPG इति वातिभाण्डस्य मूल्ये परिवर्तनं नैव कृतम्। अवधेयं यत् वैश्विक परिदृश्ये तैलमूल्येषु अस्थिरता कारणेन इयं वृद्धिः जाता। पश्चिमेशियायां अमेरिका ईरानयोः गतिरोध अपि अपरं मूल्यवृद्धिकारणं वर्तते। वस्तुसेवाकरस्य सकलसंग्रहः विगतमासे 3.2% संवर्ध्य 1,94,000 कोटिरूप्यकाधिकः अभवत्। विगते वर्षे मई मासे संग्रहः 1,88,000 कोटिरूप्यकाणि आसीत्। गतमासे केन्द्रीय वस्तुसेवाकरस्य संग्रह 37,790,300 कोटिरूप्यकाणि अपि च राज्य वस्तुसेवाकरस्य सकलसंग्रह 45,043,100 कोटिरूप्याणि आसत्। एकीकृत वस्तुसेवाकरस्य संग्रह 1,50,090,900 कोटिरूप्यकाणि आसीत्। सर्वोच्च न्यायालयेन 5 न्यायाधीशानां नियुक्तिः कृता। अनेन सहैव मुख्य न्यायाधीशं समेत्य न्यायाधीशानां संख्या 37 संवृत्ता। विधि न्याय मंत्री अर्जुन राम मेघवालः सामाजिक संचार पटले अवोचत् यत् राष्ट्रपतिना मुख्य न्यायाधीशस्य परामर्शानन्तरं सर्वोच्च न्यायालये 5 नूतन न्यायाधीशानां नियुक्तिः कृता। अवधेयं यत् केन्द्र प्रशासनेन विगते मासे एकं अध्यादेशं प्रस्तूय विधो संशोधनं कृतमासीत्। हांगकांग नगरे आयोजितायां 22वीं एशिया महाद्वीपीयायां अंडर 20 एथलेटिक्स चैंपियनशिप इति स्पर्धा मालिकायां भारतेन 10 स्वर्णपदकानि, 5 रजतपदकानि, 4 कांस्यपदकानि च समेत्य 19 पदकानि विजितानि। पदकतालिकायां भारतेन द्वितीयं स्थानं प्राप्तम्। प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना 22वीं एशिया महाद्वीपीयायां अंडर 20 एथलेटिक्स चैंपियनशिप इति स्पर्धा मालिकायां 10 स्वर्णपदकानि समेत्य 19 पदकानि प्राप्तवद्भ्यः भारतीय दलेभ्यः वर्धापनानि प्रदत्तानि। प्रधानमन्त्रिणा उक्तं यत् इमे युवानः भारतस्य कीर्तिं विश्वस्तरे प्रापयितुं निरन्तरं प्रयत्नं कुर्वन्ति। एतेषाम् उज्ज्वल भविष्याय प्रधानमन्त्रिणा शुभकामनाः प्रदत्ताः। इति वार्ताः।
5: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమాచార దర్శిని. ఈనాటి సమాచార దర్శిని కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 కొరకు దరఖాస్తుల ఆహ్వానం. ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన బాలలు స్వచ్ఛంద సంస్థలకు 2026 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ భారత ప్రభుత్వం ప్రదానం చేయనున్నట్టు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ శ్రీమతి డి పద్మ గారు ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక మరియు విజ్ఞాన నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభా పాఠవాలు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు తదితర అంశాలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. ఈ అవార్డులకు 5 నుంచి 18 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులు అని చెప్పారు. అర్హులైన బాలబాలికలు ఇక్కడ పేర్కొనబడినటువంటి వెబ్సైట్లో https://awards.gov.in లో జూలై 31 దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి గారు తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు మరొక ప్రకటన.
8: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: ఇప్పుడు ప్రబోధ గీతం.

ఈ సమాచార దర్శిని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30 దాటింది. ఇప్పుడు వినండి సినీ రంజని కార్యక్రమంలో కొన్ని తెలుగు సినీ గీతాలు. మరి కార్యక్రమాన్ని ముందుగా జ్యోతిగాడు ఈ చిత్రం కోసం పి సుశీల, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటతో ప్రారంభిద్దాం.

0: జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: సిమిడింగని కార్యక్రమం ఇప్పుడు వినండి. జీవన తీరాలు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఈ గీతం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: సినీ రంజన కార్యక్రమం చివరిగా వినండి. జానకిరాముడు ఈ చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ సాహిత్యానికి కేవి మహాదేవన్ సంగీతాన్ని అందించగా, ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్రతో కలిసి ఆలపించిన ఈ గీతం

0: మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి ఈసీ నిరంజని కార్యక్రమం సమాప్తం. సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాలు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కింద నుండి. అందాక ఈ పాట వినండి.
1: పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మ.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జి కిరణ్ కుమార్. నేను వెటనరీ అసిస్టెంట్ సర్జన్ని. ఈరోజు వచ్చేసి మనం పశుపాషలో పచ్చగడ్డి ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. పశువుల ఆహారంలో పచ్చగడ్డి అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుందండి. ఎందుకంటే రైతుకి మేలు చేయాలన్నా, పశువుకి మేలు చేయాలన్నా, నష్టం చేయాలన్నా మనం ఇచ్చే పచ్చగడ్డి బట్టే ఉంటుంది అని నేను అంటాను. ఎందుకనంటే రైతుకి ఏ విధంగా మేలు అనంటే, మనం పచ్చగడ్డిని తక్కువకే మనం పండించి చాలా, అంటే మనం ఇచ్చే దానా ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో మనం పచ్చగడ్డిని అందించగలం. అది ఎక్కువ అందించినప్పుడు మన దానా ఖర్చును కూడా మనం తగ్గించుకోగలం. తద్వారా మనకి పశువు యొక్క వ్యయం, పశువుకి అయ్యే ఖర్చుని తగ్గించుకోగలం. అప్పుడు మనకు వచ్చే లాభాన్ని పెంచుకోవచ్చు. అలాగే పశువుకి ఏ విధంగా లాభము అనంటే, పచ్చగడ్డిలో అన్ని రకాల వైటమిన్స్ కానీ, పశువుకి అవసరమయ్యే పీచు పదార్థం కానీ, ప్రోటీన్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అది పశువు దాన్ని ఈజీగా గ్రహించగలదు పచ్చగడ్డి నుంచి. మనం దాణా ఎక్కువ పెట్టినప్పటికి కూడా, దాణా ఎక్కువ పెట్టినప్పుడు అనేక రకరకాల సమస్యలకి పశువు చేరుకుంటుంది. అదే కానీ పచ్చగడ్డి దాణా రెండు సమపాల్లో కానీ ఇచ్చినట్టయితే, రెండింటిని సరిగ్గా ఉపయోగించుకొని పశువు చాలా బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. పచ్చగడ్డి విరుగా ఇవ్వడం వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే, పశువు సరైన టైంకి మీకు యద లక్షణాలకు వచ్చి త్వరగా మళ్ళీ కన్సీవ్ అయ్యి మళ్ళీ త్వరగా దూడనిచ్చి త్వరగా మళ్ళీ ప్రొడక్షన్లోకి వచ్చే ఇది కూడా ఉంటుంది. అలాగే ఈ విధంగా పచ్చగడ్డిని యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా పచ్చగడ్డి మనం చాలా విరుగా పండించుకోవచ్చు అండి. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇలా నేపియర్ గడ్డి, నేపియర్ గడ్డిలోనే సూపర్ నేపియర్ ఉంది, బుల్లెట్ నేపియర్ ఉంది, అలాగే జొన్న గడ్డి ఉంది, మొక్కజొన్న గడ్డి ఉంది, గినియా గ్రాసు మన పొలాల్లో కానీ ఎక్కడైనా కూడా ఆ గట్ల పైన అక్కడ దొరుకుతుంది గినియా గడ్డి. హెడ్జ్ లూసర్న్ అనేది మాంసకృతులు ఎక్కువగా ఉంటుంది అనమాట. అది లూసర్న్ ఫ్యామిలీకి చెందింది, అంటే మన శనగలు పప్పులు జాతికి చెందిన కాబట్టి దాంట్లో ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సూపర్ నేపియర్ గడ్డి కానీ తీసుకుంటే, సూపర్ నేపియర్ గడ్డిని కానీ మనం పెంచుకోగలిగితే చెరుకు గడ్డలాగా పెరుగుతుందండి. అది వచ్చేసి మనకు ఒక ఎకరంలో పెంచుకుంటే సంవత్సరానికి 180 నుండి 200 టన్నుల దిగుబడిని ఇస్తుంది. మీకు మొదటి కటింగ్ వచ్చేసి 90 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఇంకా త్వరగా కావాలంటే బుల్లెట్ నేపియర్ కానీ తీసుకుంటే 60 రోజులకే మీకు కటింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా దాంట్లో మాంసకృతులు కూడా ఎక్కువ ఉంటాయి, 14 నుంచి 16% మాంసకృతులు ఉంటాయి. పశువు కూడా చాలా మంచిగా దాన్ని తీసుకుంటుంది. దాన్ని చాపింగ్ చేసుకొని కానీ ఇవ్వగలిస్తే పీచు పదార్థం, మళ్ళీ దాంట్లో ఉన్న నీరు శాతం, అన్ని విధాలుగా మంచి పశువుకి చాలా నచ్చే గడ్డి అనమాట అది. ఇంకా మీరు గడ్డి ఎక్కువగా ఇవ్వడం వల్ల పాలలో ఫ్యాట్ పర్సెంటేజ్ను కూడా పెంచుకోవచ్చు, ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా మీకు పెరుగుతుంది. అలాగే సూపర్ నేపియర్ అనేది చాలా సింపుల్గా ఒక 20 పశువులు కానీ మన దగ్గర ఉంటే ఒక ఎకరం గడ్డి కానీ మనం వేసుకోగలిగితే మనకి సంవత్సరం పాటు దానికి పచ్చగడ్డి అందిపోతుందండి. ఆ 20 పశువులకి పచ్చగడ్డి అందిపోతుంది. అలాగే మీకు దానా ఖర్చు అనేది బాగా తగ్గించుకోవచ్చు. ఒక 10 లీటర్లు ఇచ్చే ఆవు కానీ సుమారుగా 30 నుంచి 40 కేజీల పచ్చగడ్డిని కానీ ఇచ్చుకోగలిగితే మనం దానాని, దాని శరీరాన్ని మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చుతోనే మనం దానా ఖర్చుని లిమిట్ చేయొచ్చు. అంటే రోజుకు 2 కేజీలు ఇచ్చామనుకోండి, దాని శరీరానికి అవసరమయ్యే దానికోసం అనేసి. ఇంకా పాలు, 1 లీటర్కి పాలుకి 400 నుంచి 500 గ్రాములు దానా ఇవ్వాల్సి వస్తుంది. అదే కానీ పచ్చగడ్డిని పెంచుకున్నామంటే 400 నుంచి 500 దాన్ని 200 నుంచి 300 గ్రాములకి మనం తగ్గించుకోవచ్చు. అప్పుడు దానా కాస్ట్ అనేది మనకి బాగా తగ్గిపోతుంది, అప్పుడు మనకి ఆదాయం అనేది పెరుగుతుంది. పచ్చగడ్డి పెంచుకునే విధానం, మొక్కజొన్న గడ్డి కానీ జొన్న గడ్డి కానీ అయితే మనకి విత్తనాలు ఉంటాయండి. మనకి వాటిని మన చల్లుకుంటే మనకి ఆ గడ్డి అనేది వచ్చేస్తుంది. ఒక 3 కట్లు అంటే ఇవి వార్షరికలు అనమాట, అంటే సంవత్సరం వరకే అవి ఉంటాయి. అంటే ఒక 3 కోతల వరకు మనకు వస్తాయి. అదే కానీ ఎక్కువ సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు మనకి ఒకసారి నాటితే రావాలి అని అంటే సూపర్ నేపియర్, నేపియర్ గడ్డలు కానీ మనం వేసుకుంటే, చెరుకు గడ్డలు ఎలా అయితే మనం నాటుకుంటామో అలాగే కనుపులు కానీ తెచ్చి మనం నాటుకోగలిగితే ఒక ఎకరాకి మనకి 6,000 నుంచి 5,000 కానీ కనుపులు కానీ మనం నాటుకుంటే 5 నుంచి 6 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం మనకు 180 నుంచి 200 టన్నుల గడ్డిని మనకి అది అందజేస్తుందండి. దానికి సరైన ఎరువులు వాడుతూ సరైన నీటిని కానీ అందిస్తే మనకి అది ఉపయోగపడుతుంది. మన గడ్డి ఎక్కువగా ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఆ గడ్డిని మనం సైలేజ్గా కింద కూడా మార్చుకోవచ్చు. సైలేజ్ అంటే మాగబెట్టిన గడ్డి అనమాట, దాన్ని కన్వర్ట్ చేసుకొని ఎండాకాలంలో కానీ గడ్డి ఎక్కువగా లేని టైంలో కూడా మనం దాన్ని వాడుకోవడానికి వీలవుతుంది. అలాగే లేదు దాన్ని హే కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే దాంట్లో ఉన్న నీటి శాతాన్ని 10% కన్నా తక్కువ కానీ మనం తగ్గించుకోవాలంటే ఎండలో పెట్టి దాన్ని హే అంటారనమాట. ఆ విధంగా కూడా చేసుకొని మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి గడ్డి మనకి అందుబాటులో లేదో అలాంటప్పుడు దీన్ని వాడుకోవచ్చు. దీనికి మన గడ్డిని పెంచుకోవడానికి ప్రభుత్వాలు కూడా చాలా విధాలుగా మనకి సహకరిస్తూ ఉంటాయండి. పచ్చగడ్డి విత్తనాలని అందించడం, మీ సమీప పశు వైద్య కేంద్రాల్లో కానీ ఎక్కడైనా కూడా సబ్సిడీ రూపంలో మీకు పచ్చగడ్డి విత్తనాలు కూడా అందిస్తారు. వాటిని వినియోగించుకొని కూడా మనం గడ్డిని పెంచుకోవచ్చు. మనం కూడా అది ఒక పంటలా భావించి, అంటే ఖాళీ సమయంలోనే తప్ప ఇంకా అవసరం లేదు అనుకోకుండా, మనకున్న పశువులు బట్టి దానికి కావాల్సిన, మీ సమీప పశు వైద్యశాలకు వెళ్తే మీకున్న పశువులకి మీకు ఎంత భూమిలో మీకు వేసుకోవాలి అనేది వాళ్ళు ఖచ్చితంగా నిర్ధారించి మీకు చెప్తారు. కాబట్టి ఆ విధంగా మీరు నాటుకొని మీ పశువులకి నిరంతరం మీరు పచ్చగడ్డి కానీ అందించగలిగితే మీరు మంచి లాభాలు. ఇంకా ఓన్లీ మీరు కాన్సన్ట్రేట్ ఫీడ్ మీదే ఉపయోగించకన్నా పచ్చగడ్డి కూడా మీరు యాడ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా లాభాలను సంపాదించవచ్చని మీకు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.
0: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
3: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:59 దాటింది, 7 గంటలు కావస్తుంది. ఎవరిందాం ప్రసార వివరాలు. మరి ఈ ప్రసార వివరాలు వినబోయే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం. ప్రకటనల తర్వాత ప్రసార వివరాలు తెలుసుకుందాం. ఈరోజు రాత్రి మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు చూద్దాం. ముందుగా ఈ ప్రకటనలు విందాం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పై

0: బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంత పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు విందాం ప్రసార వివరాలు. ఈ రాత్రి మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మరి ముందుగా ఈ రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు చూద్దాం. ఈ రాత్రి ప్రసార వివరాలు చూస్తే మరికొద్దిసేపట్లో అంటే 7:05 తెలుగులో వార్త ప్రసారం హైదరాబాద్ కింద నుండి ప్రసారం అవుతుంది. ఇక 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం 7:45 వికసిత్ భారత్, ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతుంది. ఇక 8:00 అభిరుచి, ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ధర కోరే తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఇక 8:30 జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు, మరికొన్ని ప్రకటనలు వినవచ్చు. 8:45 ఎప్పట్లాగే హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు వినవచ్చు. ఇక 10:00-11:00 వరకు అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు మిమ్మల్ని అలరిస్తాయి. ఇక 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఉంటుంది. వార్తల అనంతరం 11:10 12 సంవత్సరాల ప్రభుత్వ పాలన ప్రత్యేక కార్యక్రమంలో గరీబ్ కళ్యాణ్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతుంది. ఇక రాత్రి 11:45 మా ప్రసారాలు సమాప్తమవుతాయి. ఇవి ఈ రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాలు వివరాలు చూస్తే 5:52 వందే మాతరంతో మా ఉదయం ప్రసారం ప్రారంభమవుతుంది. 6:00 హిందీలో, 6:07 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తి రంజన కార్యక్రమంలో పూజా పుష్పాలు భక్తి గీతాలు వింటారు. 6:40 సుక్తి సుధమేకి వినిపిస్తారు డి శారద గారు. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. 7:15 ప్రభాత్ లహరి కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో డాక్టర్ నవీన్ నుక్కల గారి సూచనలు వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 సినీ రంజన కార్యక్రమం తెలుగు సినిమా పాటలు వినవచ్చు. 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఇక 10:00 90 ఏళ్ళ ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఇక 10:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వినవచ్చు. ఇవి ప్రసార వివరాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య

0: పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది, సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు.
1: And both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the president has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar sarvabhaumadhikaram ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యక్షులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని మిశ్రీ పేర్కొన్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో సమావేశమయ్యారు. ఉమ్మడి బౌద్ధ వారసత్వంపై ఆధారపడిన ఇరు దేశాల బంధాన్ని ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. మ్యాన్మార్లో శాంతి స్థాపనకు భారత్ నిరంతరం మద్దతిస్తుందని ముర్ము పునరుద్ఘాటించారు. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గోయల్, ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని ఇరు దేశాల మధ్య ఉన్న నాగరికత విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా మొదటి రోజు నుంచే ఒమన్ మార్కెట్లో భారత్కు 98% టారిఫ్ లైన్లపై సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల భారతీయ కార్మికులు, ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్స్, ఫార్మా, ఆటోమొబైల్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు.
2: I am confident that this comprehensive agreement will add a new momentum to our ties with Oman. From day one, India will secure duty-free access on 98% of Oman's tariff lines, covering over 99% of India's exports to Oman. SEPA is a blueprint of our shared future.
0: న్యూఢిల్లీలో జరిగిన రెండవ భారత ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశంలో ఇరు దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, స్వేచ్ఛ వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రాంతీయ భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ తో సహాధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ చట్టాలకు లోబడి సముద్రయాన స్వేచ్ఛ, విమాన ప్రయాణ హక్కులు, అడ్డంకులు లేని వాణిజ్యాన్ని ఇరుపక్షాలు సమర్థించాయి. గత ఏడాది అక్టోబర్లో జరిగిన మొదటి సమావేశం తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతి ఇరు నేతలు అభినందించారు. ద్వైపాక్షిక సముద్ర భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు జాయింట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ను ఖరారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఇంధన సరఫరా సజావుగా సాగేలా అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్ డీజిల్ ను ఎప్పటికప్పుడు నింపుతున్నాయని తెలిపారు. గత 3 రోజుల్లో 1.22 కోట్లకు పైగా ఎల్పీజీ డెలివరీలు జరిగాయని చెప్పారు. ఇందులో దాదాపు 95% డెలివరీ

0: గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్టాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. మహారాష్ట, తమిళనాడు, ఒడిశా రాష్టాల నుంచి ఒక్కో ఉప ఎన్నిక జరుగుతుంది. బీహార్ శాసన మండలికి 10, కర్ణాటకకు 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నీట్ యూజీ 2026 పునః పరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునః పరీక్షను సిబిటి మోడల్లో నిర్వహించే ప్రసక్తి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చని ఐఐటి రూర్కీ తెలిపింది. ఈ ఏడాది శుభం కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. కబర్ చిల్లర్ 329, జతిన్ చాహర్ 319 మార్కులతో వరుసగా 2, 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లో రేపటి వరకు ఇటువంటి పరిస్థితులే కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ అంత్యక్రియలు ఈరోజు ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నిన్న రాత్రి ముంబైలోని ఆమె నివాసంలో కళ్యాణ్పూర్ కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ గాయనీల్లో ఒకరైన ఆమె మరాఠీ భావగీతాలు, హిందీ చలనచిత్ర సంగీతంలో ప్రముఖ పాత్ర పోషించారు. సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పు వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యుమిన్ ఆంగ్ల మధ్య న్యూఢిల్లీలో ఈరోజు విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: ఇది పంట పొలాల కార్యక్రమంలో పాడి పరిశ్రమ ద్వారా ఆదాయం, ఉపాధి, ఇంకా వేసవిలో ఆకుకూరల సాగు లాభసాటిగా ఉండాలంటే సూచనలు. మరి ముందుగా పాడి పరిశ్రమ ద్వారా ఆదాయం, ఉపాధి ఎలా ఉంటుందో దాని గురించినటువంటి సమాచారం తెలియజేస్తున్నారు పి శ్యామలదేవి గారు.
1: వర్షాకాలంలో పాడి దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఎక్కువైనటువంటి పాలను పాల పదార్థాలుగా తయారు చేసి లాభదాయకంగా అమ్ముకోవచ్చు. సాయంత్రం పూట పాలు సేకరణ లేని గ్రామాల్లో, అలాగే గిరాకీ లేని సందర్భాల్లో మిగిలినటువంటి పాలను వృధా చేయకుండా పాల పదార్థాలుగా మార్చి మార్కెటింగ్ చేసుకోవాలి. పాల పదార్థాలు తయారు చేసుకుని

అమ్మటం వల్ల పాల వల్ల వచ్చే ఆదాయం కంటే సుమారు రెట్టింపు ఆదాయాన్ని రైతు సోదరులు పొందవచ్చు. నెయ్యి, కోవా, వెన్న లాంటి పాల పదార్థాలను తక్కువ పెట్టుబడులతో, తక్కువ పరికరాలతో ఒక కుటీర పరిశ్రమగా ఇంట్లోనే తేలికగా తయారు చేసుకోవచ్చు. గ్రామాల్లో వివాహాలు, వేడుకలకు పాల పదార్థాలు, మిఠాయిలను సరఫరా చేయడం ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది. కొంతమంది యువత మహిళలు పాల పదార్థాల తయారీని ఒక కుటీర పరిశ్రమగా స్వీకరిస్తే జీవనోపాధి పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పశుపోషకులు, మహిళలు, నిరుద్యోగ యువత డిమాండు మరియు ఎక్కువ కాలం నిల్వ ఉండే పాల పదార్థాలు, స్వీట్లను ఇంట్లోనే తయారు చేసుకుని మార్కెటింగ్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన యంత్రాలను అవసరం, ఆర్థిక స్తోమతను బట్టి మాత్రమే కొనుగోలు చేస్తే సరిపోతుంది. అయితే పాలతో తయారయ్యే దేశీయ పాల పదార్థాలేమిటో ముందుగా తెలుసుకోవాలి. పాల ఉత్పత్తులైనటువంటి మజ్జిగ, పెరుగు, వెన్న, కోవా, పన్నీరు, చెన్న, వీటితో తయారు చేసేటటువంటి పాలేమిటో, అలాగే ఎలాంటి యంత్రాలని ఉపయోగించవచ్చో తెలుసుకుందాం. మజ్జిగతో బాసుంతిని తయారు చేయవచ్చు. అలాగే దీనికి ఉపయోగించాల్సిన యంత్రం ఏమిటంటే వెన్న తీసే యంత్రం. ఇక పెరుగు. పెరుగుతో కలాకండ్ బర్ఫీ తయారు చేయవచ్చు. దీనికి బటర్ చర్న్ అనే యంత్రాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఇక వెన్న. వెన్నతో గులాబ్ జామ్ తయారు చేయవచ్చు. దీనికి ఫ్రిడ్జ్ ని ఉపయోగిస్తే సరిపోతుంది. ఇక కోవా. కోవాతో పేడ అలాగే సందేశ్ ని తయారు చేయవచ్చు. పేడ, సందేశ్ ని తయారు చేయడానికి ఫ్రీజర్ అనే యంత్రాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. అలాగే పన్నీరుతో రసగుల్లాలు తయారు చేయవచ్చు. దీనికి ప్రెషర్ కుక్కర్ ని ఉపయోగిస్తే సరిపోతుంది. ఇక చెన్న. చెన్నతో సుగంధ పాలు, వేపాలు, ఐస్ క్రీం, కుల్ఫీ, పరమాన్నం తయారు చేయవచ్చు. దీనికి ప్రెషర్ కుక్కర్, ప్లాస్టిక్ సీలింగ్ మిషన్, సీసాలకు మూతలు బిగించే మిషన్ ఇవి ఉంటే మనం ఈ స్వీట్లని తయారు చేసుకోవచ్చు. సాధారణంగా స్వీట్ షాపుల్లో కోవా, పన్నీర్, చెన్న, పెరుగు, క్రీం, మజ్జిగ, కిరాణా షాపుల్లో, బేకరీల్లో ఐస్ క్రీం, సుగంధ పాలు, మజ్జిగ, వివాహాల్లో, ఫంక్షన్లలో అయితే మజ్జిగ, నెయ్యి, పెరుగు, కుల్ఫీ, సుగంధ పాలు, ఐస్ క్రీం, అలాగే ఆయుర్వేదిక్ మందుల కంపెనీలు, ఆలయాలు, సౌందర్య సాధనాల తయారీ కంపెనీల్లో వెన్న, నెయ్యి మొదలైనటువంటి పాల పదార్థాలు, స్వీట్లకు గిరాకీ ఉంటుంది. గిరాకీని బట్టి పాల పదార్థాలు సరఫరా చేసి ఆదాయాన్ని పొందవచ్చు. పాలు, పాల పదార్థాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పాలు, పాల పదార్థాలు చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు పౌష్టికాహారంగా ఉపయోగపడతాయి. ఇటీవలి కాలంలో శాస్త్రజ్ఞులు రకరకాల ప్రయోగాల ఫలితంగా డయాబెటిక్ పేషెంట్లకు, పొగ తాగేవారికి, క్రీడాకారులకు, అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారి కోసం కూడా పాలు, పాల పదార్థాలు తయారయ్యాయి. వాటి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రజ్ఞుల బృందం ఇటీవల కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న నెయ్యిని రూపొందించారు. వీరు రూపొందించిన నెయ్యిలో కొలెస్ట్రాల్ పరిమాణం 15% వరకు తగ్గుతుంది. సాధారణంగా 100 గ్రాముల నెయ్యిలో 300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. కొత్త ఉత్పాదనలో కేవలం 45 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ మాత్రమే ఉండటం విశేషమే. మరి ఇలా తయారు చేసిన నెయ్యి రుచిలో ఎలాంటి మార్పు ఉండదు. వెన్న శాతం కూడా దేశీయ నెయ్యి మాదిరిగానే ఉంటుంది. శాస్త్రజ్ఞులు ఈ పాల పదార్థానికి పేటెంట్ పొందడానికి నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియను కొనుగోలు చేయడానికి, ఉత్పత్తికి ఇప్పటికే కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దేశంలో రిటైల్ వ్యాపార రంగంలో ఉన్న క్రొగర్ కంపెనీ కొలెస్ట్రాల్ తగ్గించే వెన్నలేని పాలను ప్రవేశపెట్టింది. దీనిని యాక్టివ్ లైఫ్ స్టైల్ బ్రాండ్తో అమ్మకాలు చేయనున్నారు. ఈ పాలు ఇతర వెన్నలేని పాల పదార్థాలలాగే ఉన్నప్పటికీ వీటిలో విటమిన్లు, పోషకాలతో పాటు కాల్షియం, విటమిన్ సి, డీలు కూడా ఉంటాయి. గింజలు, విత్తనాలు, కూరగాయలు, మొక్కల నుండి ప్రకృతి సిద్దంగా లభ్యమయ్యేటటువంటి ప్లాంట్ స్టీరాల్స్ ఈ పాలలో ఉంటాయి. ప్లాంట్ స్టీరాల్స్ కు కొలెస్ట్రాల్ పాళ్లను 15% వరకు తగ్గించే స్వభావం ఉంటుంది. ఆహారంలో భాగంగా ఈ పాలను 2-3 వారాల పాటు క్రమపద్ధతిని తీసుకుంటే మార్పులు గమనించే అవకాశాలుంటాయి. ఇక డయాబెటిక్ పేషెంట్ల కోసం ప్రత్యేకమైనటువంటి పాలను కూడా తయారు చేస్తున్నారు. దేశంలో డయాబెటిక్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా నెసిల్ ఇండియా కంపెనీ రాబోయే 6 మాసాల్లో ప్రత్యేకంగా వారి కోసం ఫార్ములేటెడ్ పాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ పాలు సహనశక్తి లేని వారికి,
లేదా డయాబెటీస్ ఉన్నవారికి చక్కగా ఉపయోగపడతాయి. అలాగే క్యాన్సర్ ను నివారించే పాల పదార్థాలు కూడా తయారు చేస్తున్నారు. ఆహారంలో రెగ్యులర్ గా ఎక్కువ పాళ్లలో పాల పదార్థాలు, కాల్షియం తీసుకుంటుంటే పేగులు, మలద్వారాలకు క్యాన్సర్ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని స్టాక్హోమ్లోని కెరోలిస్కో ఇన్స్టిట్యూట్ లో జరిగిన పరిశోధనలు తెలుపుతున్నాయి. స్వీడన్ దేశంలో 45 నుండి 79 సంవత్సరాల వయసున్న 45,306 మందికి రెగ్యులర్ గా కాల్షియం పాల పదార్థాలను అందించారు. ఇందులో 99% ప్రజలు ఆరోగ్యంగా ఉండగా కేవలం 1% ప్రజలకు మాత్రం 6-7 సంవత్సరాల తర్వాత కోలోరెక్టల్ అంటే పేగులు, మలద్వారం క్యాన్సర్ సోకటాన్ని గమనించారు. ఈ పరిశోధనల ప్రకారం ఆహారంలో పుష్కలంగా పాల పదార్థాలుంటే ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఇక పొగత్రాగే అలవాటును మాన్పించే పాలు కూడా తయారు చేస్తున్నారండోయ్. పాలు తాగిన తర్వాత సిగరెట్ రుచి చేదుగా ఉంటుంది. అందువల్ల పొగత్రాగే వ్యక్తుల ఆహారంలో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తే పొగత్రాగడం మాన్పించడం సులభం అంటున్నారు శాస్త్రజ్ఞులు. ఏ ఆహారంలో, పానీయాల్లో సిగరెట్ మజాను ప్రభావితం చేసే గుణం ఉందో తెలుసుకునే ప్రయత్నాలు జరిగాయి. 209 మంది పొగత్రాగే వారిని పరీక్షిస్తే ఎక్కువ శాతం మంది పాలు, జున్ను సిగరెట్ రుచిని పాడు చేస్తాయని పేర్కొన్నారు. అలాగే 14% మంది త్రాగే నీళ్లు, పండ్ల రసం, కెఫిన్ లేని పానీయాలు, మరో 16% మంది పండ్లు, కూరగాయలు సిగరెట్ రుచిపై ప్రభావితం చూపిస్తాయన్నారు. అందువల్ల పాలు, ఇతర పదార్థాలను రెగ్యులర్ గా చికిత్సలాగా ఆహారంలో తీసుకుంటే సిగరెట్ రుచించక క్రమక్రమంగా పొగ త్రాగటం మానేస్తారు. సిల్వర్ నైట్రేట్ వంటి రసాయనిక పదార్థాలు వాడుతూ సిగరెట్ దురలవాటును మాన్పించే విషయంలో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక క్రీడలు, వ్యాయామం చేసిన తర్వాత చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలు, సోడియం, పొటాషియం వంటి లవణాలు తిరిగి పొందటానికి రీహైడ్రేషన్ కు మీగడ తీసిన పాలు బాగా ఉపయోగపడతాయని బ్రిటన్లోని లాబోరో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సర్సైజ్ పరిశోధకులు తెలియజేశారు. పాలలోని ప్రకృతి సిద్దమైన ఎలక్ట్రోలైట్లు వ్యాయామం తర్వాత ఉపశమనాన్నిస్తాయని, తాగే నీళ్లు, వాణిజ్యపరంగా లభించే స్పోర్ట్స్ డ్రింక్స్ కంటే మీగడ తీసిన పాలు బాగా పనిచేస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత పాలతో పాటు ఇప్పుడు చెప్పుకోబోయే పాల పదార్థాలను తయారు చేసి మార్కెటింగ్ చేసుకుంటూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. క్రీమ్తో ఐస్ క్రీమ్, బేకరీ, కాఫీ క్రీమ్, సౌందర్య సాధనాల తయారీదారులకు ఆర్డర్లపై దీన్ని అమ్మవచ్చు. ఒక క్రీమ్ సెపరేటర్ ఉంటే గంటకు 50 లీటర్ల పాల నుండి క్రీమ్ తీయవచ్చు. ఇక పెరుగు. వెన్నలేని పాలతో తయారైన పెరుగును డైట్ కర్డ్ గా అమ్మవచ్చు. మజ్జిగ. తీయని మజ్జిగ, నిమ్మ మజ్జిగను 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వారం రోజుల వరకు తాజాగా ఉంచవచ్చు. 150-250 మిల్లీలీటర్ల ప్యాకెట్లలో సీల్ చేసి కూడా అమ్మవచ్చు. ఇక నెయ్యి. 100-200 గ్రాముల పాలిథిన్ సంచుల్లో సీల్ చేసి ఆయుర్వేద మందుల తయారీదారులకు, అలాగే దేవాలయాలకు, హోటళ్లకు కూడా సరఫరా చేయవచ్చు. ఇక చిన్నాని. రసగుల్లా, రసమలాయ్, మలై మాధుర్ వంటి స్వీట్ల తయారీలో దీన్ని వినియోగిస్తారు. చిన్న తయారీకి ఆవు పాలు అనుకూలమైనవి. 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసి చిన్నాను అమ్మవచ్చు. అలాగే కోవా తయారీకి గేదెల పాలు అవసరమవుతాయి. స్వీట్ షాపుల వారు దీన్ని కొంటారు. నాణ్యమైన కోవాకు మంచి గిరాకీ ఉంది. ఇకపోతే పన్నీర్. లీటరు పాలతో 150 గ్రాముల పన్నీర్ తయారవుతుంది. పట్టణాల్లో, హోటళ్లలో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. పన్నీర్ను 6-8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసి అమ్మవచ్చు. వే డ్రింక్. పన్నీర్ తయారీలో తొలగించిన నీటిని వే అంటారు. ఈ నీటికి చక్కెరతో పాటు ఆరెంజ్, పైనాపిల్, నిమ్మ ఎసెన్స్లు కలిపి 100-200 మిల్లీలీటర్ల సీసాల్లో నింపి క్రౌన్ మూతలు బిగించి అమ్మవచ్చు. ఇలా పాలతో పాల పదార్థాలు తయారు చేసి మార్కెటింగ్ చేస్తూ ఆదాయాన్ని పొందవచ్చు. పాడి పరిశ్రమలో పాలు, పాల పదార్థాల ద్వారానే కాకుండా పలు రకాలుగా ఆదాయం పొందే వీలుంటుంది. ఎలాగంటే పశువుల పేడ, మూత్రం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. పశువుల పేడలో 0.30% నత్రజని, 0.18% భాస్వరం, 0.18% పొటాష్, 0.36% సున్నం మొదలైన పోషకాలుంటాయి. అలాగే పశుమూత్రంలో 1.21% నత్రజని, 1.01% భాస్వరం, 1.31% పొటాష్, 1.01% సున్నం ఉంటాయి. మన రాష్ట్రంలో లభ్యమయ్యే పేడలో
83% ఎరువుగా

10% పిడకలుగా 7% ఇతర అవసరాలకు వాడుతున్నారు. ప్రతి పశువు నుండి ఏటా సుమారు 4 మెట్రిక్ టన్నుల పేడ 3000 లీటర్ల మూత్రం లభిస్తుంది. ఈ పేడను మూత్రాన్ని జాగ్రత్తగా సేకరించి మార్కెటింగ్ చేసుకుంటే ఆదాయం పొందే వీలుంటుంది. పశువుల పేడను ఎరువుగా వాడుకుంటే యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్లకు సరితూగే పోషకాలు లభిస్తాయి. పశువుల పేడ సేంద్రీయ వ్యవసాయం విజయవంతం కావడానికి, అధిక ఉత్పత్తులు సాధించడానికి అవసరమవుతాయి. పశుగ్రాసాల సాగుకు కూడా తోడ్పడుతుంది. అలాగే సంవత్సరంలో పశువుల పేడతో వర్మీ కంపోస్టు ఉత్పత్తి చేయవచ్చు. పేడ ద్వారా ప్రత్యామ్నాయ ఇంధన వనరు బయోగ్యాస్ ని పొందవచ్చు. 25 కిలోల పేడతో 500 గ్రాముల ఎల్పీజీకి సమానమైన బయోగ్యాస్ లభిస్తుంది. అలాగే పేడ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇక ఆవు పేడ విషయానికొస్తే, ఆవు పేడలో 16 రకాల ఖనిజాలున్నాయని శాస్త్రజ్ఞులు శతాబ్దాల నాడే తేల్చి చెప్పారు. గోమూత్రం, గోమయాన్ని ఆయుర్వేద వైద్యులు సుమారు 32 రకాల ఔషధాల్లో వినియోగిస్తున్నారు. గోవు ద్వారా లభించే పంచగవ్యాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ, ఇవి అమృతంతో సమాన స్థాయిని పొందాయి. దేశవాళీ ఆవు పేడ మూత్రానికి ప్రస్తుతం మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. ఇలా డైరీ ఫామ్ నిర్వహణలో కేవలం పాడి ద్వారానే కాకుండా మగదూడలు, పెయ్యలు, పడ్డలు, వట్టిపోయిన పశువులు, పేడ మూత్రాల ద్వారా కూడా ఆదాయం పొందే అవకాశాలుంటాయి. ఇక వర్మీ కంపోస్ట్ తయారు చేయడం ద్వారా కూడా ఆదాయాన్ని పొందవచ్చు. ఇది తయారు చేయడం ఎలాగంటే, 14 అంగుళాల పొడవు, 10 అంగుళాల వెడల్పు, 10 అంగుళాల ఎత్తు కలిగిన షెడ్డును నిర్మించుకోవాలి. ఈ షెడ్డులో 6 అంగుళాల వెడల్పు, 10 అంగుళాల పొడవు, 12 అంగుళాల ఎత్తు కలిగినటువంటి తొట్టిని నిర్మించి దాన్ని సమభాగంగా చేస్తూ మధ్యలో పొడవుగా గోడ నిర్మించాలి. ఇలా చేయడం వల్ల 3 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తు కలిగిన 2 తొట్లు ఏర్పడతాయి. ఈ తొట్ల అడుగు భాగంలో ఇటుక రాయిని పొడి చేసి చదును చేయాలి. దానిపైన పచ్చి పేడతో అలకాలి. ఆ తరువాత కొబ్బరి పీచును 2-4 అంగుళాల వరకు పరచాలి. ఇక తయారు చేయడం ఎలాగంటే, ముందుగా పశువుల పేడ, ఎండిన ఆకులు, కలుపు మొక్కలు, కూరగాయలు, ఇంకా ఇతర వ్యర్థ పదార్థాలను 15 నుండి 21 రోజుల వరకు కుప్పగా పోసి పాక్షికంగా కుళ్లిపోనివ్వాలి. పురుగులు, చెదల నివారణకు తొట్టి అడుగు భాగంలో వేపపిండిని చల్లాలి. ఆ తరువాత పేడను 2 అంగుళాల మందంతో పరచాలి. దానిపైన వేపాకులు, ఇతర ఆకులతో కూడి పాక్షికంగా కుళ్లిన సేంద్రియ వ్యర్థ పదార్థాలను 6-8 అంగుళాల మందంగా పరిచి మళ్లీ 2 అంగుళాల మందంతో పేడను పరవాలి. ఈ విధంగా కుళ్లినటువంటి వ్యర్థ పదార్థాలను తొట్టిలో పూర్తిగా నింపి ఆ తరువాత చిక్కటి పేడ నీటిని చల్లి వానపాములను 1 చదరపు మీటర్కి 1000 వరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా వదిలాలి. ఆ తరువాత వాటిపైన పాత గోని సంచిని కప్పి ప్రతిరోజు నీళ్లు చల్లుతూ తొట్టిలో 40% తేమ ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇలా చేస్తే ప్రతి 6 నుండి 7 వారాలకు ఒకసారి, సంవత్సరంలో 6 సార్లు వర్మీ కంపోస్టు దిగుబడిని పొందవచ్చు. ఒక పశువు పేడతో 3 మెట్రిక్ టన్నుల వర్మీ కంపోస్టు ఉత్పత్తి చేస్తూ సుమారు 3 రెట్ల అధిక ఆదాయాన్ని పొందే వీలుంటుంది. ఇక మన దేశంలో ఉన్న సుమారు 80 మిలియన్ల ఎద్దులు, దున్నపోతులు సుమారు 32,000 మిలియన్ టన్నుల వాట్ల శక్తిని అందిస్తూ దేశంలోని వ్యవసాయ యోగ్యమైన భూమిలో 65% భూమి దుక్కికి ఉపయోగపడుతున్నాయి. ఈ పశువుల మార్కెట్ విలువ 34,500 కోట్లు ఉంటుందని అంచనా. వీటి స్థానంలో ట్రాక్టర్ వంటి పరికరాలను వాడినట్లయితే 1,60,000 కోట్ల పెట్టుబడి అవసరం ఉంటుంది. ఎద్దుల ద్వారా 0.74 HP, గేదెల ద్వారా 0.75 HP, ఆవుల ద్వారా 0.45 HP శక్తి ఉత్పన్నమవుతుంది. దేశంలోని 80% మంది వ్యవసాయదారులు వ్యవసాయ పనులకు ఎద్దుల్ని వినియోగిస్తున్నారు. ఎద్దులు వాటి శరీర బరువులో 1/5 నుండి 1/6 వంతు బరువును లాగగలుగుతాయి. జత ఎద్దులు గంటకు 4 నుండి 5 కిలోమీటర్ల దూరం బండిని లాగగలుగుతాయి. అనుకూల పరిస్థితుల్లో రోజుకు 40 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించగలుగుతాయి. దున్నపోతులు ఎద్దుల కంటే నెమ్మది అయినప్పటికీ బరువులను గంటకు 3 నుండి 2 కిలోమీటర్ల దూరం వరకు లాగగలుగుతాయి. దున్నపోతులు తేలిక పనుల విషయంలో రోజుకు 6 నుండి 8 గంటలు, బరువైన పనులున్నట్లయితే రోజుకు 3 నుండి 6 గంటలు నిరంతరాయంగా పనిచేస్తాయి. దున్నపోతులు లోతైన బురద నేలల్లో కూడా బాగా పనిచేయగలుగుతాయి. అలాగే సంకరజాతి పశువులు స్థానిక ఎద్దుల కంటే బాగా పనిచేయగలుగుతాయి.
2-3 సంవత్సరాల వయస్సు నుండే ఇవి పనిచేయడం ప్రారంభించారు.

వేస్తాయి. వేసవిలో అధిక వాతావరణ ఉష్ణోగ్రత పరిస్థితుల్లో మాత్రం పనిచేయడం శంకరజాతి పశువులకు అంతగా సరిపడదు. ఇలా పశుశక్తిని కూడా రైతు సోదరులు ఉపయోగించుకోవచ్చు. అలాగే సేంద్రియ పద్ధతిలో కూడా పశుపోషణని ఉపయోగించుకోవచ్చు. రైతుల సొంత భూమిని 1 నుండి 3 సంవత్సరాల కాలంలో ఎలాంటి రసాయనిక అవశేషాలు, కృత్రిమ ఎరువులు లేకుండా కృషి చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. సేంద్రియ పద్ధతిలో ఒంగోలు, పుంగనూరు, టార్పార్కర్, దియోని మొదలైనటువంటి దేశీయ పశువుల పెంపకానికి ప్రాముఖ్యతనివ్వాలి. పశువులు సేంద్రియ వ్యవసాయం ఆచరించిన భూమిలో పుట్టి పెరిగినవై ఉండాలి. పశువులని కట్టివేయకుండా పచ్చిక బయళ్లలో తిరిగే విధంగా ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా పశువు స్వభావం ప్రవర్తనకు అనుకూలంగా ఉండే విధంగా పోషించాలి. సేంద్రియ వ్యవసాయం పద్ధతిలో సాగు చేసిన మేతనే వాడుకోవాలి. ఎలాంటి ఎరువులు, క్రిమికీటక సంహారక మందులు మేతపై వాడకూడదు. పునరుత్పత్తి కోసం కృత్రిమ గర్భోత్పత్తిని వాడవచ్చు, కాని హార్మోనులు వాడకూడదు. ఆరోగ్య పరిరక్షణకు మేలైనటువంటి యాజమాన్య పద్ధతుల్ని ఆచరిస్తూ వ్యాధుల్ని ముందే నివారించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో హోమియో, ఆయుర్వేద వైద్య విధానాలు ఆచరించాలి. తప్పని పరిస్థితుల్లో టీకాలు వాడవచ్చు. విదేశాల్లో, మన దేశంలోనూ సేంద్రియ వ్యవసాయ పశు ఉత్పత్తులకు విశేష ఆదరణ, డిమాండ్ ఉన్నందున పర్యావరణ పరిరక్షణకు చేయూతనిచ్చే సేంద్రియ పశుపోషణను ఆచరించడం మంచిది. ఈ విధంగా రైతు సోదరులు సేంద్రియ పద్ధతిలో పశుపోషణని అవలంబించినట్లయితే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇక ప్రపంచ వ్యాప్తంగా సేంద్రియ పాలు, పాల పదార్థాల డిమాండు 20% చొప్పున వృద్ధి చెందుతుంది. పండ్లు, కూరగాయలు వంటి ప్రధాన 10 ఆహార పదార్థాల్లో ఆర్గానిక్ పాలకు, పాలపొడికి మంచి మార్కెట్ డిమాండ్ ఉందని ఆర్గానిక్ వ్యవసాయానికి చెందిన ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ పరిశోధనలో తెలిసింది. సేంద్రియ పశుపోషణలో పొదుగువాపు సమస్యలు తక్కువగా గమనించడం, సేంద్రియ పాలల్లో రసాయనిక కలుషితాలు, సూక్ష్మజీవుల సంఖ్య సాధారణ పాలకంటే తక్కువగాను, పోషక పదార్థాలు ఎక్కువగాను లభిస్తాయని కూడా గమనించారు. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాలన్నీ తెలుసుకుని పాడి పరిశ్రమ ద్వారా మంచి ఆదాయాన్ని పొందడానికి ప్రయత్నించవచ్చు.

0: పాడి పరిశ్రమ ద్వారా ఆదాయం.
1: ఇంతవరకు పాడి పరిశ్రమ ద్వారా ఆదాయం, ఉపాధి పి శ్యామలాదేవి గారు తెలిసిన వివరాలు ఉన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం, జానపద గేయం.
2: ఇల్లరికా పల్లుడా, ఇల్లరికా పల్లుడా, ఇంట్లో పెట్టుకున్నందుకు పానగండ మైతివా, ఇల్లరికా పల్లుడా.

0: మనసుతోని నేను బుద్ధి మాట చెప్పబోతే,
1: పెద్ద మనసుతోటి నేను బుద్ధి మాట చెప్పబోతే,
0: పెద్ద మాటతోని నేను బుద్ధి మాట చెప్పబోతే,
1: ప్రాణమున్న నాడే నన్ను పాడి గడిచినంటవురా.

0: ఇప్పుడు వినండి. వేసవిలో ఆకుకూరల సాగు లాభసాటిగా ఉండాలంటే పి శ్యామలదేవి గారు తెలియచేసే సూచనలు విందాం.
1: వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయల సాగుకు ప్రతిబంధకాలవుతాయి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి పూత పిండే తగ్గి దిగుబడులు తగ్గుతాయి. వేసవి ప్రారంభం నుండే మార్కెట్లోకి సాధారణంగా కూరగాయలు రావడం తగ్గి కూరగాయల ధరలు పెరుగుతూ మే జూన్ నెలల్లో ఆకాశాన్నంటుతాయి. వీటిని అధిగమించి రైతులు కూరగాయలను వేసవిలో సాగు చేసి అధిక లాభాలు పొందాలంటే వేసవికి అనువైనటువంటి కూరగాయలను వాటిలో అధిక వేడిని తట్టుకుని దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక నిర్వహణ పద్ధతులు చేపట్టి ఉన్న కొద్ది నీటి వనరులను సక్రమంగా వినియోగించుకుని కూరగాయల సాగుపై ప్రత్యేక శ్రద్ద వహించినట్లయితే రైతులు అధిక లాభాలను పొందటమే కాకుండా వినియోగదారులకు సరసమైన ధరలకు కూరగాయలను అందించగలుగుతారు. వేసవికి అనువైనటువంటి కూరగాయలేమిటంటే టమాటా, వంగ, బెండ గోరుచిక్కుడు, తీగజాతి కూరగాయలైనటువంటి కాకర, దోస, బీర, అనప, పొట్ల, ఇక దుంపలలో చామ, చిలగడ దుంప, ఆకుకూరల్లో తోటకూర, పాలకూర, మెంతి, కొత్తిమీర, గోంగూరలను వేసవిలో బాగా పండించవచ్చు. కూరగాయల నారుమడిని విత్తుకునే ముందు తప్పకుండా విత్తనాలను శుద్ది చేయాలి. దీనివల్ల విత్తనం ద్వారా వ్యాపించే చీడపీడలను నివారించి ఆరోగ్యకరమైన నారును పొందవచ్చు. కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండిజం లేదా థైరామ్ లేదా క్యాప్టాన్ అనే శిలీంద్రనాశక రసాయన పొడి మందులతో విత్తన శుద్ది చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ది చేయాల్సి ఉంటుంది. వేసవిలో నారును నీడ కింద పెంచాలి. నారుమళ్లపై నైలాన్ వలను ఏర్పాటు చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల సమస్యను అధిగమించవచ్చు. మళ్లలో మొత్తం విత్తనాన్ని ఒకేసారి విత్తకుండా విడతలుగా విత్తుకోవడం మంచిది. దీనివల్ల ఒక సమయంలో పండించినటువంటి కూరగాయ పంట దెబ్బతిన్నా లేదా పంట దిగుబడి ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువ ధర పలికితే ఇంకో సమయంలో విత్తిన పంట నుండి మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది. ఇక నారు నాటేటప్పుడు పాటించాల్సిన మెళకువలేమిటంటే వేసవిలో పగటి ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఎండకు నారు వడలిపోయి చనిపోకుండా నారును సాధ్యమైనంత వరకు తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు లేదా సాయంకాల వేళల్లోనే నాటుకోవాలి. విత్తనాలను పొలంలో నేరుగా విత్తేటప్పుడు విత్తనాలు పూర్తిగా మొలకెత్తే వరకు 3-4 రోజులకొకసారి నీరు పెట్టాలి. అలాగే నారును తీసి మొక్కలను నాటేటప్పుడు 7-8 రోజులకొకసారి తడి ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే కాయల్లో పీచు ఎక్కువై నాణ్యత తగ్గిపోతుంది. వేసవిలో మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండేటట్లు చూడాలి. వేసవిలో కొత్తగా నాటిన మామిడి, జామ, కొబ్బరి లాంటి పండ్ల తోటల్లో మొదటి 3-4 సంవత్సరాలు అంతర పంటగా బెండ, సోర, బీర, గుమ్మడి, దోస, గోరుచిక్కుడు లాంటి కూరగాయ పంటలను సాగు చేసి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఇక నేలలోని తేమను సంరక్షించే చర్యలను చేపట్టాలి. వేసవిలో నేలలోని తేమను సంరక్షించే చర్యలను చేపట్టాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రీయ ఎరువులను, వాటితో పాటు జీవన ఎరువులను వాడినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. సేంద్రీయ ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల నేలను గుల్లబార్చి తేమను ఎక్కువ రోజులు పట్టి ఉంచి మొక్కకు అందుబాటులో ఉండేటట్లు చేస్తుంది. పాదుల్లో 2 వరుసల మధ్య వరిగడ్డి, వరి ఊక, వేరుశనగ పొట్టు, ఎండుటాకులు లేదా పచ్చిరొట్ట ఎరువులను నేలపై పరిచినట్లయితే నేలలో తేమ రక్షింపబడి మొక్కకు ఎక్కువ రోజులు అందుబాటులో ఉండటమే కాకుండా కలుపు పెరుగుదల అరికట్టబడుతుంది. ఉన్న కొద్దిపాటి నీరు బిందు అంటే డ్రిప్ లేదా తుంపర్ల పద్ధతిలో అంటే స్ప్రింక్లర్ల పద్ధతిలో ఇవ్వటం వల్ల కొద్ది నీటితో ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయ పంటలను పండించవచ్చు. 1 ఎకరాకు సరిపడే నీటితో డ్రిప్ ద్వారా 2.5 ఎకరాలలో, తుంపర్ల పద్ధతిలో 1.5 నుండి 2 ఎకరాలలో సాగు చేయవచ్చు. అంతేకాకుండా నీరు సక్రమంగా ఇవ్వటం వల్ల తుంపర్ల ద్వారా ఎండవేడి తగ్గి మంచి దిగుబడులు పొందవచ్చు. సాధారణ పద్ధతిలో నీరు ఇచ్చే పంటల్లో ఎండ తీవ్రత తగ్గించడానికి అప్పుడప్పుడు సాయంత్రం వేళలో నీటిని పిచికారీ చేయాలి. టమాటా పుచ్చలోనూ నీటి వాడకం సరిగా లేకపోయినట్లయితే కాయపగుళ్లు కనబడతాయి. కాయపగుళ్ల నివారణకు బోరాక్స్ లేదా ఆల్బోర్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇక వేసవి వాతావరణంలో పూత పిందే రాలకుండా కాపు బాగా నిలబెట్టడానికి హార్మోనుల సూక్ష్మ ధాతువుల వాడకం ఉపయోగకరంగా ఉంటుంది. తీగజాతి కూరగాయల్లో అధిక ఉష్ణోగ్రతకు మగపూలు ఎక్కువగా వస్తాయి. దీని నివారణకు పూత దశలో సైకోసిల్ 2.5 గ్రాములు లేదా 0.5 గ్రాములు మాలిక్ హైడ్రోజైడ్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా గింజ విత్తిన 15 రోజులకు 2 నుండి 4 ఆకుల దశలోనే 3-4 గ్రాముల బోరాక్స్ 1 లీటర్ నీటికి లేదా ఇథరిల్ 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే తరువాత దశలో ఆడపూల సంఖ్య పెరిగి అధిక దిగుబడులు వస్తాయి. ఆకుకూరల పంటల్లో ఆకు దిగుబడి పెంచడానికి 2% యూరియా 20 గ్రాములు లీటర్ నీటికి మరియు 50 ppm జిబ్బరిల్లిక్ యాసిడ్ 50 మిల్లీగ్రాములు GA లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకోవటానికి వీలుగా 2% యూరియా ద్రావణాన్ని పంటపై పిచికారీ చేయాలి. పూత పిందె రాలకుండా పిందె బాగా పట్టడానికి టమాటా వంగలాంటి పంటలకు 1 మిల్లీలీటరు ప్లానిఫిక్స్ 4.5 లీటర్ల నీటిలో కలిపి పూత దశలో వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మిరపలో పూత దశలో ట్రైకాంటినాల్ 2.0 మిల్లీగ్రాములు లేదా 2.5 మిల్లీలీటర్లు ప్లానిఫిక్స్ 10 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే పిండి నిలిచి కాత బాగా ఉంటుంది. కాయగూరలను ఆకుకూరలను చల్లటి పూట కోసి తడి గోనె సంచి కప్పి మార్కెట్కి పంపాలి. ఇక ఎరువుల వాడకం విషయానికి వచ్చినట్లయితే పొటాష్ను సరైన మోతాదులో వాడినట్లయితే నీటి ఎద్దడిని చీడపీడలను తట్టుకునే గుణం మొక్కల్లో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి కిలో యూరియాకు 1/2 కిలో పొటాష్ను తప్పనిసరిగా వాడాలి. యూరియా ఎండవేడికి త్వరగా ఆవిరి కాకుండా మొక్కకు ఎక్కువ రోజులు అందుబాటులో ఉండేలా 9 కిలోల యూరియాకు 1 కిలో వేపపిండి కలిపి వేయాలి. లేదా ప్రతి 25 కిలోల యూరియాకు 1 కిలో వేప నూనె కలిపి 1/2 గంట సేపు ఆరబెట్టి పంటలకు వేయాలి. ఇలా వేసవిలో కూరగాయల సాగుకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతు సోదరులు చక్కటి దిగుబడులను పొందవచ్చు.

0: పంట పొలాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:40 కొద్ది క్షణాలు. వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
1: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
2: ప్రస్తుతము నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్, ఇది స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వివిధ రకాల ఈ స్కిల్ డెవలప్మెంట్ పథకంలో ఉదాహరణకు పిఎం విశ్వకర్మ, నాబార్డు, అలాగే మనకు DDGKY ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది 1998 హైదరాబాద్ లో హైటెక్స్ అనే ప్రాంగణంలో ఇది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీన్ని స్థాపించడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనికి చైర్మన్ గా, మరియు రోడ్ల భవనాల శాఖ మంత్రి ఉంటారో వారు దీనికి వైస్ చైర్మన్ గా ఉంటూ, అలాగే R&B ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీనికి కూడా వైస్ చైర్మన్ గా ఉంటారు. అట్లాగే న్యాక్ కి డైరెక్టర్ జనరల్ ఉంటారు. డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా న్యాక్ కి ఉన్నారు. అట్లాగే హైదరాబాద్ నుంచి గానీ స్టేట్ లో గానీ జిల్లాలలో గానీ ప్రతి జిల్లాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వారి పైన డైరెక్టర్లుగా ఉండి గత 27-28 సంవత్సరాల నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో వివిధ రకాల నిర్మాణ రంగానికి సంబంధించిన అనేక వృత్తులలో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది నిర్మాణ రంగానికి సంబంధించిన వృత్తులలో శిక్షణ ఇవ్వడానికి, మెయిన్ గా నిర్మాణ రంగాన్ని మరింత ప్రతిష్టపరచడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప చర్య అది. సో న్యాక్ లో స్కిల్ అప్గ్రేడేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ RPL, సో ఇట్లా ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తూ, అట్లాగే PG కోర్సులు కూడా రన్ చేస్తున్నాం. అంటే న్యాక్ లో బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ ఇంజనీర్స్ వరకు కూడా ప్రతి ఒక్క వృత్తిలో కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు, ఎగ్జిస్టింగ్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి, అలాగే డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి, అలాగే ఇంకా నైపుణ్యత కావాలి అనేటువంటి ఎవరైతే ఆ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారో వారందరికీ కూడా నిర్మాణ రంగంలో ప్రతి ఒక్క ట్రేడ్లో, ప్రతి ఒక్క వృత్తిలో వాళ్లకు నైపుణ్యత అందించి వారిని ఉద్యోగంలో చేర్చేటువంటి బాధ్యతతో పాటు వాళ్ళకి సపోర్ట్గా, అంటే ఉద్యోగానికి సంబంధించిన సపోర్ట్ స్కిల్స్ నేర్పించి మనము ఇతర దేశాలకు కానీ వాళ్ళు వెళ్ళే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నాం సార్. మనము ఈ పద్ధతిలో రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి. ముఖ్యంగా న్యాక్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది కంపల్సరీగా అన్ఎంప్లాయ్ యూత్ కి, డ్రాప్అవుట్ క్యాండిడేట్స్ కి ఇది 3 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అట్లాగే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు మాసన్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, తర్వాత బార్ బెండర్స్, వాల్ సీలింగ్ చేసే వాళ్ళు, టైల్ మేషన్లు, సో ఇట్లా ప్రతి ఒక్క ట్రేడ్. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి వర్క్ వచ్చు, స్కిల్ ఉంటుంది, బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు స్కిల్ ఉందని చెప్పుకోగలుగుతారు. అది కట్టినా, వీళ్ళ బిల్డింగ్ కట్టినా, ఆ సార్ బిల్డింగ్ కట్టినా, ఈ ప్రాజెక్ట్ చేసినా అని చెప్పగలుగుతారు. కానీ సరి స్కిల్ సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సరి అయినటువంటి స్కిల్స్ తో పాటు వాళ్ళకి టెక్నిక్స్ అంటే మంచి టూల్స్ ఎలా వాడాలి, టూల్స్ తో పాటు వాళ్ళ మరింత త్వరగా ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ వీటిపైన వర్క్ పూర్తిగా కొంచెం అవగాహన తక్కువగా ఉంటుంది. సో వాటిల్లో మెలకువలు ఇందులో నేర్పడం జరుగుతుంది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కి. అలాగే RPL అంటే రికగ్నైజ్డ్ ప్రియర్ లెర్నింగ్, వీళ్ళు కూడా హెవీ హైలీ క్వాలిఫైడ్ హైలీ స్కిల్డ్ వర్కర్స్ వీళ్ళంతా కూడా. కానీ వీళ్ళకు నేర్చుకోవడానికి సమయం సరిపోదు, ప్లస్ చేయగలుగుతారు, ప్లస్ వీళ్ళకు కూడా సర్టిఫికేట్ అవసరమే. సో వీళ్ళని కూడా ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కానీ, లేకుంటే సైట్స్ లో కానీ, లేదా మా ఇన్స్టిట్యూషన్కి వస్తే మా ఇన్స్టిట్యూషన్ లో కానీ వీళ్ళకి 1 day RPL అసెస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేసి వాళ్ళకు మా ట్రైనర్స్, మాస్టర్ ట్రైనర్స్ తో, మంచి అసెసర్స్ తో వారికి టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడము. సో ఇవన్నీతో పాటు టామ్కమ్ లో కూడా, టామ్కమ్ అంటే తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, వాటి ద్వారా బయట దేశాలకు ఎలా వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర ఎలా రిజిస్ట్రేషన్ చేయకపోవచ్చు అనేటువంటి విషయాలలో వాళ్ళకి ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేటువంటిది వాళ్ళకి పిల్లలకి చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కూడా న్యాక్ గత 27 ఏళ్ల నుంచి ఇదంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఇనలేని సేవలు చేయడం జరుగుతుంది. సో మన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్ని జిల్లాలో ఉన్నాయి. ఏ జిల్లాలో అయినా కూడా నిరుద్యోగ యువత కావచ్చు, బిల్డింగ్ వర్కర్స్, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ వర్కర్స్ కావచ్చు, తర్వాత ఇంజనీర్స్ కావచ్చు, అలాగే కాంట్రాక్టర్స్, అలాగే ఇంకా స్కిల్ అప్గ్రేడేషన్ కి సంబంధించిన ఏ కోర్సులోనైనా పర్వాలేదు, నాక్లోకి ఎక్కడైనా ప్రతి జిల్లాలో మా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు సంబంధిత సిబ్బంది, అక్కడ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్, టెక్నికల్ స్టాఫ్ ఉంటారు. మీరు ఏ సెంటర్లోనే రిజిస్ట్రేషన్ వీళ్ళు ట్రైనింగ్ పొందొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు నిబద్ధతతో, అంటే ఒక టైం పంచువాలిటీతో వీళ్ళు ఇక్కడ కనుక ఉండి మేము చెప్పినటువంటి, మా ట్రైనర్స్ చెప్పినటువంటి మంచి నైపుణ్యాన్ని కనుక వాళ్ళు నేర్చుకుంటే, వాళ్ళు ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాజెక్టులోకి వెళ్ళినా, లేదా సొంతగానైనా కూడా వీళ్ళు కాళ్ళ మీద నీళ్ళ దక్కుని వాళ్ళ ఆదాయాన్ని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో రకరకాల పద్ధతుల్లో ట్రైనింగ్ అనేటువంటిది మంచి పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మన నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో ఈ ప్రోగ్రామ్స్ కి తప్పకుండా ఖచ్చితంగా జాయిన్ అయ్యి, జాయిన్ అయిన తర్వాత వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నేర్చుకుని తదుపరి మంచి మెరుగైనటువంటి నైపుణ్యతతో మీరు ఆర్థికంగా ఎదగాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అలాగే వీటన్నిటితో పాటు ఏంటంటే ముఖ్యంగా మన దగ్గర DDGKY ప్రోగ్రామ్. ఈ DDGKY ప్రోగ్రామ్ అనేటువంటిది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. దీంట్లో చదువుకొని అంటే డ్రాప్అవుట్స్ క్యాండిడేట్స్ 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నిరుద్యోగ యువతను ఇందులో తీసుకుంటాం. వీళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ కరికులం అనేటువంటి స్పెషల్ గా డిజైన్ చేయడం జరుగుతుంది. NSDC నామ్స్ ప్రకారము వీళ్ళ కోర్సు డ్యూరేషను, వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళ కరికులము, వాటితో పాటు వాళ్ళకు కంప్యూటర్ సాఫ్ట్ స్కిల్స్ కానీ, కంప్యూటర్ స్కిల్స్ కానీ అంటే IT స్కిల్స్ కానీ, వీటన్నిటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, వీటన్నిటిని కూడా చెప్పి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ అనంతరము ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా పంపడం జరుగుతుంది. సో ఈ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనంతరము వీరు కంపెనీలలో వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టించి, లేదు అంటే మన క్యాంపస్ లో ఇంటర్వ్యూ పెట్టించి వాళ్ళని ఆ కంపెనీకి సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మన దగ్గరికి వచ్చినటువంటి NAC లో, DDGKY ప్రోగ్రామ్ లో కానీ, ఇతర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కానీ జాయిన్ అయి ట్రైనింగ్ పూర్తి స్థాయిలో అంటే 80% అటెండెన్స్ తో కనుక అతను అన్ని ఎగ్జామ్స్ రాసి సరైన రిజల్ట్ ఉండి అతను కనుక పరిపూర్ణంగా బయటకు వెళ్తే కనుక 100% ప్లేస్మెంట్ NAC ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికీ కూడా అందరికీ ఇచ్చాం, కానీ పిల్లలు కొంత నిలదొక్కుకోవాలి. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు, కొత్త జాబు, కొత్త వ్యక్తులు, అక్కడ కొత్త పరిసరాలు, ఇవన్నిటిలో ఉద్యోగులకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ వాటిని నిలదొక్కుని మనం గనక ఆ ప్రాజెక్టులో కొన్ని రోజులు వర్క్ చేస్తే, లేకుంటే ఆ కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేస్తే, డిఫరెంట్ గా ఆ కంపెనీ కూడా మనల్ని గుర్తించి మీకు తప్పనిసరిగా మరింత మెరుగైన జీతాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడదు. ఎందుకంటే ఈ రోజు ఎంత టెక్నాలజీ వచ్చినా, AI వచ్చినా కూడా నిర్మాణ రంగంలో ఖచ్చితంగా మాన్యువల్ గా ఒక వ్యక్తి యొక్క స్కిల్ అనేటువంటిది అవసరం. ఈ రోజున టెక్నాలజీ రాను గత 20 సంవత్సరాలకు ఈ రోజుకు మనం పోల్చుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాం. సో ఆ టెక్నాలజీని గనక మనము దాన్ని బేరుజు వేసుకొని దానిపై నైపుణ్యత సంపాదించుకొని ముందుకు వెళ్తే నిర్మాణ రంగంలో కొల్లలుగా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వాటితో పాటు విదేశాలకు వెళ్లే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగ యువత నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఇస్తున్నటువంటి వివిధ రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలలో ఆసక్తి చూపాలి. ఒకసారి మా వెబ్సైట్ చూడండి. మీరు ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందికరంగా, మీకు అర్థం కాకపోయి ఉన్నట్లయితే, మా డైరెక్ట్ గా మా ట్రైనింగ్ సెంటర్లు ప్రతి జిల్లాలో ఉంటాయి. ఈ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్లో మీరు వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా కలవచ్చు, లేదా మన వెబ్సైట్ లో కూడా మీరు మన వెబ్సైట్ లాగిన్ అయి అక్కడ చూస్తే గనక మీకు పూర్తిగా అన్ని వివరాలు అందులో పొందపరిచి ఉంటాయి. అవే కాకుండా NAC లో ఈ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు స్కిల్ అప్గ్రేడేషన్, ఉదాహరణకు తెలంగాణలో చూస్తే ఉత్తర తెలంగాణ అంటే కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు చూసినట్లయితే చాలా జిల్లాల నుంచి నిరుద్యోగులు మరియు ఉద్యోగం చేస్తూ నైపుణ్యత ఉన్న వాళ్ళు బయట దేశాలకు అంటే ఇజ్రాయెల్ కానీ, లేదా దుబాయ్ కానీ, లేకుంటే ఇంకా దుబాయ్ కి సంబంధించిన దగ్గర కంట్రీస్ కానీ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఆ ప్రయత్నంలో కొంతమందిని కొంత ఏజెంట్స్ ద్వారా కానీ లేకుంటే టాప్ కం ద్వారా కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకు మినిమం స్కిల్స్ ఉంటాయి, కానీ సర్టిఫికెట్ కూడా మ్యాండేటరీ అవుతుంది అక్కడ. ఎందుకంటే అడుగుతారు మీరు ఏం చదువుకున్నారు అంటే అప్పుడు మనం అన్ని చదువుకున్నామని చెప్పలేదు. సో సర్టిఫికెట్ అనేటిది ఇక్కడ మనకు ఒక అథెంటికేషన్ ఉంటుంది, ఒక పట్ట ఒక డిగ్రీ లాగా ఉంటుంది. సో దీంతో పాటు మనము కనుక ఆ సర్టిఫికెట్ సంపాదించుకోవాలి. సంపాదించుకున్నప్పుడు వాళ్ళందరూ స్కిల్డ్ వర్కర్స్ అయితే మా దగ్గరికి ఆర్పిఎల్ ప్రోగ్రామ్ లో జాయిన్ కావచ్చు, లేదు మాకు కొంత సెమీ స్కిల్డ్ సార్ మాకు అన్ని తెలుసు ఇంకా కొంత నైపుణ్యత నేర్చుకోవాలనుకుంటున్నాం అన్నట్లయితే స్కిల్ అప్గ్రేడేషన్ అంటే 15 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రావచ్చు. సో ఇదే కాకుండా ఇంకా నిరుద్యోగులు కూడా ఆసక్తి చూపించి చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు, మేము కూడా విదేశాలకు వెళ్ళి చాలా మెరుగుపడాలనుకున్న వాళ్ళందరూ కూడా మన 3 మంత్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. సో అట్లాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన 3 నెలలతో పాటు మా దగ్గర పిఎం విశ్వకర్మ కూడా ఉంది. సో మేము పిఎం విశ్వకర్మ కూడా చేస్తా ఉన్నాం. నాక్ సెల్ఫ్ సస్టైనబుల్ ఆర్గనైజేషన్, నో ప్రాఫిట్, అంటే ఇక్కడ ఏం ప్రాఫిట్ ఆశించి కానీ లేకుండా ఆదాయాన్ని ఆశించి చేసేది కాదు.

0: సోషల్ సర్వీస్ చేస్తాం. దీంట్లో ఎవరైతే స్పాన్సరర్స్ ఉన్నారో వాళ్ళు మినిమం మన ఎక్స్పెండిచర్స్ అంతా బేర్ చేస్తారు, స్పాన్సరింగ్ ఇస్తారు. సో అట్లాంటి స్పాన్సరర్స్ మనకు చాలా ఉన్నారు. అంటే పిఎం విశ్వకర్మతో పాటు పిఓసి డబ్ల్యూడబ్ల్యూబి ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, టీజీఎంఎఫ్సి ఉంది, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, అట్లాగే ఇతర కార్పొరేషన్లన్నీ కూడా నాబార్డు ఉంది. ఈ మధ్యలో మాకు వారధి ప్రోగ్రామ్ వచ్చింది. సో ఇట్లా ప్రతిదీ కూడా ఏదైనా కూడా స్కిల్ డెవలప్మెంట్ లో నాక్కి స్పాన్సరింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ క్రమంలో ప్రతి జిల్లాలో ఏదో ఒక రకమైనటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి నాక్కి. మీకు అవసరమైన ప్రోగ్రామ్స్, మీకు అనుకూలమైన ప్రోగ్రామ్స్ ఏ జిల్లాలో ఉన్నా ఆ జిల్లాలోకి వెళ్ళి మీరు అక్కడ జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. కాబట్టి నిరుద్యోగ యువత మీరు ఎప్పుడు కూడా అరే నిర్మాణ రంగం అంటే ఇది కష్టించి పనిచేయాలి, హార్డ్ వర్క్, మనం హార్డ్ వర్క్ చేసుకుంటే ఎట్లా, మనం సాఫ్ట్ కార్నర్ లో వెళ్దాం, సాఫ్ట్ వర్క్ వెళ్దాం అనుకుంటే కనుక చాలా నష్టపోతారు. దీనిలో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవిత కాలంలో మొత్తానికి మొత్తం ఒక ఇల్లు కట్టాలనే ఒక ఆశయం అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి, క్వాలిటీ మంచి క్వాలిటీతోని కట్టడానికి, తక్కువ ఖర్చుతోని తక్కువ సమయముతోని నిర్మించి ఇవ్వడానికి సంబంధించినటువంటి ఆ నైపుణ్య టిప్స్, ఆ మెలకువలన్నీ కూడా నాక్లో నేర్పబడతాయి. కాబట్టి నాక్ అనేటువంటిది ఇక్కడే కాదు, మన రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళ వర్కర్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఎలాంటి టెక్నీషియన్స్ కైనా నాక్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. దీంట్లో మా డైరెక్టర్ జనరల్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఇచ్చేటువంటి ఆ సూచనలు మేము పాటిస్తూ, మా డైరెక్టర్ గారు శాంతిశ్రీ గారు, అలాగే రాజిరెడ్డి గారు, మా డైరెక్టర్ అందరూ కూడా గవర్నమెంట్ సూచనల మేరకు మేము ఎన్నో రకాల నైపుణ్య ఈ స్కిల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ కూడా నాకు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ మా దగ్గర ఉన్నటువంటి స్కిల్డ్ మంచి మాస్టర్ ట్రైనర్స్, నైపుణ్యం కలిగినటువంటి ట్రైనర్స్, అసెసర్స్ మా దగ్గర చాలా మంది ఉన్నారు. సో వీటితో పాటు వాళ్ళకందరూ కూడా ఎప్పటికప్పుడు మేము ట్రైన్ అప్ చేస్తూ ఉంటాం, అంటే టీఓటీగా పెడతాం, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్. సో ఇక్కడ ఏంటంటే ఇటు మార్కెట్కు అనుకూలంగా ట్రైనర్స్ ని డెవలప్ చేయడము, మార్కెట్కు కావలసిన ట్రైనర్స్ ను కూడా అందించడము, వాటితో పాటు యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి యూత్ అంటే బీటెక్ చేసి వాళ్లకు ఆ కాలేజీలలో సరి అయినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక కొద్ది ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. ఆ టైంలో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మాతో సంప్రదింపులు చేసి వాళ్లకు ఫినిషింగ్ స్కూల్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అంటే ఏంటి అంటే నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు, నైపుణ్యం కలిగినటువంటి టెక్నీషియన్స్, నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లను దేశానికి, రాష్ట్రానికి, ఇతర దేశాలకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పనిచేస్తుందండి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మీరందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.
1: మీరింతవరకు న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ గారి వివరణ విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. వికసిత్
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8 గంటలు. మరి ఇప్పుడు విందాం అభిరుచి ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల తరకున్న కొన్ని సినీ గీతాలు. మరి కార్యక్రమాన్ని ముందుగా ధర్మతాత ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్ కానాజీగూడ నుండి శ్రీనివాస్, పద్మావతి, సంధ్య, సాయిభూషణం, జగ్నవి మరి వీరందరి కొరకపై ఈ పాట.
4: బుల్లమా, ఓ బుల్లమా, ఇగో ఇగో చిన్నది బుల్లమ్మా, దిగ్గెందుకు లేవమ్మా, సన్నీట స్నానాలు పాలమ్మా, అమ్మా

0: చూసి
1: రంగులు చూసి పొంగులు చూసి రంగుల పొంగుల రంగులు చూసి మనసేమో అంటుంది మత్తెక్కి పోతుంది మనసేమో అంటుంది మత్తెక్కి పోతుంది ఒళ్ళంతా జీలంటుంది బుల్లెమ్మ బుల్లమ్మ ఇగో ఇగో చిన్నది బుల్లెమ్మ సిగ్గెందుకు లేవమ్మా సన్నిహిత స్థానాలు చాలమ్మా

0: అమ్మా అమ్మా నీ కట్టింది గింతలు నా కందించగరావమ్మా.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: పలాస సినిమా నుంచి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, జైత్యా జిల్లా కొరట్ల మండలం మోహన్రావు పేట నుండి అడగట్ల రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, వేదశ్రీ, శాంతబాయి, రవి, మానస, సమృద్ధ, గోదావరి, పూజిత, రాహుల్, డాక్టర్ భాగ్య, వీరచారి, మరి వీరంతా కోరుతున్న ఈ పాట పలాస చిత్రం కోసం రఘు కుంచే సంగీతాన్ని అందించగా, రఘు కుంచే స్వీయంగా ఆలపించిన ఈ గీతంతో ఈ పాటను విందాము.

0: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్ లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9444000487.
2: డాడీ సినిమా నుండి ఒక మంచి పాటను వినిపించమని కూర్చున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానుగుల గోపాల్ వారి కోసం ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి. సింహరాశి ఈ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, హమాన్లు, లక్ష్మి, వైష్ణవి, సాయి, చరణ్, సాన్విత, అశోక్, సమత, ప్రవళిక, నిశాంత్. మరి పాట వినబోయే ముందుగా ఈ ప్రకటన.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.

విన్నపాట మా ఇంటి ఆడపడుచు. ఈ చిత్రం కోసం వందే మాత్రం శ్రీనివాస బృందం ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా జగన్పల్లి మండలం పడకల గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్త, అనుష, లత మరి వీరందరి కొరకుపై ఈ పాట విన్నాము. మరి కార్యక్రమంలో చివరిగా విందాం యమకుల ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుచిలతో కలిసి ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్, ఇందిరాగర్ నుండి శ్రీనిధి, మౌనిక, సాయి భూషణం, పద్మావతి, సంధ్య, రాజు మరి వీరందరి కొరకుపై ఈ పాట.

నీకు నిలవనల్టుందా పక్క పలక ఉడుకు నీలో పలిసిపోయిందా నోటుకుంటే ముగ్గులైనే పట్టుకుంటే దారిపోయే దిగు వరకు మొగ్గలేసిందా

0: ಅಂದಮಂತ ಆರಬೋಸಿ ಕಸು ಮಂಟು ಕಂಗ ಮೋಜು ಕಟ್ಟು ತಪ್ಪಿಂದ ಒಳ್ಳಂತ ಹತ್ತಿಂದಿರಕ್ಕಿಂತ
1: ఈ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. రాత్రి 10 గంటలకు మధుర గీతాల కార్యక్రమంలో మరికొన్ని తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇప్పుడు సమయం 8:30 దాటింది. ఇప్పుడు విందాం కొన్ని జానపద గేయాలు. ముందుగా ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: గిరా గిరా గిరా గిరా గిరా గిరా.

మీరున్న ఈ గేమ్తో ఈనాటి ఈ జానపద రంజని కార్యక్రమం సొంతం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:45. కొద్ది క్షణంలో హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:10 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. 9:30 హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు వినవచ్చు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి ఆల్ నైట్ మీటి గీతాలు మధుర గీతాల కార్యక్రమం. మరి కార్యక్రమానికి ముందుగా వింత కథ 1973 విడుదలైన ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రమణ్యం ఆరపించిన ఈ పాటకు పొగలుంది సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

ఐటెం పాట 1979లో విడుదలైన వేటగాడు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుజలతో కలిసి ఆలపించిన మాతృగీతం అది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1978లో విడుదలైన వయసు పిలిచింది. ఈ చిత్రం కోసం ఇళయారాజా సంగీతం సమకూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ మాతృగీతం.

పాట 1964 విడుదలైన గుడి గంటలు ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించింది. కార్యక్రమంలో ప్రియుడండి, 1972 విడుదలైన గూడు పుట్టాని ఈ చిత్రం కోసం పి సుశీల ఎస్ వాసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం

కార్యక్రమం ఇప్పుడు వినండి. 1974లో విడుదలైన గీత ఈ చిత్రం కోసం సత్యం సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం

విన్నపాట 1962 విడుదలైన కులగోత్రాలు ఈ చిత్రం కోసం కొసరాజు సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతాన్ని అందించగా పిఠాపురం నాగేశ్వరరావు మాధపతి సత్యం ఆలపించిన గీతం అది. శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. మధుర గీతాల కార్యక్రమం ప్రియుడండి. 1959 విడుదలైన కులదైవం ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఈ పాట

వినపాట. 1971లో విడుదలైన కులగౌరవం ఈ చిత్రం కోసం కొసరాజు రాఘవయ్య సాహిత్యానికి ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీల్తో కలిసి ఆలపించిన మధుర గీతం అది. కార్యక్రమం ఇప్పుడు వినండి. 1963లో విడుదలైన లక్షాధికారి ఈ చిత్రం కోసం పి సుశీల్తో కలిసి ఘంటసాల ఆలపించిన ఈ మధుర గీతం.

విన్న పాట 1957 విడుదలైన తోడి కోడళ్ళు ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించింది. కార్యక్రమం ఇప్పుడేనండి 1977 విడుదలైన మా భూమి ఈ చిత్రం కోసం వింజమూరి సీత సంగీతాన్ని అందించగా సంధ్య ఆలపించిన ఈ పాట.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6:10 భావన. ఇందులో స్ఫూర్తి గురించి
1: ప్రస్తుత హే విశేష శృంఖల. ఇస్కే అంతర్గత్ ఆజ్ సునియే మోదీ సర్కార్ కే 12 సాల్ ప్రముఖ కళ్యాణకారీ యోజనాయే ఔర్ ఉన్కా జమీనీ అసర్. ఇస్మే భాగ్ లే రహే హే ఆర్థిక విశ్లేషక్ శుభమోయ్ భట్టాచార్య జీ ఔర్ వరిష్ఠ పత్రకార్ అదితి టండన్. కార్యక్రమ కా సంచాలన్ కర్ రహే హే నిషిత్ కుమార్.
2: దిస్ ఇస్ ఆకాశవాణి. ఇన్ ద స్పెషల్ సిరీస్ నౌ వి బ్రింగ్ యు అ డిస్కషన్ ఆన్ 12 ఇయర్స్ ఆఫ్ ద మోదీ గవర్నమెంట్, కీ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ద గ్రాస్ రూట్ ఇంపాక్ట్. పార్టిసిపెంట్స్ ఆర్ శుభమోయ్ భట్టాచార్య జీ, ఎకనామిక్ అనలిస్ట్, అండ్ అదితి టండన్, సీనియర్ జర్నలిస్ట్. మోడరేటర్ ఇస్ నిషిత్ కుమార్.
3: Over the last 12 years, Prime Minister Narendra Modi-led central government has completely shifted India's welfare narrative from entitlement-based support to empowerment-focused, targeted delivery. This new ecosystem replaces the leaking paper-heavy systems with a tech-driven pipeline pushing benefits straight to the rural and urban poor. And to discuss more about it today, we are joined in by senior economic analyst Shubhmoy Bhattacharjee and senior journalist Aditi Tandon. Welcome to both of you to the studios.
4: Thank you.
3: Aditi, would like to begin with you. We know there have been a plethora of schemes and other things which the central government over the past 12 years has brought to the common man, especially the rural folk as well as the urban poor. Now, if we start with the JAM scheme, the JAM Trinity, which is a no-leak ecosystem, and the Jan Dhan Yojana, which was launched in 2014, it's been 16 years almost now, that created almost over 50 crore zero balance bank accounts, so on and so forth, which eliminated the middleman, and of course the financial inclusion for the women cannot be overstated. Now, how do you see this JAM Trinity actually working?
4: See, like you said, the priorities of the government were laid down and actually fixed very early in the day. After Prime Minister assumed charge in 2014,

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:44. ఇంతటితో ఈనాటి ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. నమస్తే. జై హింద్.